శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 25వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: 88 for 2 against Sri Lanka on the second day of the first test at the Gala International Stadium today. Devdutt Padikkal remained unbeaten on 131, while Rishabh Pant was on 27 when the stumps were drawn yesterday evening. KL Rahul retired hurt on 77. The game was cut short to 73 overs due to 2 rain breaks yesterday. Earlier, India won the toss and opted to bat first. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6 గంటలు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:10. ఉషోదయ వేళ భక్తి గీతాలు వినిపించే భక్తి రంజని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయ స్తోత్రం అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.
3: ఆదిత్య హృదయం. త్రేతాయుగమున మహాపరాక్రమవంతమైన రామరావణ యుద్ధము నీతి న్యాయ సమ్మతమైనది జరుగుట సర్వవిదితమైన విషయం. ఈ మహాయుద్ధం 10 దినములు జరిగినది. రామరావణ సంగ్రామమునకు రామరావణ సంగ్రామమే సాటి, సాగరమునకు సాగరమే సాటి. బహుశ్రమతో, వేదనతో, పరితాపముతో తపించు శ్రీరామచంద్రుని, రణరంగధీరుని, దుష్ట సంహారణార్థమై జన్మించిన మహానుభావుని గమనించిన అగస్త్య మహర్షి, రామ, నీవు మానవాకారమున జన్మించిన శ్రీ మహావిష్ణు స్వరూపుడు. మహాభాగ రామచంద్ర, అతి సనాతనమైనది, అతి రహస్యమైనది, బహు గోప్యమైనది, సర్వశుభదాయకమైనది, సమస్త దేవాత్మకమైనది బ్రహ్మ, విష్ణు, శివ, స్కంధ, సూర్యనారాయణ శక్తియుక్తులు గల ఆదిత్య హృదయమును నీకు అందించుచున్నాను. శ్రీ సూర్యభగవానుడు శత్రుజయుడు, జ్యోతిషాంపతి, ఆ మహానుభావుని హృదయమునందుకున్న, ఆరాధించిన, పూజించిన, జపించిన నీకు విజయము కరతలామలకము. రావణాసురుని సంహరించగలవు రామచంద్ర. ఈ ఆదిత్య హృదయమును మహామంత్రమును భుక్తిముక్తదాయకము, మహావీర్యవంతము, సకలాభీష్టదాయకము, లోకశోక నివారకము, ఆరోగ్య ఐశ్వర్యప్రదము, ఆనందదాయకము, సురుచిర సుందర సుభావహము, విజయదాయకము.

0: భక్తి రంజని కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ప్రకటన.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: శ్రోతలు మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో ఇప్పుడు క్రైస్తవ భక్తి గీతాలు.

0: శ్రోతలు, ఇంతవరకు ఆదిత్య హృదయ స్తోత్రం అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు పి రత్నం రాజు గారిచే సూక్తి సుధ వింటారు.
1: ఆదివారం ఉదయం సండే స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన ఒక చిన్న బాలుడు తన తల్లితో, నేను బైబిల్లోని గొల్యాతు లాంటి వాణ్ణి, నేను 9 అడుగులు ఎత్తున్నాను అన్నాడు. నీవు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు అని అతని తల్లి ప్రశ్నించింది. అందుకు అతంటరి ఇలా అన్నాడు, నేను ఒక చిన్న కొలబద్ద తయారు చేసుకుని దానితో నన్ను నేను కొలుచుకుంటే నా కొలత ఎత్తు 9 అడుగులు అని బదులిచ్చాడు. గమనించండి, ఆ బాలుడు ఎంత ఖచ్చితంగా తన ఎత్తును కొలిచినా తాను 9 అడుగులు ఎత్తున్నాను అనే అపోహలో ఉంటాడే కాని అందుకు కారణమైన అతని కొలబద్దలోని లోపమును గుర్తించలేడు. అలాగే లోపభూయిష్టమైన విలువలతో తమ్మును తాము సరిచూచుకొని తమకున్న రక్షణావసరతను గుర్తించలేని చాలామంది వంటి వాడే ఆ బాలుడు. కొందరు తమకన్నా చెడ్డగా ప్రవర్తించే తోటివారితో తమ ప్రవర్తనను పోల్చుకొని తాము మరీ అంత చెడ్డవారము కాదులే అని నిర్ధారించుకుంటారు. అయితే పరిపూర్ణమైన నీతిని ప్రమాణముగా ఎంచుకుని తమను పోల్చుకున్నట్లయితే అటువంటి వారి అసంపూర్ణత, అవినీతి, అహంకారము రూపుమాపబడుతుంది. ప్రవక్త అయిన యెషయా దేవుణ్ణి, దేవుని యొక్క మహిమను, పరిపూర్ణతను ఆయన మహిమ ప్రభావములతో చూచినప్పుడు, అయ్యో, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించి తిని రాజును, సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అని విలపించాడు. అవును, దేవుని పరిశుద్ధత ఎదుట ఆయన వెలుగులో మనమందరము మన జీవితాలను చరిచేర్చుకొనవలసిన వారం. ఎందుకనగా ఏ భేదమును లేదు, మనమందరమును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. ఆత్మీయంగా దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నామనేది మనకు మనం సరిచేసుకోవలసిన ప్రాముఖ్యమైన అంశం. తమ జీవితాలను ఎన్నడూ క్రీస్తుకు సమర్పించుకొనక దేవుని ప్రమాణాలను అనుసరించి తామెంతగా దిగజారి ఉన్నారో గుర్తించలేని వారు నిజమైన నీతిని అనుభవించలేరు. మన ఆత్మీయ స్థితిని ఇతర పాపులతో పోల్చుకున్నట్లయితే మనం అజ్ఞానులమే. మన తప్పు ప్రమాణాలను కొలబద్దగా ఉపయోగిస్తున్నామన్నమాట. మనం నిత్యం జ్ఞాపకముంచుకోవలసిన ఒక విషయమేమనగా, మన స్వనీతిని బట్టి రక్షణ సంపాదించుకోగలిగినట్లయితే క్రీస్తు దానిని మనకందించడానికి సిలువుపై మరణించి ఉండేవాడు కాదు. సిలువు మీద నిస్సహాయంగా వేలాడుతున్న యేసు చిత్రం ఒక విషాదభరితమైన అపజయం కాదు, కానీ ఆయన నోటి నుండి వచ్చిన సమాప్తమైనది అనే చిన్న పదం విజయోత్సపు కేక మారుమ్రోగింది. 3 రోజుల తర్వాత ఆయన మాటల్లోని నిజం తెలియబడింది. ఖాళీ సమాధి దాన్ని రుజువు చేసింది. మరణాన్ని జయించడం మరియు పాపానికి పరిహారం చెల్లించడం ద్వారా ఆయన తన పనిని పూర్తి చేశారు. అనగా ఈ సృష్టిలో భాగమైన ప్రతి మనిషిని నూతన సృష్టిగా మార్చుటయే ఆయన యొక్క నిత్య సంకల్పం. ఈ సంకల్పంలో భాగంగా దేవుడు సిద్ధపరిచిన రక్షణ మార్గానికి ప్రవేశం ఉచితం. ఎందుకనగా రక్షింప నేరకు ఎండునట్లు నా చేతులు కొరచ కాలేదు అనేదే దేవుని యొక్క రక్షణ ఉద్దేశపు స్పందన. అందుకు మన ప్రతిస్పందనగా ఆ రక్షణావసరతను గ్రహించి స్వీకరించే దైవికమైన జ్ఞానమును దేవుడు మీకు మెండుగా దయచేయునుగాక.
0: శ్రోతలు, ఇంతవరకు పి రత్నం రాజు గారిచే సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర

కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన దేశమును ప్రేమించువన్నా మంచి అన్నది పెంచువన్నా దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులోయ్ అనే అమరమైన పద్యాన్ని ప్రస్తావించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ దేశభక్తికి నిజమైన అర్థాన్ని భారతదేశ గొప్పతనాన్ని ఆమె గుర్తు చేశారని పేర్కొన్నారు. భారతదేశ బలం కేవలం భూమిలో కాకుండా ప్రజల్లోనే ఉందని, ప్రతి భారతీయుడి గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు సాధికారత కల్పించి దేశ సేవకు అంగీకారం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహలతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రేషన్లో సన్నబియ్యం పంపిణీతో మార్కెట్లో బియ్యం రేట్లు తగ్గాయని చెప్పారు. రేషన్ కార్డు కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని, ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఉన్న కార్డు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మగౌరవం. ఎక్కడికెళ్లినా మీ ఆకలి తీర్చే ఆత్మగౌరవం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో నగదు బదిలీ చేసినాం.
0: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
2: 2019 శాంక్షన్ చేసి కేంద్ర పక్షులు రిలీజ్ చేసి రెండు మార్చెట్టి వారు ఆ మార్చెట్టి మాకు 5 సంవత్సరాలు 5,000 కోట్లు మీరు వారు వెంటనే దాన్ని కేంద్ర మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత ప్రాజెక్టులో 92 కోట్ల రూపాయలు శాంక్షన్ ఉంటుంది. మనం కోరుకోం, మనల్ని కోరుకున్నామే దానికి ప్రేకర్తీస్ ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్ర మొత్తంలో 123 మున్సిపాలిటీస్ లో ఎంతో విస్తృతంగా కలుపుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ విజయవాడలో లోక్భవన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తేనెటి వేదను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ హాజరయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పార్లమెంటు సభ్యులు, పలువురు శాసనసభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అతిథులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో బొగ్గు ఖనిజ భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాలు బొగ్గు

0: దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దిని వేగవంతం చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశంలోని ఖనిజ సంపద పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా తాజాగా తీసుకొచ్చిన గనులు ఖనిజాల అభివృద్ది నియంత్రణ సవరణ బిల్లు ఒక ముందడుగని కిషన్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రాల హక్కులు ప్రయోజనాలను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్భవన్లో నిన్న ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్ లో నిన్న నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దాదాపు 25 ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో విద్య ఉద్యానవన శాఖల శకటాలకు సంయుక్తంగా ప్రథమ బహుమతి లభించింది అని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యా విప్లవం సందేశంతో విద్యాశాఖ ఈ శకటాన్ని రూపొందించిందన్నారు. చేనేత జౌళి శాఖ శకటానికి ద్వితీయ బహుమతి లభించగా అడవులను రక్షించండి, వన్యప్రాణులను కాపాడని నినాదంతో హరితాంధ్ర లక్ష్యాన్ని చాటిన అటవీ శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించిందని అధికారులు తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గౌతులచ్చన జయంతి ఈరోజు. 19 ఆగస్టు 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారో గ్రామంలో ఆయన జన్మించారు. రైతులు, ఓటు హక్కు లేని ప్రజల కోసం ఆయన పనిచేశారు. గౌతులచ్చన్న 21 సంవత్సరాల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించింది. గౌతులచ్చన్న 2006 ఏప్రిల్ 19వ తేదీన విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట స్థాయి వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న లచ్చన్న జమీందారీ వ్యవస్థ రద్దు, రైతులు, బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని మంత్రి పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. క్రికెట్. శ్రీలంకలోని గాంధీ నగరంలో నిర్వహిస్తున్న భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ లో భాగంగా నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆట ఈ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలే, ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై అనుకరణ వ్యాయామాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్బాబు తెలిపారు. తొలిదశలో కృష్ణా జిల్లాలో 18, 18, 19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్పై, పశ్చిమ గోదావరి జిల్లాలో 20, 21 తేదీల్లో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఈ వ్యాయామాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న

జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్టంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रातः दशवादनात् सायं षड्वादन पर्यन्तम् उद्घाटितं भविष्यति। अन्तिमप्रवेशः सायं पञ्चवादनं पर्यन्तमेव भविष्यति। अनुरक्षणकार्याय उद्यानं प्रत्येकं सोमवासरे पिधानं भविष्यति इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7 गंटलो। प्रसार विवरालो। नुटमोड़ पॉइंट इंडो मेगाहिट्स पाई मरियो न्यूज़ ऑन एआईआर मोबाइल ऐप लो ईरोज़ विनिपिंचे कार्यक्रमाल विवरालो। ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం, సినీ భక్తి గీతం, 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె సవితారాణి గారిచే హెచ్పివి వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించిన సలహాలు సూచనలు వింటారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు గ్లకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన వివరాలు వింటారు. 8:15 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు. 8:30 చిన్నారుల బాలభారతి బాలల కదంబ కార్యక్రమంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాల హుస్నా గ్రామం విద్యార్థులచే కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజ్ గారు. 9:00 శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాలు వినిపించి హృదయరాగాలు కార్యక్రమం. 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు, 3:00 సమన్వయ నాటక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, 4:00 నుండి 5:00 వరకు అలరిస్తాయి వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి, 5:30 జానపద సంగీతం, 5:45 సినీ రంజని, 6:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రబోధ గీతం, 6:35 సినీ రంజని, 6:50 హైదరాబాద్ కేంద్రం నుండి వ్యవసాయ సూచనలు, 7:00 వింటారు ప్రసార వివరాలు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు, 7:10 ఇల్లు వాకిలి, 7:45 సినీ గీతాలు, 8:00 అభిరుచి, 8:45 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ప్రాయోజిత కార్యక్రమం న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగం 8వ భాగం ప్రసారమవుతుంది. 10:00 అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం మన ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు సమాప్తమవుతాయి. ఇవి ఈరోజు 103.2 మెగాహిట్స్ పై న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా మేము వినిపించే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశ

వాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అమలును రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీని కోరారు. వచ్చే ఏడాది కాలంలో 1 కోటి మంది యువజనులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇస్తామని ప్రధానమంత్రి చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీలంకలోని గాలీలో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టులో భారత్ ఈరోజు 288 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతిని ఉద్దేశించి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి కోరారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బహనోకో 33% విధానసభా ఔర్ లోక్సభా మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే యే భారత్ కీ నీతి ఘటన్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూం ఆయియే మహిళా ఆరక్షణ్ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతాఓ బహనోకో హక్ దీజియే.
0: మన దేశ విధానాలను రూపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషించేలాగా వారికి అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నట్లు కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఉపాధ్యాయుల నేతృత్వంలో నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక విప్లవాత్మకమైన అడుగని, ఇది మధ్యతరగతి కుటుంబాల కోచింగ్ ఖర్చులను 1000 కోట్ల రూపాయల మేరకు ఆదా చేస్తుందని చెప్పారు. అలాగే రాబోయే 1 సంవత్సరంలో 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా ప్రధానమంత్రి వెల్లడించారు. దీనివల్ల ప్రపంచ ఏ రంగంలో యువత అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం ఉంటుందని, దేశం ప్రధానంగా ఖర్చు, నాణ్యత, నైపుణ్యం అనే 3 అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.
1: पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा कर रहा था, हमने तय किया है कि आने वाले 1 वर्ष 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: ఇదే కాకుండా 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్లు కూడా మోదీ చెప్పారు. ఎంపిక చేసిన పిల్లలకు దేశం తరఫున రాణించేలాగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రీడారంగంలో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడల ఖాతీ చేయవలందని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చెప్పారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో కొత్త డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అదనంగా రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలను అమిత్ షా అందజేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అమిత్ షా నిధులను ఆన్లైన్లో బదిలీ చేస్తారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈవేళ నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చెన్నై, చెంగల్పట్, తిరువరూర్, తంజావూర్ ప్రాంతాల్లో జరిగే వివిధ విద్యా విషయక, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు చెంగల్పట్లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2వ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ పాల్గొంటారు. అలాగే చెన్నైలో నాగాలాండ్, మణిపూర్

పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అనంతరం హిందూ ముండని వ్యవస్థాపకులు దివంగత కె రామ్ గోపాల్ ఆలోచనలు రచనాధారంగా రూపొందించిన ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. రేపు తిరువారూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 11వ స్నాతకోత్సవానికి ఆయన హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ నిబంధనలు 2026 నోటిఫై చేసింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు నిర్దిష్ట పన్ను లేదా ఫీజు చెల్లించడం ద్వారా కొన్ని వెల్లడించని విదేశీ ఆస్తులు, వెల్లడించని విదేశీ ఆదాయం లేదా ప్రకటించని విదేశీ ఆస్తులను డిక్లేర్ చేయడానికి వీలు కల్పిస్తారు. ఈ పథకం ఈ రోజు అమల్లోకి వస్తుంది. ఈ పథకం కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 7 డిసెంబర్ 31. ఆ తేదీ తర్వాత ఎలాంటి డిక్లరేషన్ దాఖలు చేయడానికి వీల్లేదు. ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ అనేది 2026 ఆర్థిక చట్టంలోని 4వ అధ్యాయంలో ఉన్న ఒకేసారి చేసే స్వచ్ఛంద డిక్లరేషన్ పథకం. పన్ను చెల్లింపుదారులు అవగాహన పెంచేందుకు, పథకంపై మెరుగైన అవగాహన కల్పించేందుకు నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఆదాయం పన్ను శాఖ ఈ పథకం నిబంధనలపై సమగ్రమైన ఎఫ్ఏక్యూ పత్రాన్ని కూడా జారీ చేసింది. మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్, మాల్దీవ్స్ అధ్యకుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా శుభాకాంక్షలకు బదిలిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం భారత నేపాల్ మధ్య ఉన్న బహుముఖ పురాతన నాగరికత సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని మోదీ చెప్పారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఈరోజు యూజీసీ నెట్ జూన్ 2026, సిఎస్ఐఆర్ నెట్, ఐసీఏఆర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్, ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ పీహెచ్డీ ప్రోగ్రాంల ప్రొవిజనల్ ఆన్సర్ కీలు విడుదల చేస్తుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురించనున్నట్లు ఎన్టీఏ సోషల్ మీడియాలో తెలియజేసింది. అభ్యర్థులు ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కూడా ఈ ప్రకటనలో సూచించారు. భారత వాతావరణ శాఖ అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21వ తేదీ వరకు ఈశాన్య ప్రాంతంలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, సిక్కిం, తెలంగాణ, బీహార్, విదర్భ ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పాకిస్తాన్ సైన్యం యుద్ద నేరాలకు పాల్పడుతోందని, పౌరులనే లక్ష్యంగా చేసుకుంటోందని బలూచిస్తాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆరోపించారు. ఇటీవల సురాబ్లో జరిగిన వైమానిక దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ బలూచిస్తాన్లో స్థానిక ప్రజలపై సైనిక దురాక్రమణకు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సురాబ్లోని గీదార్ గొంథన్ ప్రాంతంలో మంగళవారం నాడు పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన సైనిక చర్యపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఆశ్రయించనున్నట్లు మీరియార్ బలూచ్ చెప్పారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలు, శిశువులతో సహా 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ బలగాల ప్రభావంతో నిర్వహించిన వివాదాస్పద ఎన్నికలు, హత్యాకాండలు, అమాయక ప్రజలను బలవంతంగా అదృశ్యం చేయడం మొదలైన వాటిపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వేలోని కరీబా సరస్సులో రద్దీగా ఉన్న ఫెర్రీ మునిగిపోవడంతో 18 మంది పిల్లలతో సహా మరణించిన వారి సంఖ్య 72కి చేరింది. కరీబా పట్టణం నుంచి వైవ్య జింబాబ్వేలోని మారుమూల గ్రామీణ మత్స్యకార ప్రాంతాలకు పెడుతున్న ఈ ఫెర్రీ మంగళవారం నాడు భారీగా అల్లకల్లోలమైన అలల తాకిడికి బోల్తాపడినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ వారం సంభవించిన తీవ్రమైన తుఫాన్లు, వరదల కారణంగా కనీసం 5 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. గాలి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 2వ రోజున భారత్ తొలి ఇన్నింగ్స్ ను ఓవర్ నెట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 288 పరుగుల వద్ద ప్రారంభిస్తుంది.

0: నిన్నాట ముగిసే సమయానికి దేవ్దత్ పడికల్ 131 పరుగులతో అజయంగా నిలవగా రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. మహిళా రిజర్వేషన్ అమలు రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలను కోరారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. గాలీ క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈ రోజు 288 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

వినోదం, విజ్ఞానం, ఆనందం, ఆరోగ్య సలహాలు, సూచనలు అందించే ప్రభాతలహరి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, సినీ భక్తి గీతం 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె సవితారాణి గారిచే HPV వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించిన సలహాలు సూచనలు, 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు గ్లకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన సలహాలు సూచనలు ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో వింటారు. మరి ముందుగా ప్రభాతలహరి కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఈ ప్రబోధ గీతాన్ని విందాము.

0: ప్రబోధ గీతం విన్నారు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ముఖాన్ మొటిమలా సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344. పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ జాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, కలీలవాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.

శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని ఈ మధురమైన భక్తి గీతాన్ని పి శాంతకుమారి గానం చేయగా ఆచార్య ఆత్రేయ సంగీతం అందించారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు ఈ చిత్రానికి సంగీత దర్శకులు.

0: లీడర్ సినిమాలోని ఈ పాటకు సంగీతం మిక్కి జయమేయర్ అందించగా కృష్ణ చైతన్య, సిద్ధార్థ్, క్రాంతి, శశికిరణ్, ఆదిత్య ఆలపించారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె సవితారాణి గారిచే HPV వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించిన సలహాలు, సూచనలు వింటారు.
1: ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్.
2: మాతృత్వం అనేది మహిళలకు ఒక అద్వితీయమైన వరం. సంతానానికి నోచుకోవడం స్త్రీకి ఒక అపూర్వమైన సౌభాగ్యం.
3: పిల్లలు కలగడం లేదని, ఆ సౌభాగ్యానికి నోచుకోవడం లేదని చింతించవలసిన పని లేదిక.
2: సంతాన సాఫల్యతకు మెరుగైన వైద్యం మన నిజామాబాద్ ఉందిక.
3: సంతాన సాఫల్యతకు మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
4: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
5: అవునండి.
4: ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా, HPV వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను. అంటే ఈ రొటీన్గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా? ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇది ఆడపిల్లల కోసమా, మగపిల్లల కోసమా? అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది?
5: సార్ చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా HPV వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం. HPV వైరస్. బట్ మనకి ఎప్పుడైతే వ్యాక్సిన్ అవైలబుల్ ఉందో తీసుకోవడంలో తప్పు లేదు.
4: ఇప్పుడు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది మేడం ఈ వ్యాక్సిన్?
5: గవర్నమెంట్లో అయితే సింగిల్ డోసు ఓన్లీ 14 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి మాత్రమే ఇస్తుంది. మిగతా వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ సప్లై లేదు.
4: ఓకే.
5: ఇది ప్రైవేట్లో మనకు ఉంటుంది. ప్రైవేట్లో మనకి 4 వేరియంట్స్తో ఆడపిల్లలకి ఇచ్చేటని 4 వేరియంట్స్ అంటే 4 రకాల HPV వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్. అది మనకి సర్వవ్యాక్ అని ఉంటుంది, గార్డాసిల్ 4 అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి జెనైటల్ వార్డ్స్ నుంచి ప్లస్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మీరు ఇందాట ఒక ప్రశ్న అడిగారు, మేడం మగపిల్లలకు కూడా ఇవ్వచ్చా? ఎస్, ఇది మగపిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ HPV వైరస్ అనేది ఎవరికైనా రావచ్చు, ఆడపిల్లలకి రావచ్చు, మగపిల్లలకి రావచ్చు. మగపిల్లలకి మరి గర్భాశయం ముఖద్వారం ఉండదు కదా, వాళ్ళకి గర్భాశయం ఉండదు కదా. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ వ్యాక్సిన్తో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ప్రొటెక్ట్ అవుతుంది 100% అన్నారు కదా, మరి వాళ్ళకి గర్భాశయమే ఉండదు, వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అని కొంతమంది అడుగుతారు. అంటే ఈ వైరస్ మనకు వాళ్ళకి జననాంగాలకి, మర్మావయాలకి, నోటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన జెనైటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత మర్మాంగ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, ఏనల్ క్యాన్సర్స్ అంటే మలద్వార క్యాన్సర్స్, ముఖ ద్వారం ఉంటుంది మలద్వారం, ఆ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత పినైల్ క్యాన్సర్స్ నుంచి అంటే మేల్ జెనైటల్ ఆర్గన్ ఉంటుంది కదా, ఆ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, నోటి క్యాన్సర్ నుంచి, ఓరోఫారెంజల్ క్యాన్సర్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఆ మగపిల్లలకి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మరి ఈ మగపిల్లలకి ఏ వయసులో ఇవ్వాలి ఈ వ్యాక్సిన్? ఈ మగపిల్లలకి ఏ వయసులో ఇవ్వాలి అంటే 9 నుంచి 26 సంవత్సరాలు. సో 26 సంవత్సరాల తర్వాత మగపిల్లలకి మనం రికమెండ్ చేయట్లేదు. సో మరి మగపిల్లలకి ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆడపిల్లలకి మాత్రం 4 వేరియంట్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. అంటే దాంట్లో మనకి జెనైటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత గర్భాశయ ముఖ ద్వారం నుంచి క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. మగపిల్లలకి ఇచ్చేటివి 9 వేరియంట్స్ ఉంటాయి. సో 9 వైరసెస్ నుంచి ప్రొటెక్షన్ వచ్చే వ్యాక్సిన్, గార్డాసిల్ 9 అంటాం, అది మగపిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ వయసులో ఇవ్వాలి అంటే 9 నుంచి 14 సంవత్సరాల లోపల పిల్లలకి, మగపిల్లలకి ఇచ్చినట్టయితే 2 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్నాక 6 మంత్స్కి సెకండ్ డోస్. అదే కనుక 14 సంవత్సరాలు దాటిన పిల్లలకి అంటే 15 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న మగపిల్లలకి మనం 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి మొదటి ఇంజక్షన్ తీసుకున్నాక 2 మంత్స్కి, మొదటి ఇంజక్షన్ తీసుకున్నాక 6 మంత్స్కి 3rd డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు అడిగారు మరి ఇది ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో లేదా అని. అవును, ఎందుకంటే మామూలుగా వ్యాక్సిన్ షెడ్యూల్ మనకి చిన్నగా ఉన్నప్పుడు అయిపోతుంది, అంటే 5 ఇయర్స్ వాటి లోపలే షెడ్యూల్ అయిపోతుంది. ఈ వ్యాక్సిన్ మనం ఎప్పుడు ఇస్తున్నాము? 9 నుంచి 14 సంవత్సరాలు
4: మధ్య.
5: కాబట్టి వాళ్ళు ఏంటంటారు, చిన్నపిల్లలకి

0: అది షెడ్యూల్ ఉంటుంది, వ్యాక్సినేషన్ షెడ్యూల్. ప్రతి ఒక్కరు, ప్రతి అమ్మాయికి తెలుసు, పుట్టగానే పిల్లలకి టీకాలు ఇప్పించాలి. చదువుకున్నా చదువుకుని వాళ్ళకైనా గ్రామీణులకైనా అది కామన్. ఆ షెడ్యూల్ ఇది ఉండదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, అన్ని టిక్ కొట్టేసుకుంటారు, అన్ని వ్యాక్సిన్స్ అయిపోయినాయి మా పిల్లలకి. బట్ ఇది ఎప్పుడు ఇస్తున్నాము, 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఇస్తున్నాం కాబట్టి ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో ఇది లేదు కాబట్టి అది స్కిప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలు ఎప్పుడు పిల్లల డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు, 12 సంవత్సరాల లోపల వాళ్ళకి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. తర్వాత ఈ 12 నుంచి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. ఆడపిల్లలు కూడా ఏదైనా మెన్స్ట్రువల్ ప్రాబ్లం వచ్చింది, పీరియడ్స్ ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవుతున్నాయి, పీసీఓడి ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, మ్యారేజ్ ఉంది, ప్రెగ్నెన్సీ ఉంది అంటే అప్పుడు గైనకాలజిస్ట్ ఎప్పుడు వస్తారు వాళ్ళు, 20 సంవత్సరాలు 18-20 సంవత్సరాల టైంలో వస్తారు. సో ఎప్పుడైతే మనకు పీక్ టైమ్ వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చే టైంలో వాళ్ళు ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, ఆ పీరియడ్ స్కిప్ అవుతుంది. సో ఆ పీరియడ్లో ఉండే వ్యాక్సిన్ కాబట్టి ఇది అవేర్నెస్ లేదు. అంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ ఇది. ఇంకోటి ఏంటంటే, ఈ వ్యాక్సిన్ ప్రైవేట్లో కాస్ట్లీ ఉంటుంది. ఒక్క డోసు ఆడపిల్లలకి ఇచ్చే ఒక వ్యాక్సిన్ 4000 ఉంటుంది. సో 3 డోసెస్ తీసుకోవాలి. సో ఇది కాస్ట్ కూడా కొంచెం ఒక ఫ్యాక్టరే, అంటే అంత పాపులర్ కాకపోవడానికి. మగపిల్లలకి తీసుకునే వ్యాక్సిన్ 11,000 ఉంటుంది
1: ఒక వ్యాక్సిన్ కి,
0: ఒక వ్యాక్సిన్. సో వాళ్ళకి 9 వేరియంట్స్ ఉంటుంది కదా. సో ఇది అఫోర్డబిలిటీ అందరికీ అందుబాటులో ఉండదు. ఇది ఎప్పుడైతే మనకి ఇది గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తే ఇంకా అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందరు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ వ్యాక్సిన్ తోని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే, ఇప్పుడు మనం బీసీజీ ఇప్పిస్తాము, టీటీ ఇంజెక్షన్ ఇప్పిస్తాము, వాటితో వచ్చి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సేమ్ అలాంటి సైడ్ ఎఫెక్ట్సే దీంతో ఉంటాయి. ఇప్పుడు మనం ప్రతి పిల్లలకి వ్యాక్సిన్స్ ఇప్పిస్తాం కదా, ఏముంటుంది ఆ రోజు కొంచెం చేయి కొంచెం నొప్పిగా ఉండడం, ఐచ్చిన దగ్గర కొంచెం దురదలాగా నొప్పిలాగా కొంచెం వాపులాగా కొంచెం జ్వరం వచ్చినట్టు అంతే కదా. మనం ప్రతి పిల్లలకి వ్యాక్సిన్ సాధారణంగా మనం రెగ్యులర్ గా తీసుకునే వ్యాక్సిన్స్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివే ఉంటాయి. గర్భిణీ స్త్రీకి, ప్రతి గర్భిణీ స్త్రీకి టీటీ ఇంజెక్షన్ ఇస్తాం కదా, దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది కూడా అంతే. ఈ వైరస్ అనేది ఇది లైవ్ వైరస్ కాదు, ఇది డెడ్ వైరస్ కాబట్టి దాంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ అవేర్నెస్ లేకపోవడం మూలంగా ఇంత, అంటే ఒక క్యాన్సర్ మనకి ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీకి ఎఫెక్ట్ చేసే క్యాన్సర్ మనం 100% నివారించవచ్చు. సో అలాంటి వ్యాక్సిన్ ఉన్నప్పుడు మనము అవేర్నెస్ లేకపోవడం, అంటే అవగాహన లేకపోవడం తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు అడిగారు, మరి వ్యాక్సిన్ తీసుకుంటే 100% ప్రొటెక్షన్ ఉంటుందా అంటే, ఇక మళ్ళీ మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదా, సర్వైకల్ క్యాన్సర్ రాదు వీళ్ళకి, పెనాల్ క్యాన్సర్స్ రావు, ఓరోఫరెంజల్ క్యాన్సర్స్ రావు, వల్వర్ క్యాన్సర్స్ రావు అని 100% ష్యూరా అంటే, మనం వ్యాక్సిన్ తీసుకున్నా సరే స్క్రీనింగ్ చేసుకోవాల్సిందే. సో వ్యాక్సిన్ తీసుకుని కూడా స్క్రీనింగ్
1: చేసుకోవాలి.
0: ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకుని స్క్రీనింగ్ చేసుకుంటో ఇంకా డబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే స్క్రీనింగ్ అంటే ఎట్లా, ఎలా గుర్తుపట్టాలి సర్వైకల్ క్యాన్సర్ని అంటే, ఒక సింపుల్ టెస్ట్, పాప్ స్మియర్ అనే ఒక చిన్న సింపుల్ టెస్ట్ ద్వారా మనం గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ని చాలా ముందస్తుగా గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఎలా చేస్తారు అంటే, మనము మనకి గవర్నమెంట్లో ఏఎన్ఎం సిస్టర్స్, పిహెచ్సిలో ఏ డాక్టర్ అయినా సరే, ఈ సింపుల్ అంటే వాళ్ళు పడుకున్నప్పుడు మనం గైనిక్ ఎగ్జామినేషన్ కోసం స్పెక్లం యూజ్ చేస్తాం. ఆ స్పెక్లం ద్వారా గర్భాశయ ముక్క ద్వారా అని చూసి ఒక ఒక వుడెన్ స్పూన్ లాంటి దాంతో లేదంటే ఒక బ్రష్తోని ఆ గర్భాశయ ముక్క ద్వారాని స్వీప్ చేసేసి దానిపైన ఉన్న లేయర్ని, కణాలని కలెక్ట్ చేస్తారు. అంత సింపుల్ టెస్ట్, ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఆ టెస్ట్ ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ని చాలా ముందస్తుగా గుర్తించవచ్చు. అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్ స్టేజ్ వరకు రూపాంతరం చెందడానికి 3 నుంచి 10 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే మనకు అంత టైం ఇస్తుంది ఆ గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ఈ రోజు వచ్చి 6 మంత్స్లో అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది అట్లా ఉండదు. ఇది ఇది 3 నుంచి 10 సంవత్సరాలు టైం తీసుకుంటుంది క్యాన్సర్ లాగా రూపాంతరం
1: చెందడానికి.
0: అంత టైం మనకు ఇస్తుంది. పోనీ ఏదో పెద్ద కాస్ట్లీ పరీక్షను ఇంకెక్కడికో వెళ్ళాల, చాలా సింపుల్ పరీక్ష, ఒక క్షణంలో అయిపోయే పరీక్ష. కాబట్టి ప్రతి స్త్రీ ఇది ప్యాప్ స్మియర్ అనే పరీక్ష చేసుకోవాలి.
1: ఇది ఏ వయసులో చేయించుకుంటే బాగుంటుంది
0: అయితే, ప్యాప్ స్మియర్ అనే పరీక్ష మనం 21 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ప్యాప్ స్మియర్ పరీక్ష మనం చేస్తాం. 21 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు అంటే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ప్రతి 3 సంవత్సరాలకి ప్యాప్ స్మియర్ పరీక్ష చేసుకోవాలి. సో 3 సంవత్సరాలకి ఎందుకు చేసుకోవాలంటే, ఒకసారి ఇప్పుడు నార్మల్ వచ్చాక 3 సంవత్సరాల వరకు 80% క్యాన్సర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకు చేసుకోవాలి. సో అది ఏం చేస్తుంది ప్యాప్ స్మియర్ అంటే, ఆ ప్రీ క్యాన్సరస్ సెల్స్ని గుర్తుపడుతుంది. అంటే క్యాన్సర్ స్టేజ్లో ఉందా, ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో ఉందా. ఎప్పుడైతే మనం ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో గుర్తించినట్టయితే, సింపుల్ గర్భాశయం తీయకుండానే సింపుల్ పద్ధతుల ద్వారా

0: అది దాన్ని మనం నివారించవచ్చు. అంటే మనం ముందస్తుగా గుర్తుపడితే 100% మనం క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు.
1: ఓకే.
0: సో అంత కామన్ క్యాన్సర్కి అంత సింపుల్ టెస్ట్ ఉంది. మరి హెచ్పీవీ టెస్టింగ్ అంటే ఎప్పుడు చేసుకోవాలి అంటే 30 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి మనము ప్యాప్స్మియర్తో పాటు హెచ్పీవీ టెస్టింగ్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టే ప్యాప్స్మియర్ కలెక్ట్ చేస్తాం కదా, అదే స్మియర్తోని హెచ్పీవీ టెస్టింగ్ కూడా అయిపోతుంది. సో అవే కణాలతో హెచ్పీవీ టెస్టింగ్ కూడా చేస్తాం. ఆ హెచ్పీవీ టెస్టింగ్లో కనుక మనకి హెచ్పీవీ వైరస్ తన శరీరంలో ఆల్రెడీ ప్రవేశించిందా లేదా తెలుస్తుంది. ఒకవేళ ప్రవేశించలేదు అంటే మళ్ళీ తిరిగి పరీక్ష 5 సంవత్సరాల తర్వాత చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ హెచ్పీవీ అండ్ ప్యాప్స్మియర్ రెండు కలిపి చేసుకుంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి చేసుకుంటే
1: సరిపోతుంది.
0: సో ఆ విధంగా మనం 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు రెగ్యులర్గా ప్యాప్స్మియర్ కానీ హెచ్పీవీ టెస్టింగ్ కానీ చేసుకోవాలి. ఇవి అంటే మనం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇది చేసుకోకూడదా? వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈ రొటీన్ షెడ్యూల్ చేసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు మనం ఇందాక అడిగారు మీరు వ్యాక్సిన్తో 100% ప్రొటెక్షన్ ఉంటుంది అంటే ఇది వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వదు.
1: సో ముందస్తు జాగ్రత్తగా మనం
0: నివారిస్తుంది. అంతేగాని ఆల్రెడీ అమ్మాయి క్యాన్సర్ ఉందనుకోండి, అప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే
1: ఉపయోగం ఉండదు. డాక్టర్ గారు ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక అబ్బాయి ఈ వ్యాక్సిన్ తీసుకున్నాడు, తనకు అనుకూలమైన వయసులో తీసుకున్నాడు, ఇక్కడ అమ్మాయి కూడా ఒక ఈ వ్యాక్సిన్ తీసుకుంది, ఇద్దరు సురక్షితంగా ఉన్నారు అనుకోని పరిస్థితిలో మల్టిపుల్ పార్ట్నర్ కనుక అమ్మాయికి ఉండి ఉంటే, అదర్ పార్ట్నర్ ఈ వ్యాక్సిన్ తీసుకుని ఉండి ఉండకపోతే ఈ సర్వీక్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అవకాశం ఏమైనా ఉంటుందా?
0: అయితే మనకి ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్కి మనకి 2 వెరైటీస్తో వస్తుంది. అంటే హెచ్పీవీ వైరస్ 16, 18 అనే వెరైటీస్తోనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో ఆమె వ్యాక్సిన్ తీసుకుంటే దాని నుంచి 100% ప్రొటెక్షన్
1: అయిపోతుంది.
0: సో తనకి నిన్నటి మాట్లాడుకున్నట్టుగా హెచ్పీవీలో మనకు 100 రకాల టైప్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ఏమో మనకి గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ని కలుగజేస్తాయి, కొన్ని ఏమో జెనిటల్ వార్డ్స్ని, వాటికి మనకు వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో ఈ వ్యాక్సిన్ తనకి ఈ పర్టికులర్ వాటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, మిగతా వాటి నుంచి ప్రొటెక్షన్ ఉండదు. అందుకనే మనం 100% అని చెప్పాం, 90-100 అని చెప్తాం. అంటే సపోజ్ ఆమె బాడీలో ఒక 16 నెంబర్ అనే వైరస్ వచ్చేసింది, మరి ఆమె వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఎస్, 16 నుంచి ప్రొటెక్షన్ ఉండదు కదా, మిగతా వాటి నుంచి ప్రొటెక్షన్
1: ఉంటుంది.
0: కాబట్టి ఒకవేళ తనకి హెచ్పీవీ టెస్టింగ్ చేసినా, హెచ్పీవీ వైరస్ తన బాడీలో ఉంది అని తెలిసినా కూడా మనం వ్యాక్సిన్ ఇస్తే ఉపయోగమే. అంటే తనకు ఆల్రెడీ వచ్చిన దాని నుంచి ప్రొటెక్షన్ ఉండదు, కానీ మిగతా వైరసెస్ నుంచి తనకి ప్రొటెక్షన్
1: ఉంటుంది.
0: కాబట్టి ఎవరైతే అంటే అఫోర్డబుల్ ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది ఏంటంటే క్యాన్సర్ ముక్త భారత్ అని. ఎప్పుడైతే అవేర్నెస్ పెరుగుతుందో ఈ వ్యాక్సిన్ యొక్క ఉపయోగం అందరికీ అందుబాటులో ఉంటుంది.
1: ఇంకో ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న రోజున ఇందాక మీరు చెప్పారు అంటే శృంగారంలో పాల్గొనకుండా ఉంటే మంచిది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటే మంచిది, ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటాయా? అంటే ఇప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయిన అనుకుందాం ఒక అమ్మాయికి, ఆ టైంలో ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అది పూర్తయిన తర్వాతనే తీసుకోవచ్చా?
0: లేదండి, అంటే తనకి పీరియడ్స్ ఉన్నా కూడా వ్యాక్సిన్
1: తీసుకోవచ్చు.
0: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవుతాం కదా, అంతే, అంతకుమించి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఆ రోజు కొంచెం మనం వ్యాక్సిన్ యూజువల్గా భుజానికి తీసుకోవాల్సి ఉంటుంది, ఇంట్రామస్క్యులర్ తీసుకోవాలి. తీసుకున్న చోట కొంచెం రెడ్ కానీ, కొంచెం దురద కానీ, కొంచెం వాపులాగా, కొంచెం చేయి కొంచెం నొప్పి వచ్చినట్టు, ఎనీ వ్యాక్సిన్, ఇప్పుడు మనం టీటీ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు అలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి కానీ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏముండవు. ఎవరికైనా మరీ ఆ వ్యాక్సిన్ పడని వాళ్ళు ఎలర్జిక్ బాగా ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు, కానీ మామూలుగా రొటీన్ వ్యాక్సిన్స్ ఇచ్చినట్టే. సో దీనికోసం మనం
1: భయపడాల్సిన పరీక్ష చేయాల్సిన అవసరం
0: ఏం లేదండి. రొటీన్ గా ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ ఎలా
1: ఇస్తామో ఇది కూడా అలాగే ఇస్తా,
0: అంతే సింపుల్.
1: ఆ పర్సన్ కి లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా అప్పటికి ఏదైనా వ్యాధి ఉండి ఉంటే, ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ వ్యాక్సిన్ మనం ఇవ్వచ్చా? ఆ వ్యాధి తగ్గినాక?
0: లేదండి, ఇవ్వచ్చు.
1: అంటే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధన ఏం లేదు.
0: మామూలుగా వేరే వ్యాక్సిన్స్ కూడా బాగా హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయినప్పుడు ఏ వ్యాక్సిన్ కూడా ఇవ్వము. అలాగే ఇది కూడా
1: అంతే.
0: అంతేగాని ఈ వ్యాక్సిన్
1: ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏం
0: లేదు, అన్ని వ్యాక్సిన్స్ లాగానే ఇది.
1: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: వైష్ణవి హాస్పిటల్,
3: సంతాన సాఫల్యం, ప్రసూతి సేవలు.

0: వైద్యానికి సంబంధించి పూర్తి శిక్షణ పొంది నిపుణత కలిగిన పూర్తి కాలపు వైద్యులు పనిచేస్తున్న హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్.
1: సంతాన సాఫల్యత కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల అధునాతన వైద్య విధానాలు వైద్య పరికరాలతో సంతాన సాఫల్యంలో నాణ్యమైన ఫలితాలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్.
0: ఇంకా రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ కె సవితారాణి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వైష్ణవి హాస్పిటల్ ప్రగతి హాస్పిటల్ వెనుక సరస్వతి నగర్ నిజామాబాద్.
0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ వైష్ణవి హాస్పిటల్ ప్రగతి హాస్పిటల్ వెనుక సరస్వతి నగర్ నిజామాబాద్.
2: శ్రోతలు ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె సవితారాణి గారిచే హెచ్పివి వ్యాక్సిన్ ఆవశ్యకత ఉపయోగాల గురించిన సలహాలు సూచనలు విన్నారు.

0: శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటాలజిస్ట్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేసి సలహాలు, సూచనలు వింటారు. ఈ కార్యక్రమం రేపటి ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 MHz, వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
0: శ్రోతలు, మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు, ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిద్దాం, పచ్చదనాన్ని పెంచుదాం, భూమాతను కాపాడదాం. ప్రకృతిని ప్రేమించడం అంటే మన భవిష్యత్తును ప్రేమించినట్టే. ప్రకృతిని తల్లిగా భావిస్తూ చెట్లు, పచ్చదనం, గొప్పదనాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పిన జనతా గ్యారేజ్ సినిమాలోని ఈ పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి గారు, ఆలపించారు శంకర్ మహాదేవన్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ప్రకటన.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. హృదయంలోని ప్రేమలోని స్వచ్ఛమైన అనుభూతులను నెమ్మదిగా చిగురించే ఈ పాట భాగమతి సినిమాలోనిది. పాడినవారు శ్రేయా ఘోషల్, సంగీతం ఎస్ తమన్.

0: శివం అనే చిత్రంలోని పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు గ్లకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసి సలహాలు సూచనలు వింటారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలిల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, క్యాటరాక్ట్ ప్యాక్, రెటీనా, లాసిక్, ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలిల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు నమస్కారం. గ్లకోమా అంటే తెలుగులో నీటి కాసులు అని అంటారు. గ్లకోమా అనేది ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది కంట్లో. గ్లకోమా అంటే కంటి లోపల ప్రెజర్స్ పెరగడం. సో సాధారణంగా మనకు బ్లడ్ ప్రెజర్స్ బాడీలో పెరిగినట్లు కంటిలో కూడా ప్రెజర్స్ ఉంటాయి. నార్మల్గా కంట్లో ప్రెజర్స్ 10 నుంచి 21 వరకు MMHg ఉండాలి. సో దీనికి ఎక్కువ పెరిగినట్లయితే దాన్ని మనము గ్లకోమాగా చెప్పుకోవచ్చు. 10-21 ఉంటే దాన్ని నార్మల్ ప్రెజర్గా, కంటి ప్రెజర్గా చూస్తాము. ఎక్కువగా ఉంటే గ్లకోమా అని చెప్పవచ్చు. ఇది ఏ ఏజ్లో వస్తుందంటే ఎక్కువగా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళలో గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ చిన్నపిల్లల్లో కూడా కంజనైటల్ గ్లకోమాస్ కూడా, కంజనైటల్గా పుట్టిన వాళ్ళలో కూడా గ్లకోమాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రము ఎబో 40 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. సో గ్లకోమా అనేది ఒక సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. అంటే ఇది గ్లకోమా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకి ఉండవు, స్లోగా కంటి చూపుని అది దొంగిలిస్తుంది. సో 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా గ్లకోమా స్క్రీనింగ్ చేసుకోవాలి. కంటి హాస్పిటల్కి ఓపీడీకి వచ్చినప్పుడు ప్రెజర్స్ చెక్ చేస్తాం. ప్రెజర్ చెక్ చేసే మిషన్స్ ఉంటాయి, NCT అని, అప్లినేషన్ టోనోమీటర్ అని ఉంటుంది. దాంట్లో స్క్రీనింగ్లో మనకి గ్లకోమాలో ఉందా లేదా, ప్రెజర్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే గ్లకోమా అనేది కొంచెం ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు గ్లకోమా, ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్లకోమా టెస్ట్ చేసుకోవాలి. కొన్ని రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా, లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అనే రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో మేము పేషెంట్ వచ్చినప్పుడు కంటిలో యాంగిల్స్ ఎలా ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా అని దాని ప్రకారము మేము ఆయనకు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్లోజ్డ్ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ట్రీట్మెంటు, ఓపెన్ ఉన్నప్పుడు ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో లెన్స్ ఇండ్యూస్ గ్లకోమా అంటే మూతబిందుల వల్ల గ్లకోమా వస్తుంది. మూతబిందులు ముదిరినప్పుడు కూడా అది గ్లకోమాని కాజ్ చేస్తుంది. సో అప్పుడు మనం మూతబిందులు తీసేసినప్పుడు అప్పుడు హై ప్రెజర్స్ అనేవి తగ్గుతాయి. సో ట్రీట్మెంట్ వచ్చేసి డ్రాప్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటుంది, లేజర్స్ కూడా ఉంటాయి. క్లోజ్డ్ యాంగిల్స్ ఉన్నప్పుడు లేజర్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. లేజర్ చేసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండి గ్లకోమాని మనం అరికట్టచ్చు. సర్జరీస్ అనేది ఎండ్ స్టేజ్లో మనం సర్జరీస్, డ్రైనేజ్ డివైజెస్ సర్జరీస్ అనేవి ఉంటాయి. అంతవరకు వెళ్ళకముందు మనం డ్రాప్స్ ఉంటాయి, డిపెండ్ ఆన్ పేషెంట్ ప్రాబ్లమ్ని బట్టి డ్రాప్స్ ఉంటాయి. హార్మోనిక్ హెనైడ్రేజ్ అని, బీటా బ్లాకర్స్, ఎడ్రినర్జిక్, అవన్నీ సిమిలర్ ఉంటాయి. సో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి డ్రాప్స్ అనేవి ఉంటాయి. గ్లకోమా గురించి కొన్ని లక్షణాలు చెప్పాలండి. గ్లకోమా వచ్చినప్పుడు ఎలా కనుక్కోవచ్చు అనేది నేను కొన్ని చెప్తాను. సో గ్లకోమా అనేది నేను ముందు చెప్పినట్లు సైలెంట్ డిసీజ్. అది అడ్వాన్స్ స్టేజ్ అప్పుడు మనకి ట్యూబులర్ విజన్ అంటారు. సో పెరిఫెరల్ విజన్ తగ్గిపోయి ఓన్లీ మధ్యలోనే విజన్ వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దీనికి ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, మామూలుగా మనము గ్లాసెస్ 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి చేయాలి. బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు గ్లాసెస్. ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తుంటారు, అప్పుడు గ్లకోమా సస్పెక్ట్ చేయొచ్చు ఎర్లీగా. సో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ యాంగిల్ కాకుండా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో సడన్ పెయిన్ ఉంటుంది ఐలో, రెడ్నెస్, చాలా రెడ్గా కన్ను చాలా రెడ్గా అయిపోతుంది. ఇవి సడన్గా వస్తుంటాయి, ఇది క్లోజ్డ్ యాంగిల్లో అలా ఉంటుంది. సో అట్లా అది ఎమర్జెన్సీ కండిషన్. యాక్చువల్గా యాంగిల్ క్లోజ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, భరించలేని పెయిన్ ఉంటుంది. బట్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, కరెక్ట్ టైంలో వస్తే క్లోజ్డ్ యాంగిల్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెట్ చేయొచ్చు. ఇంకా కొన్ని టెస్ట్లు అంటే గ్లకోమా ఇంతకుముందు ట్రీట్మెంట్ అడ్వాన్స్ లేనప్పుడు, మనకి డిసీజ్ బాగా ముదిరిపోయినప్పుడు మాత్రమే మనము గ్లకోమాను కనిపెట్టేవారు. బట్ ఇప్పుడు చాలా టెస్ట్లు మనకి ముందుగానే గ్లకోమాను కనిపెట్టేలాగా టెస్ట్లు వచ్చాయి. ఎప్పుడైతే పేషెంటు చెకప్కి వచ్చినప్పుడు మనకి గ్లకోమా డౌట్ ఉందని తెలిస్తే ఒక 2-3 సంవత్సరాల ముందే మనం కొన్ని కనుక్కునేలాగా టెస్ట్లు వచ్చాయి. సో డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో గ్యాంగ్లియాన్ సెల్ లేయర్ టెస్ట్ కానీ, ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ, సో విజువల్ ఫీల్డ్స్, ఎంప్రీ విజువల్ ఫీల్డ్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి టెస్ట్ల వల్ల మనము ముందుగానే గ్లకోమాని పసిగట్టి వాళ్ళని అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా చేయొచ్చు. సో దీంతో పాటు బేసిక్గా నేను ముందు చెప్పినట్లు ప్రెజర్ చెకప్ చేయడానికి అప్లినేషన్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనము ప్రెజర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో దాంట్లో కూడా మనకి డౌట్ వచ్చింది అంటే ఈ ప్రీ గ్లకోమా టెస్ట్లు అంట. సో గ్లకోమా డిసీజ్ వచ్చిందంటే మనము మందులు వాడి డ్యామేజ్ అయిన నర్వ్స్ని వెనక్కి తేలేము యాక్చువల్గా. అందుకంటే దానికి ముందే మనము ప్రెజర్లో మనకి డౌట్ ఉందన్నప్పుడు ఈ ప్రీ టెస్ట్ అంటే గ్లకోమా ముదరక ముందే మనం కొన్ని టెస్టులు చేసుకుంటే అవి ముందుగానే పసిగట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్లకోమా అనేది మనకి జనరల్గా బ్లడ్ ప్రెషర్ లాగా, యాక్చువల్గా బాడీలో మనకి జనరల్గా ప్రెషర్ ఎలా ఉంటుందో, బీపీ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ మందులు ఎలా వాడాలో, గ్లకోమాలో కూడా మనం మందులు అలాగా వాడుతూ ఉంటే మనము ఫ్యూచర్లో ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లు మనము ముందుగా చెప్పినట్లు కొంచెం మనకి టిమోలాల్ అని బీటా బ్లాకర్స్ ఉంటాయి. సో పేషెంటు హార్ట్ ప్రాబ్లం ఉందా, లంగ్స్ ప్రాబ్లం ఉందా లేదని దాని ప్రకారం మేము కొన్ని టెస్ట్లు మన డ్రగ్స్ ఇస్తాము. ఇంకా కొన్ని డార్జోలమైడ్, బ్రిమోనిడిన్, ఇంకా కొన్ని ప్రోస్టాగ్లాండ్స్, అట్లా పేషెంట్కి ఏది కంఫర్టబుల్, పేషెంట్ కాంట్రాఇండికేషన్స్ ఏమున్నాయి, పేషెంట్కి ఏ డ్రగ్ కరెక్ట్గా పనిచేస్తుందని ఆ డ్రగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రాకుండా ఉండడం అనేది మన చేతిలో ఉండదండి. అందుకే సస్పెక్ట్ అంటే ఇండికేషన్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదంటే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు, మేము చెప్పే లక్షణాలు కానీ అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక్కరోజు చెకప్కి ఓపీడీకి వెళ్ళితే మీకు కన్ఫామ్గా ఆ రోజు తెలిసిపోతుంది ఉందా లేదా అనేది. లేదు అంటే మళ్ళీ ఒక 6 మంత్స్కి మళ్ళీ చెకప్ చేసుకోవాలి. సడన్గా ఇది చూపుబోయే డిసీజ్ కాదు, ఇట్ విల్ టేక్ ఇయర్స్ అంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఈ డిసీజ్ చూపు పోగొట్టడానికి. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒక 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ మీ డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ టెస్టులు చేయించుకుంటే, డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్టులు చేయించుకుంటే మీరు మనం మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. ఇది డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా ఇది కూడా చాలా రోజులు ఉంటుంది డిసీజ్. సో పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఫాలోఅప్లో ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే డ్రాప్స్ వాడపోయినా కానీ, సో డాక్టర్ సలహాలు సరిగా పట్టించుకోకపోయినా కానీ డిసీజ్ కంపల్సరీగా అది ప్రోగ్రెస్ అయ్యి మీ కంటి చూపుని ఖచ్చితంగా అది చేస్తుంది. కొందరు పేషెంట్స్ ఏంటంటే డ్రాప్సే కదా అని ఒక 1 వీక్ వాడి, 1 మంత్ వాడి ఆపేస్తారు. ఈ గ్లకోమాల అలా కాదు, వేరే కేసెస్లో, వేరే ఇన్ఫెక్షన్ కానీ వేరే కేసెస్లో మనం 1 వారం వాడి, డాక్టర్ చెప్పినట్లు 2 వారాలు వాడి ఆపేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ గ్లకోమా అనే జబ్బులో మాత్రము ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఉండాలి. చాలా రోజులు ఈ గ్లకోమా మందులు వాడాల్సి ఉంటుంది. మందుల వల్ల అంటే చుక్కల మందుల వల్ల తగ్గపోతే దానికి సర్జరీస్ ఉంటాయి. సో డాక్టర్ ఎప్పుడు సర్జరీ చేయాలనేది డాక్టరే నిర్ణయిస్తాడు. సో సర్జరీ తర్వాత కూడా ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఫాలోఅప్లో ఉండాలి గ్లకోమా జబ్బులు డౌట్ వచ్చినప్పుడు. సో మందులు ఏవి ఆపాలి, ఏది స్టార్ట్ చేయాలని కంటి డాక్టరే చెప్పాలి. అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ సొంతగా మందులు ఆపేస్తే మాత్రము ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి క్యాట్రాక్ట్ అంటే మూతబిందు వల్ల గ్లకోమా వస్తుందా అంటే నార్మల్ స్టేజ్లో రాదండి క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు. కానీ చాలామంది చూపంతా కోల్పోయే వరకు వెయిట్ చేస్తారంటే మూతబిందు ముదిరి మొత్తం చాలా తెల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ లెన్స్ సైజ్ పెరిగి లేదంటే లెన్స్ నుంచి పార్టికల్స్ బయటకు వచ్చి అది గ్లకోమాని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనము ప్రెషర్ని తగ్గించి మూతబిందు ఆపరేషన్ను చేస్తే మళ్ళీ తిరిగి విజన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు లేట్ చేయకూడదు. ప్రెషర్ హై ప్రెషర్స్ ఉన్నప్పుడు ఒకటి రోజు లేదు రెండు రోజులలో సర్జరీ చేయకపోతే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ చూపు రాని స్టేజ్కి అంటే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్కి ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మూతబిందుల్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చెప్పిన టైంలో సర్జరీ చేసుకుంటే ఆ గ్లకోమా వచ్చే స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానమని చెప్తారు కదండి. సో నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066.
0: మీరింతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్టమాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు గ్లకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ పి గోపీకృష్ణ గారు సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: ఇంతటితో ఈనాటి ప్రభాత్ లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్.

స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ ఏ రమా మేడం, ప్రధాన ఉపాధ్యాయురాలు. రూపకల్పన జి గోవర్ధన్ సార్, తెలుగు ఉపాధ్యాయులు. వ్యాఖ్యాత ఈ నిత్య 8వ తరగతి. ముందుగా ప్రార్థనా గీతంతో మన ముందుకు వస్తున్న వారు వర్ష, గగనశ్రీ, మమత, 9వ తరగతి.

ఇప్పుడు ఒక చక్కని దేశభక్తి గీతంతో మన ముందుకు వస్తున్న వారు మమత 9వ తరగతి.

జెండా, ముచ్చటైన జెండా, మూడు లోకాలలో మురిసి వెలిసే జెండా, మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా, మూడు లోకాలలో మురిసి వెలిసే జెండా, ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, మాయిక్య జెండా, జాతీయ జెండా, నీకు పుట్టుకనిచ్చి నేను పెంచి నేను మోసి నీ కీర్తి నిలిపెను గాంధీ తాతయ్య, నీకు పుట్టుకనిచ్చి నిన్ను పెంచి

0: రామాయణం గురించి కొన్ని ముఖ్య విశేషాలు తెలియజేస్తున్న వారు 10వ తరగతి చదువుతున్న జి అశ్విని.
1: మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం, ధర్మబలం వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవ కారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పాశ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ, సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శముక్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం, నభూతో నభవిషత్తి, మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణ పౌలస్త్యవద సీతాయాశ్చరితం మహత్ అనే 3 పేర్లు దీనికున్నాయి. 6 కాండాలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి వారి ప్రతిభననుసరించి వాల్మీకి కథను జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం ఉన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్త

0: సమర్థంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది.
1: అమ్మ గురించి ఒక కవిత చెబుతున్న వారు అర్పిత, 10వ తరగతి.
2: మా తుహే ఘర్ కి రోనక్ క్యూకి జబ్ తేరే పాయలో కి ఆవాజ్ గుంజతీ హై మేరే కానో మే లగ్తా హై కుచ్ విశేష్ హై తేరే బులావే మే తేరా హర్ బులావా నిందియో కా అలావా జబ్ హమ్ కిధర్ జాయే తేరా మన్ ఏక్ జగ నా ఆయే తూ ఖుద్ కీ ఫికర్ నా పాయే పరివార్ కో ఖుష్ రఖాయే సబ్కే లియే తూ ఖుద్ ఖూన్ పసీనా బహాయే తూ హీ హమారే మన్ మే బస్ జాయే తూ కరే కష్ట క్యూకి హమ్ నా హో కవి నష్ట తూ హే హమారే జీవన్ కా అదృష్ట మా తుజసే బడా కోయి నహీ కోయి నహీ మా కోయి నహీ.
1: సృష్టిలో తీయనైనది స్నేహం. స్నేహం విలువను తెలియజేసే ఒక చక్కని కథను వినిపిస్తానంటూ మన ముందుకు వస్తోంది కే సమీక్ష, 10వ తరగతి.
3: అనగనగా ఒక గ్రామం, ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో ఇద్దరు బాల్యమిత్రులు ఉండేవారు, ఒకరు విష్ణు ఒకరు శివ. వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు, కలిసి ఉండేవారు. వారి స్నేహాన్ని ఊరంతా చాలా మెచ్చుకునేవారు. వారిద్దరు ఎప్పుడు వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ వాళ్ళ తప్పులను సరిదిద్దుతూ ఉండేవారు. ఒకరోజు శివ నడుచుకుంటూ వెళుతుండగా మరొక మిత్రుడు వచ్చి అతనిని ఇలా అంటాడు, అరే శివ, నీ మిత్రుడు ఎలా ఉన్నాడు? నిన్ను అందరి ముందు తిట్టుతూ, ఎప్పుడు నిన్ను తిడుతూ నిన్ను అవహేళన చేస్తూ ఉంటాడు. అది నిజమైన స్నేహమేనా? మీరిద్దరు స్నేహితులేనా అని అంటాడు. అప్పుడు శివ బయటకు ఇలా అంటూ మనసులో వేరే రకంగా ఆలోచిస్తాడు, అరే స్నేహం అన్నాక గొడవలు చీటి మాటికి ఉంటూనే ఉంటాయి, దాంట్లో స్నేహం కాదనడానికి మనం ఎవరము అని అంటాడు. అప్పుడు అతని మనసులో అతను ఆలోచిస్తూ నడుస్తూ ఉంటాడు, అరే విష్ణు స్నేహితుడు చెప్పింది నిజమే కదా, ఎప్పుడు చూసినా నన్ను అవహేళన చేయడమే విష్ణు పని అయిపోయింది అని అంటూ విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణువుని తిట్టి అతన్ని బాధ పెడతారు. ఇంకో కొన్ని రోజులైన తర్వాత శివ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అడవిలో ఒక చెట్టు కింద ఇద్దరు మిత్రులు మాట్లాడుతూ ఉంటారు. అరే మిత్రులు అన్నాక గొడవలు సహజమే, గొడవ పడేవారే మిత్రులు ఉంటారు. మిత్రులు అన్నాక గొడవలు ప్రేమలు తిట్లు అన్నీ సహజంగానే ఉంటాయి. మన నిజమైన మిత్రుడే మనల్ని మన తప్పుల్ని ఎత్తి చూపుతూ మనల్ని సరిదిద్దుతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మన నిజమైన శత్రువే మనల్ని పొగుడుతూ మన తప్పుల్ని చూపకుండా మనల్ని అలానే నడిపిస్తాడు. కానీ మిత్రుడు అలా కాదు, ఎప్పుడు మన తప్పులను సరిదిద్దుకునేలా మాట్లాడుతూ మనల్ని మంచి దారిలో నడిపిస్తాడు అని చెప్తాడు. అది ఆ మాటలు విన్న శివ తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి తాను చేసిన తప్పుకు బాధపడతాడు. స్నేహం ఎప్పుడైనా కానీ మంచి విషయాలను తిట్ల రూపంలో కానీ అవహేళన రూపంలో కానీ ఉంటుంది, కానీ అదే నిజమైన స్నేహం. నిజమైన స్నేహం అన్నాక మిత్రులు తిడుతూ కొన్ని మనస్పర్ధలు ఉంటాయి, దాంతో మనం ఆ స్నేహాన్ని తప్పు పట్టవద్దు.
1: చదువు మీద కవిత చెబుతానంటోంది వర్ష, 9వ తరగతి.
4: చదువు అంటే వెలుగుదారి, జీవితానికి అందమైన సవారి. పుస్తకం తెరిస్తే జ్ఞానం పెరుగుతుంది, ప్రతి అడుగులో విజయం చేరుతుంది. చదివిన మనసు చీకటి తొలగుతుంది, మంచి ఆలోచనలకు మార్గం చూపిస్తుంది. కష్టం చేసి నేర్చుకునే విద్య ఎప్పటికీ మనతో ఉండే గొప్ప సంపద.
1: కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పడానికి సిద్ధంగా ఉంది రక్షిత, 7వ తరగతి.
5: ఉదయం లేవగానే సూర్యరశ్మిలో 10 నుండి 15 నిమిషాలు గడపండి. ప్రతిరోజు భోజనంలో ఒక పండు లేదా ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినండి. తీపి పదార్థాలు ఎక్కువ నూనె ఉన్న ఆహారం తగ్గించండి. బయటకు వెళ్ళేటప్పుడు శుభ్రమైన నీరు వెంట తీసుకెళ్ళండి. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు ముక్కు రుమాలుతో కప్పండి. ప్రతిరోజు కొద్దిసేపు యోగా లేదా శ్వాస వ్యాయామాలు చేయండి. గది ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచండి. సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. శరీరంలో ఏదైనా అసౌకర్యం ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుణ్ణి సంప్రదించండి. మంచి ఆహారం, మంచి అలవాట్లు, మంచి ఆరోగ్యం, ఇవే సంతోషకరమైన జీవితానికి పునాది.

0: తరువాత మరో దేశభక్తి గీతాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తున్న వారు రిషిత ఇంకా భాగ్యశ్రీ 8వ తరగతి.
1: సమిత గమన జీవనం

0: థ్యాంక్ యూ.
1: ఫ్రెండ్స్, మీకు శాటిలైట్ గురించి తెలుసా? ఆకాశం నుంచి భూమికి సంబంధించిన ఫోటోలు తీస్తూ ఇతర సమాచారము సేకరించి పంపిస్తుంటుంది. ఉపగ్రహాలు గాను పిలిచే ఇలాంటివి భూమి చుట్టూ బోలెడు తిరుగుతున్నాయి. అలా ఆకాశంలో తిరిగే శాటిలైట్లు కింద పడిపోవా అనే సందేహం మీకు వస్తుంది. ఆకాశంలో ఏ ఆధారం లేకుండా ఎలా తిరుగుతాయో ఒకసారి తెలుసుకుందాం. 9వ తరగతి చదువుతున్న కే భానుప్రసాద్ మాటల్లో.
2: గురుత్వాకర్ష శక్తి గురించి తెలుసు కదా. ఏ వస్తువునైనా తన వైపు లాక్కునేలా భూమికి ఉండే శక్తి అది. ఏ వస్తువునైనా గాల్లో వదిలేస్తే కింద పడటానికి కారణం అది. మరి ఆకాశంలో వదిలేసే శాటిలైట్ సంగతి ఏంటి? గురుత్వాకర్ష శక్తి కారణంగా అది భూమిపైకి పడిపోవాలి కదా. నిజమే, గురుత్వాకర్ష శక్తి శాటిలైట్ ను కూడా భూమి వైపు లాగుతూనే ఉంటుంది. అయితే గురుత్వాకర్ష శక్తిని

0: తన ప్రయాణ వేగాన్ని సమతుల్యం చేసుకుంటూ ఆ శక్తిని అధిగమించేందుకు అవసరమైన స్పీడ్తో శాటిలైట్ తన కక్షలో తిరుగుతుంటుంది. మరి శాటిలైట్లు ఒకదాన్ని మరొకటి ఎందుకు ఢీకొట్టవనే సందేహం వస్తుంది కదా. నిజానికి అలాగే జరిగే అవకాశం ఉంది, కానీ శాటిలైట్ ను ప్రయోగించినప్పుడు ఒకదానికొకటి ఢీకొనకుండా నివారించేందుకు ఒక స్థిరమైన కక్షలో ఉంచుతారు. అందుకు ఢీకొట్టడం వంటి ఘటనలు చాలా అరుదే. ఉపగ్రహాలు తమ కక్షలో చాలా కాలమే ఉంటాయి, 50 ఏళ్లకు పైగా పనిచేసేవి కూడా ఉన్నాయి. చివరికి కాలం తీరిన శాటిలైట్ ను జాగ్రత్తగా శ్మశాన వాటికగా వ్యవహరించే కక్షలోకి పంపుతారు. ఆ కక్షలో తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల చాలా తక్కువ వేగమైన సరిపోతుంది భూమికి చాలా తక్కువ వేగమైన సరిపోతుంది భూమికి దగ్గరగా ఉండే ఉపగ్రహాలు బలమైన గురుత్వాకర్షణ శక్తి అధిగమించేందుకు ఎక్కువ వేగంతో తిరుగుతుండాలి. చాలా దూరంలో ఉండే ఉపగ్రహాలపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం తక్కువగా ఉండటం వల్ల నెమ్మదిగా కదిలినా సరిపోతుందన్నమాట.
1: ఇప్పుడు ఆంగ్లంలో ఒక కథను చెబుతానంటూ మన ముందుకు వస్తున్నాడు 6వ తరగతి దిశాంత్.
2: హలో ఎవరీవన్, మై నేమ్ ఇస్ దిశాంత్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th స్టాండర్డ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఎ మోరల్ స్టోరీ, డాంకీ ఇన్ లయన్ స్కిన్. వన్స్ అపాన్ ఎ టైమ్ డాంకీ ఫౌండ్ లయన్ స్కిన్. హి డ్రెస్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ స్కిన్ వేర్ ఎవర్ హి వెంట్. ద అదర్ యానిమల్స్ అండ్ పీపుల్ ఫియర్డ్ హిమ్. ఎవ్రీవన్ థాట్ హి వాజ్ ఎ రియల్ లయన్. సూన్ హి స్టార్టెడ్ టు థింక్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ lion. One day some donkeys are braying. He heard he wanted to show that he can sing even louder. He started braying. The villagers heard him. They ran with stick. They beat them to death. Those poor donkeys paid the price for his foolishness. Never masquerade as a someone lies. Thank you.
1: మరో చక్కని దేశభక్తి గీతాన్ని వినిపిస్తారు సారిక, 6వ తరగతి.
3: రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రండి ఆ బాలులార బండి బయలుదేరా, ఇక జెండాయ గురవేయ. రండి ఓ బాలులార బండి బయలుదేరా, ఇక జెండాయ గురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా. తెల్లని రంగురా శాంతానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బయలుదేరా, ఇక జెండాయ గురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా, ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా. అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా, అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బయలుదేరా, ఇక జెండాయ గురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. థ్యాంక్ యూ.
1: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 9వ తరగతి చదువుతున్న కె భానుప్రసాద్.
0: వీర సావర్కర్ గా ప్రసిద్ధి చెందిన వినాయక్ దామోదర్ సావర్కర్ May 28, 1983 నుండి February 26, 1966 వరకు జీవించిన ఒక భారత స్వాతంత్ర సమరయోధుడు, రచయిత మరియు నాయకుడు. భారతదేశంలోని మహారాష్ట్రలో నాసిక్కు సమీపంలో ఉన్న బాగూర్ అనే పట్టణంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు దామోదర్ పంత్ మరియు రాధాబాయి సావర్కర్. అతనికి గణేష్ మరియు నారాయణ్ అనే ఇద్దరు సోదరులు మరియు మైనా అనే ఒక సోదరి ఉన్నారు. వీర సావర్కర్ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులిద్దరిని కోల్పోయాడు మరియు అతని అన్నయ్య గణేష్ అతని పెంచడంలో సహాయపడ్డాడు. సావర్కర్ చిన్నప్పటి నుంచి చాలా చురుకైన వాడు మరియు కౌమార దశలో జీవితంలో రాయడం, కవితలు

0: చేయడం, యువజన బృందాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు అతను బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి మిత్రమేళ అనే బృందాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత అభినవ్ భారత్ సొసైటీగా మారింది. అతను న్యాయశాస్త్రం చదవటానికి ఇంగ్లాండ్కు వెళ్లి భారతదేశానికి స్వాతంత్ర్యం కోరుకునే భారతీయ విద్యార్థులకు కేంద్రంగా ఉన్న ఇండియా హౌస్ అనే ప్రదేశంలో బస చేశాడు. వీర్ అనే పదానికి ధైర్యవంతుడు అని అర్థం. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆయన చూపిన ధైర్య సాహసాల కారణంగా ప్రజలు ఆయనను వీర్ సావర్కర్ అని పిలవడం మొదలు పెట్టారు. బ్రిటిష్ వారు అతడిని అరెస్టు చేసి అండమాన్ నికోబార్ దీవులలోని కఠినమైన సెల్యులర్ జైలుకు పంపారు. తన జీవిత చరమాంకంలో ఆయన హిందూ సమాజంలోని అన్యాయమైన కుల వ్యవస్థ నియమాలను తొలగించడానికి తీవ్రంగా కృషి చేశారు మరియు ప్రజలు వివక్ష లేకుండా స్వేచ్ఛగా కలిసిమెలిసి జీవించడానికి సహాయపడ్డారు.
1: పర్యావరణం బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. పర్యావరణం బాగుంటేనే సర్వజీవుల మనుగడ బాగుంటుంది. పర్యావరణంపై ఒక చక్కని నాటిక విందాం. ఇందులో పాల్గొంటున్న వారు అమ్మ సహస్ర, నాన్న ఆర్యన్, కుమారుడు అర్జున్, డాక్టర్ సన్విత్, అత్త ప్రణతి, అక్షయ మరియు భోజనశాల అవ్వ సౌమ్య, 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు.

0: అమ్మా, నేను వచ్చి 10 నిమిషాలు అయ్యింది. ఎక్కడి నుంచి వస్తున్నావు?
1: నేను బజారుకు వెళ్లి కావలసిన కూరగాయలు పళ్ళు తీసుకుని వస్తున్నాను. పవన్, కొంచెం ఆగు, ఆ పండును శుభ్రం చేసుకుని తిను.
0: అమ్మా, శుభ్రం చేయకుండా తింటే ఏమవుతుంది?
1: అలా తినడం వలన వాటి మీద ఉండే క్రిములు మన నోటిలోకి ప్రవేశించి పొట్టలో చేరి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కూరలు పండ్లు పండించే రైతుల పాదులకు క్రిములు సోకినప్పుడు వాటికి క్రిమి సంహారం మందులు వాడతారు. అవి వాటిపై కొంత ఉండిపోతాయి. అందువల్ల వీటితో శుభ్రం చేసుకుని తినాలి.
0: అమ్మా, నాన్న వచ్చారు. పవన్, అలా పరిగెత్తకు, నీకు ఆయాసం వస్తుంది అన్నట్లు ఈరోజు మందులు వేసుకున్నావా?
2: ఆ, వేసుకున్నాను నాన్న. నేను ఇలా ఎన్ని రోజులని వేసుకోవాలి? ఇప్పటికే చాలా రోజుల నుండి వేసుకుంటున్నాను.
0: డాక్టర్ ఏమని చెప్పారు? నీకు ఆరోగ్యం కుదుట పడే వరకు మందులు వేసుకోవాలని చెప్పారు కదా అన్నట్లు మీ అత్త ఫోన్ చేసింది. అక్క పిల్లట, మనం అందరం ఊరికి ముందుగానే బయలుదేరుదాం.
2: అక్క పిల్ల, భలే భలే, అయితే సరే.
1: బాబు బాబు, పవన్, ఏమైంది నీకు? ఏమండి ఏమండి, మన బాబు ఆయాసంతో బాధపడుతున్నాడు, వెంటనే డాక్టర్ కి ఫోన్ చేయండి.
0: చేస్తున్నాను. డాక్టర్ గారు, రండి.
3: మీ బాబుకి ఆస్తమా ప్రాబ్లం ఉంది కదా, అది కొంచెం ఎక్కువగా వచ్చింది. నేను వాడమన్న మందులు వాడుతున్నాడా? నేను కొన్ని మందులు రాసిస్తాను, క్రమం తప్పకుండా వేయండి.
1: ఇలా ఎంతకాలం మందులు వేసుకోవాలి? మా బాబు మందులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు.
3: ఏం చేద్దామండి మరి, ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం మరియు వ్యర్థ పదార్థాల కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. ఆ గాలిని మనం పీల్చడంతో అనారోగ్యాలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కి ఈ మందులు వాడండి.
0: పవన్, మందులు వేసుకున్నాక ఎలా ఉంది నీకిప్పుడు?
2: నాకిప్పుడు బాగానే ఉంది నాన్న. అక్క పిల్లనో కదా అన్న, ఎప్పుడు వెళ్దాం?
0: రేపు రొద్దున్న బయలుదేరి వెళ్దాం పవన్.
1: అప్పుడే ఎందుకు వెళ్ళడం? మన పవన్ కి బాగాలేదుగా.
0: అక్కడికి వెళితే పిల్లల సందడితో ఆరోగ్యం కూడా కుదురపడుతుంది.
1: అయితే మీ ఇష్టం, అలాగే చేద్దాం అన్నట్లు కార్ డ్రైవర్ కి ఫోన్ చేయండి.
0: సరే, ఫోన్ చేసి రేపు రొద్దుట రమ్మంటాను.
4: నమస్కారం సార్, కారులో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాను.
0: అప్పుడు ఎందుకు చేయించావు డ్రైవర్? వెళ్లేదారిలో పోయించవచ్చు కదా.
4: మనం వెళ్లేదారిలో కొండలు, వాగులు, చెట్లు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ బంకులు ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, అందువల్ల చేయించాను.
0: భూమిక, త్వరగా రా, బయలుదేరుదాం.
1: వస్తున్నానండి అన్నట్లు కారులో సామాన్లు సర్దారా?

0: మేడం, కారు అద్దాలు మూసివేయండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ధ్వని కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఉంది.
1: అమ్మా, ఏమిటది కుండల్లాగా కనిపిస్తున్నాయి?
2: అదా, మన చుట్టుపక్కల కాలనీల చెత్తనంతా తీసుకువెళ్ళి ఊరి చివర పోస్తున్నారు. అవి కొండల్లాగా కనిపిస్తున్నాయి.
0: మేడం, మనం సిటీ నుండి చాలా దూరం వచ్చాము. ఇప్పుడిక కారు అద్దాలను తెరవండి. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలి ఉంటుంది.
1: అమ్మా, ఇక్కడ పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. అదిగో, ఆ చెట్టు చాలా పెద్దదిగా ఉంది. మన ఇంటి దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి, గానీ ఇవి లేవు. అమ్మా అమ్మా, ఇటు చూడు, ఆ కొండపై నుంచి నీళ్లు క్రిందకి ఎలా పడుతున్నాయో. మా స్కూల్ పుస్తకంలో చూశాను, జలపాతం అంటే ఇదే కదమ్మా.
2: అవును, ఇదే పవన్.
3: లంచ్ టైం అవుతుంది డ్రైవర్, ఎక్కడైనా భోజనశాల వద్ద కారు ఆపు.
0: అలాగే సార్, ఇక్కడికి దగ్గరలో ఒక అవ్వ భోజనశాల ఉంది. అక్కడ ఆమె రుచిగా శుభ్రతగా భోజనం పెడుతుంది.
1: ఆ భోజనం చాలా బాగుంది.
4: అవును బాబు, ఈ కూరలు ప్రకృతి సహజంగా పండించినవి కనుక భోజనం రుచిగా ఉంటుంది, మరియు ఆరోగ్యం కూడా.
2: అవును అవ్వా, మా పట్టణాలలో మందులు వేసి పంటలను పండిస్తారు, మరియు ఎక్కువగా వాహనాల నుండి, ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ, ప్లాస్టిక్ వాడకం, అపరిశుభ్రత వల్ల అనారోగ్యాల పాలవుతున్నాము. ఇంకా చెట్లు నరకడం వల్ల స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు.
3: ఈ కాలుష్యం, అపరిశుభ్రత అంతటి కారణం మనమే. అందుకే మన పెద్దలు వృక్ష రక్షతి రక్షిత అన్నారు. మనమంతా కలిసి చెట్లను నరకకుండా కాపాడుతూ, పట్టణాలలో కూడా చెట్లను నాటుతూ, ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించి, చెత్తను రీసైకిల్ చేస్తూ, చెరువులను కాపాడి, ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటిస్తే వాతావరణం అంతా మారి మనమంతా ఆరోగ్యవంతులం అవుతాం. ఫోన్ కాల్ వస్తున్నట్లున్నది. హలో హలో
5: హలో ప్రకాష్, మీరంతా ఎక్కడికి వచ్చారు? మేమంతా మీకోసం ఎదురు చూస్తున్నాము.
3: సునంద అక్క, కొద్దిసేపట్లో అక్కడికి వస్తాము.
4: హలో మామయ్య, మీరు వస్తూ పూలమాలలను తీసుకుని రండి.
3: అలాగే తెస్తాను అక్షయ.
1: అమ్మా, మన పట్టణాల వాతావరణం కంటే ఈ పల్లె వాతావరణమే చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎలాంటి కాలుష్యం లేదు. పట్టణాలలో అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ ఇలాంటి పచ్చని చెట్లు ఉండవు కదమ్మా.
2: అవును బాబు, పట్టణాల్లో కూడా చెట్లను పెంచాలి, కాలుష్యాన్ని నివారించాలి, ప్రకృతిని కాపాడాలి.
6: ఇంతవరకు మీరు సాలూర మండలం ఉంసా గ్రామం MPHS విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ ఏ రమా మేడం, ప్రధాన ఉపాధ్యాయురాలు. రూపకల్పన జి గోవర్ధన్ సార్, తెలుగు ఉపాధ్యాయులు. వ్యాఖ్యాత ఈ నిత్య 8వ తరగతి.

శ్రోతలు, ఇంతవరకు చిన్నారుల బాలభారతి బాలల కదంబ కార్యక్రమంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాల హున్సా గ్రామ విద్యార్థులచే కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజ్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00.

శ్రోతలందరికీ మరోసారి శుభోదయం. మీరెంతగానో ఎదురు చూసి మీరు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాలు వినిపించే హృదయ రాగాలు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీరు కూడా మీకు నచ్చిన సినిమా పాటను హృదయ రాగాలు కార్యక్రమంలో వినడానికి

సందేశం పంపించాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ఫోన్ నంబర్ మరోసారి 8462245066. ఈ నెంబర్కి మీ పేరు, ఊరు, పాట వివరాలు టైప్ చేసి పంపించండి. మీకు నచ్చిన పాట వినియండి. కార్యక్రమంలో వినిపించబోయే ఈ పాటని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వన్నెల్కే గ్రామం నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంష్. స్వచ్ఛమైన ప్రేమను మధురమైన స్వరాల్లో ఆవిష్కరించిన ఈ గీతం మనసంతా నువ్వే సినిమాలో సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్, పాడినవారు ఉషా ఆర్పి పట్నాయక్. ఇప్పుడు వస్తోంది మనసంతా సినిమా. మనసంతా నువ్వే సినిమా నుండి ఈ పాట.

0: హృదయరాగాలు కార్యక్రమంలో మరికొందరు శ్రోతలు కోరిన పాటలు విందాం ఈ విరామం తరువాత.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ యాదవ్, ఎండిఎస్, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
6: 24 గంటలు అత్యవసర సేవలు.
3: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ఇప్పుడు వింటున్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు. ప్రేమలోని అనుభూతిని మల్లెల పరిమళంలా మనసుకు చేరవేసే ఈ గీతం రాజా చిత్రంలోనిది. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాడినవారు చిత్రమ్మ మనో. సంగీతం అందించారు రాజ్ కుమార్. మరి ఈ పాట మా కోసమంటూ సందేశం పంపించారు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ నుండి దాసరి రాజేశ్వర్, లలిత, రాధిక, రమణి, రక్షిత, వేదవతి, వినోద్ వీరందరి కోసం ఇప్పుడు వస్తోంది వీరు కోరిన రాజా సినిమాలోని ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు. ఇప్పుడు చిన్న విరామం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
4: ఆగు ముద్దు.
3: ఏంటి?
4: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
5: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
3: కన్నీ కార్గెల చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
4: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
3: కూల్ గా ఉండండి.
0: శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం హృదయరాగాలు.

నాగదేవతను భక్తి శ్రద్ధలతో స్తుతించే ఈ భక్తి గీతం అవతారం సినిమా కోసం చిత్రమ్మ పాడారు. ఈ పాటను కోరుతున్న వారు నిర్మల్ జిల్లా ముధోల్ నుండి దేశ్ముఖ్ కుటుంబ సభ్యులు. వారందరి కోసం ఇప్పుడొస్తోంది అవతారం సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు. గడిచిన ప్రతిక్షణం ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోతుంది. అలాంటి మధుర అనుభూతులను మధురమైన స్వరాలతో ఆవిష్కరించిన ఈ పాట మనసుకు నచ్చింది. సినిమాలో సంగీతం రాధన్ అందించగా సాహిత్యం అనంత శ్రీరామ్, పాడినవారు శ్వేతామోహన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి, వర్షిత్ సాయి, రిత్విక్, పండు వీరందరి కోసం ఇప్పుడు వినిపించే ఈ పాట మనసుకు నచ్చింది చిత్రం నుండి.

చెప్పే ఈ పాటకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, సాహిత్యం శివగణేశన్, పాడినవారు నిత్యశ్రీ మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామం నుండి రాజేశ్వర్, లక్ష్మీ, రాకేష్, రాజలక్ష్మి ఇంకా దీపాలి వీరందరి కోసం వీరు కోరిన ఈ పాట జీన్స్ చిత్రం నుండి వస్తుంది. విందాం.

0: మీ మనసుకు నచ్చే మంచి పాటలను వినిపించే కార్యక్రమం హృదయరాగాలు. ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బొబ్బల హై బాల్, నడుగుల తామరా హై బాల్, బుర్రద పుల్ల హై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: హృదయరాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. భక్తి పరిమళాలు వెదజల్లే ఈ భక్తి గీతం పూజా చిత్రం కోసం వాణి జయరాం ఆలపించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి వీరందరి కోసం వినిపించే ఈ పాట పూజా చిత్రం.

శ్రోతల సందేశాలతో పాటలు వినిపించే హృదయరాగాలు కార్యక్రమంలో ఈ సందేశం పంపించారు హైదరాబాద్ వనస్థలిపురం దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప. ప్రేమలోని మౌన

0: అన్ని ఎదురుచూపులను, మనసులోని మధురమైన భావాలను అందించిన ఈ పాట బొంబాయి సినిమా కోసం సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, పాడినవారు కెఎస్ చిత్ర. వీరి కోసం ఇప్పుడు బొంబాయి చిత్రం నుండి వారు కోరిన ఈ పాట.
1: చెప్పు

శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. మీ హృదయాన్ని తాకిన మీరు కోరిన గీతాల కార్యక్రమం హృదయరాగాలు. సుశీలమ్మ మధుర గానంతో ఆలపించిన ఈ దేశభక్తి గీతం అమెరికా అబ్బాయి చిత్రంలోనిది. ఈ పాటను హృదయరాగాలు కార్యక్రమంలో వినిపించమని సందేశం పంపించారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ నుండి గణేష్, రాజు, శ్రీవత్సవ, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య. వీరి కోసం వీరు వినాలనుకునే ఈ పాట అమెరికా అబ్బాయి చిత్రం నుండి.

శ్రోతలు మీరు వింటున్నారు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్, అలాగే 103.2 మెగాహెట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం హృదయరాగాలు వింటున్నారు.

చిన్న చిన్న ఆనందాల్లో నిజమైన అందం దాగి ఉంది అని గుర్తు చేసే ఓ బేబీ సినిమాలోని పాట విన్నారు. ఈ పాటని కోరిన శ్రోతలు నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక. ఇప్పుడు మాటల్లో చెప్పలేని భావాలను అందంగా చెప్పే ఈ పాట శతమానం భవతి చిత్రం నుండి. సంగీతం మిక్కి జెమేయర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ శతమానం భవతి సినిమాలోని ఈ పాట కోసం సందేశం పంపించిన వారు హారిక, హర్ష, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ నుండి. వారి కోసం ఇప్పుడు వినిపిస్తున్నాం శతమానం భవతి చిత్రం నుండి ఈ పాటని.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో. శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు. తల్లి ప్రేమ, మమకారం, త్యాగం ఒక మహావీరుడిని ఎలా తీర్చిదిద్దాయో చెప్పే పాట బాహుబలి చిత్రంలోనిది. ఈ పాటకి సంగీతం కీరవాణి అందించగా సాహిత్యం శివశక్తి దత్త రచించారు. గాయని సత్యయామిని.

ఈ బాహుబలి చిత్రంలోని ఈ పాటని కోరుతున్న శ్రోతలు గద్వాల జిల్లా జోగులాంబ నుండి ఖ్యాతరి వీరేష్, శ్వేత, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త వీరందరి కోసం మన హృదయరాగాలు కార్యక్రమంలో చివరగా వస్తోంది ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక వింటూనే ఉండండి ఇదే పాటని.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ బీజేపీ ఒక నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి సాగు ప్రోత్సాహకంగా 70,000 కోట్ల రూపాయలను రైతులకు అందించి ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. అభివృద్ధిని సంస్కరణలను కాంగ్రెస్ ఎప్పుడూ అడ్డుకుంటూ దేశానికి అడ్డుగా మారిందని విమర్శించారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ డిజిటల్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ ఉచిత

0: విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు పొందవచ్చని స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఎంపీ గెడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అన్లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా దచ్చన్ ప్రాంతంలో ఒక వాహనం అదుపుతప్పి చీనాబ్ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5 మరణించారు. మరణించిన వారిని దుంజోర్లోని పకల్దుల్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులుగా పోలీసులు గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా, మధ్య మహారాష్టలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. పాకిస్తాన్ సైన్యం యుద్ద నేరాలకు పాల్పడుతోందని, పౌరులనే లక్ష్యంగా చేసుకుంటోందని బలూచ్ నేత మీర్ యాద్ బలూచ్ ఆరోపించారు. ఇటీవల సురాబ్లో జరిగిన వైమానిక దాడిలో 30 పౌరులు మరణించారు. ఆ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బలూచిస్తాన్లో పాక్ సైనిక దురాక్రమణకు సాక్ష్యమని మీర్ యార్ అన్నారు. జింబాబ్వేలోని కరీబా సరస్సులో ఫెర్రీ నీట మునిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 72 పెరిగింది. మృతుల్లో 18 పిల్లలు ఉన్నారు. కరీబా పట్టణం నుంచి మారుమూల మత్స్యకార గ్రామానికి వెళ్తున్న ఫెర్రీ భారీ అలల తాకిడికి బోల్తా పడింది. లెబనాన్ దేశంలోని దక్షిణ భాగంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 11 మరణించారు. హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులను లెబనాన్ ప్రధానమంత్రి నవాఫ్ సలాం ఖండించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఇప్పుడు వినండి భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక మొదటి భాగం.

0: చరిత్ర రాజులను గుర్తుంచుకోవచ్చు, కానీ నాగరికత మాత్రం తనను తీర్చిదిద్దిన మహనీయులను తన గుండెల్లో దాచుకుంటుంది. ఆ గుండెల చప్పుడే భారతరత్న.
1: మనం కేవలం వ్యక్తులను కాదు, విలువలను వెతకబోతున్నాం. ఆ విలువల అన్వేషణలో ఈరోజు మనం చేరుకున్న మొదటి పవిత్ర క్షేత్రం జ్ఞానం.
0: జ్ఞానం అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, ప్రపంచాన్ని చదవడం. తూర్పు దేశాల తత్వాన్ని పడమర దేశాల మేధస్సుకు పరిచయం చేసి, భారతదేశం అంటే కేవలం మూఢనమ్మకాల దేశం కాదని, పరమాత్మను అన్వేషించేదని నిరూపించిన ఒక ఉపాధ్యాయుడి కథ.
1: 1954 దేశం మొట్టమొదటిసారిగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించినప్పుడు, ముగ్గురు మహనీయులలో మొదటి పేరుగా నిలిచిన అసాధారణ ప్రజ్ఞాశాలి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్రలోకి మీకు సాదర స్వాగతం.
0: సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ, మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని తిరుత్తని అనే ఒక చిన్న పుణ్యక్షేత్రం. సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో రాధాకృష్ణన్ జన్మించారు. ఆయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినవారు కావడం వల్ల ఆ ఊరి పేరే వారి ఇంటి పేరుగా మారింది.
1: తండ్రి వీరస్వామి ఒక చిన్న జమీందారీలో తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగి. కుటుంబ పోషణే కష్టంగా ఉన్న ఆ రోజుల్లో రాధాకృష్ణన్కు విలాసాలకు తావేలేదు. కానీ ఆ మట్టిలోనే ఆయన చదువుల తల్లి ఒడిని వెతుక్కున్నారు. తిరుత్తణిలోని వీధిబడిలో ప్రారంభమైన ఆయన అక్షరాభ్యాసం, ఆ తర్వాత తిరుపతిలోని లూథరన్

0: మిషన్ స్కూలుకు చేరింది.
1: చిన్నతనం నుంచే ఆయన చుట్టూ మతపరమైన వాతావరణం ఉండేది. తిరుపతి వెంకటేశ్వరుని ఆధ్యాత్మికత ఒకవైపు, క్రిస్టియన్ మిషనరీ బైబిల్ బోధనలు మరోవైపు. ఈ రెండు విభిన్న సంస్కృతుల మధ్య పెరగడం వల్ల ఆయనలో చాలా పిన్న వయసులోనే తులనాత్మక పరిశీలన అలవడింది.
0: రాధాకృష్ణన్ గారి ఉన్నత చదువు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో సాగింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. చాలామంది అనుకుంటారు రాధాకృష్ణన్ గారు చిన్నప్పటి నుంచి తత్వశాస్త్రం చదవాలని కలలు కన్నారని, కానీ అది వాస్తవం కాదు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కాలేజీలో ఏ కోర్సు ఫీజు తక్కువగా ఉందో, ఏ కోర్సు పుస్తకాలు ఉచితంగా దొరుకుతాయో అదే కోర్సులో చేరాలని ఆయన అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయన కంటే ముందు అదే కాలేజీలో చదివి పాసైన ఒక సీనియర్ విద్యార్థి తన దగ్గరున్న తత్వశాస్త్ర పుస్తకాలను రాధాకృష్ణన్ గారికి ఉచితంగా ఇచ్చాడు. పుస్తకాలు ఉచితంగా వచ్చాయి కదా అని కేవలం 3 రూపాయలను పొదుపు చేయడం కోసం ఆయన ఫిలాసఫీని తన సబ్జెక్టుగా ఎంచుకున్నారు. అయితే విచిత్రం చూడండి, ఒక పేద విద్యార్థి డబ్బులు లేక ఎంచుకున్న ఆ సబ్జెక్టే కాలక్రమేణా ఆయన్ని ప్రపంచస్థాయి తత్వవేత్తగా మార్చింది. దీనినే విధిలిఖితము అంటారు.
1: క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్నప్పుడు అక్కడి ప్రొఫెసర్లు హిందూ వేదాంతాన్ని విమర్శిస్తూ ఉండేవారు. ఆ విమర్శలే రాధాకృష్ణన్ను మరింత లోతుగా అధ్యయనం చేసేలా ప్రేరేపించాయి. తన 20వ ఏట ఎంఏ డిగ్రీ కోసం ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం ద ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత కేవలం 20 ఏళ్ల వయసులో ఒక కుర్రాడు రాసిన ఆ థీసిస్ చూసి ఆయన ప్రొఫెసర్ విలియం స్కిన్నర్ ఆశ్చర్యపోయి, నేను చూసిన అత్యుత్తమ పరిశోధనా పత్రం ఇది అని ప్రశంసించారు. ఒక మహోపాధ్యాయుడి ప్రస్థానం ఆ రోజే మొదలైంది.
0: 1909వ సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో తత్వశాస్త్ర ఉపన్యాసకుడిగా రాధాకృష్ణన్ తన వృత్తిని ప్రారంభించారు. ఆయన తరగతి గదిలోకి అడుగు పెట్టగానే ఒక తెలియని నిశ్శబ్దం ఆవరించేది. పొడవాటి జరీ అంచు ధోవతి, నెత్తిన సాంప్రదాయక మైసూరు రుమాలు తలపాగా, ముఖంలో గాంభీర్యం, కళ్లల్లో అపారమైన కరుణ, ఇది ఆయన రూపం.
1: ఆయన కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, క్లిష్టమైన ఉపనిషత్తుల సారాన్ని, కాంత్, హెగెల్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల సిద్ధాంతాలను సామాన్య విద్యార్థికి సైతం అర్థమయ్యేలా కథలు కథలుగా చెప్పేవారు. మద్రాసు నుంచి ఆయన మైసూర్ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్గా వెళ్ళినప్పుడు ఆయన ఖ్యాతి దేశమంతటా పాకింది. మైసూరులో ఉన్నప్పుడు ఆయన రాసిన ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం ఠాగూర్ గారిని సైతం ముగ్ధుణ్ణి చేసింది. ఠాగూర్ స్వయంగా రాధాకృష్ణన్ను అభినందించారు.
0: రాధాకృష్ణన్ గారి జీవితంలో బహుశా భారతీయ విద్యా చరిత్రలోనే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం ఆయన మైసూరు విశ్వవిద్యాలయాన్ని వదిలి కోల్కతా విశ్వవిద్యాలయానికి వెళుతున్న రోజున జరిగింది. అది 1921వ సంవత్సరం. ఆయన కలకత్తా వెళ్తున్నారని తెలిసి మైసూరు విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమ ప్రియతమ గురువుకు ఎలా వీడ్కోలు పలకాలో వారికి పాలుపోలేదు. రైల్వే స్టేషన్ వరకు ఆయన్ను తీసుకెళ్లడానికి ఒక గుర్రపు బగ్గీని సిద్ధం చేశారు. కానీ రాధాకృష్ణన్ గారు వచ్చి బగ్గీలో కూర్చోగానే విద్యార్థులు ఆ బగ్గీకి ఉన్న గుర్రాలను విప్పేశారు. గుర్రాలకు బదులుగా విద్యార్థులే స్వయంగా ఆ బగ్గీని తమ భుజాలపై మోస్తూ మైళ్ల దూరం ఉన్న మైసూరు రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అంతేకాదు, ఆయన ప్రయాణం చేసే భోగి అంతా పూలతో అలంకరించారు. ఒక గురువుకు విద్యార్థులు అందించిన ఇంతటి మహోన్నతమైన వీడ్కోలు చరిత్రలో బహుశా ఎక్కడ జరిగుండదు. ఆయన సంపాదించిన అసలైన సంపద ఆ విద్యార్థుల ప్రేమే.
1: కోల్కతా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ 5 ఫిలాసఫీ చైర్ను అధిరోహించిన తర్వాత రాధాకృష్ణన్ గారి మేధస్సు అంతర్జాతీయ సరిహద్దులను దాటింది. 1926లో లండన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆయనను ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా ఆహ్వానించింది. అప్పటి వరకు పాశ్చాత్య దేశాలలో ఒక నమ్మకం ఉండేది, భారతదేశానికి మతం ఉంది కానీ తత్వశాస్త్రం లేదు, వారివన్నీ కేవలం మూఢనమ్మకాలు అని. అలాంటి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రసిద్ధ మాంచెస్టర్ కాలేజ్ హాలులో రాధాకృష్ణన్ నిలబడ్డారు. ఆయన గొంతు విప్పారు. ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే అంశంపై ఆయన మాట్లాడిన మాటలు పాశ్చాత్య మేధావుల మెదళ్లను కదిలించాయి.

0: universities are the means by which the traditions of a country, intellectual, artistic, and ethical, the technical skills, these things are transmitted from one generation to another. These are institutions which make for the progress of any community. We deal here with human beings, not with dead material. It is our ambition to make them full human beings. Education is for the whole man, to think, to feel, to do, to be. These are the aims which we should set before ourselves. Without thought, nothing great can be achieved.
1: హిందూ మతం అనేది ఒక స్థిరమైన సిద్ధాంతం కాదు, అదొక నిరంతర ప్రవాహం, అదొక జీవన విధానం అని ఆయన ఇంగ్లీష్ భాషపై ఉన్న అసాధారణ పట్టుతో, అద్భుతమైన ఉచ్చారణతో వివరిస్తుంటే లండన్ మేధావులు మంత్రముగ్ధులయ్యారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఆసియా ఖండపు వ్యక్తికి ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ ప్రొఫెసర్ పీఠాన్ని ఇచ్చి గౌరవించింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు సర్ బిరుదును ఇచ్చింది. ఒక బానిస దేశపు పౌరుడు పాలకుల దేశానికి వెళ్ళి జ్ఞానభిక్ష పెట్టడం అంటే అది రాధాకృష్ణన్ గారి మేధస్సుకు దక్కిన విజయం.
2: రాధాకృష్ణన్ గారు కేవలం ఒక క్లాస్ రూమ్ ప్రొఫెసర్ మాత్రమే కాదు, అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ కూడా. 1931 నుండి 1936 వరకు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీని ఒక అంతర్జాతీయ స్థాయి విద్యాకేంద్రంగా మార్చడంలో ఆయన రాత్రింబగళ్ళు శ్రమించారు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను, ఆచార్యులను అక్కడికి రప్పించారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ, పండిట్ మదన్మోహన్ మాలవ్యాల కోరిక మేరకు 1939 క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించారు.
1: అది క్విట్ ఇండియా ఉద్యమ సమయం. బ్రిటిష్ ప్రభుత్వం బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని మూసివేయాలని, విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఆ సమయంలో రాధాకృష్ణన్ గారు బ్రిటిష్ గవర్నర్ల ఎదుట ధైర్యంగా నిలబడి విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడారు. గాంధీజీ ఒక సందర్భంలో, రాధాకృష్ణన్ బనారస్లో ఉన్నాడంటే నాకు కొండంత అండ అని గాంధీజీ ఒక సందర్భంలో అన్నారు.
2: 1947 దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి ముందు ఒక పెద్ద సమస్య ఉంది. అప్పుడప్పుడే ప్రపంచంలో కోల్డ్ వార్ మొదలైంది. అమెరికా ఒకవైపు, సోవియట్ యూనియన్ మరోవైపు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. రష్యాతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం భారతదేశానికి ఎంతో అవసరం. కానీ అప్పటి రష్యా పాలకుడు స్టాలిన్ ఒక కఠినమైన నియంత. ఏ విదేశీ రాయబారికి ఆయన అంత సులభంగా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. నెహ్రూ గారు ఆలోచించి, ఒక తత్వవేత్త మాత్రమే ఆ నియంత మనసును మార్చగలడని నమ్మి రాధాకృష్ణన్ గారిని సోవియట్ యూనియన్కు భారత రాయబారిగా పంపించారు. మాస్కో వెళ్లిన రాధాకృష్ణన్ గారు సాధారణ రాజకీయ దౌత్యవేత్తల్లా ప్రవర్తించలేదు. ఆయన తన సహజ సిద్ధమైన తాత్విక శైలిలోనే ఉన్నారు. చివరికి స్టాలిన్ ఆయన్ని కలవడానికి అంగీకరించారు.
1: ఆ చారిత్రాత్మక సమావేశంలో రాధాకృష్ణన్ గారు స్టాలిన్తో మాట్లాడుతున్నప్పుడు రష్యాలో జరుగుతున్న రక్తపాతాన్ని, నియంతృత్వాన్ని ప్రస్తావిస్తూ, మా దేశంలో ఒక రాజు ఉండేవాడు, ఆయన పేరు అశోకుడు. కళింగ యుద్ధంలో రక్తాన్ని చూసి చలించిపోయి ఆ తర్వాత శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. మీరు కూడా చాలా యుద్ధాలు చూశారు, ఇకనైనా శాంతి మార్గాన్ని నమ్మండి అని నిర్భయంగా చెప్పారు. సమావేశం ముగిసేటప్పుడు రాధాకృష్ణన్ గారు స్టాలిన్ తలపై నిమురుతూ భుజం తట్టి వీడ్కోలు పలికారు. ఒక నియంతైన స్టాలిన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన అన్నాడు, మీరు నన్ను ఒక రాజకీయ నాయకుడిలా చూడలేదు, ఒక మనిషిలా చూశారు. మీరు రష్యాను వదిలి వెళుతున్నందుకు నాకు బాధగా ఉందని. ఇది ఒక భారతీయ తత్వవేత్త చూపిన దౌత్య విజయం.
2: రష్యా నుంచి తిరిగి

0: తర్వాత రాధాకృష్ణన్ గారి సేవలను దేశం మరింత ఉన్నతంగా ఉపయోగించుకుంది. 1952లో ఆయన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్గా ఆయన సభను నడిపించిన తీరు ఒక అద్భుతం.
1: The unity of the world cannot rest merely on political arrangements or economic alliances or social factors. They can rest only if you are able to produce a sense of psychological coherence, a sense of world community among the people themselves. Literature has a great part to play in engendering this consciousness that we all belong to one human family.
0: Parliament lo sabhyulu godava padutunte ayana koppade varu kaadu. Please sit down. మనం ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, దేశాన్ని నిర్మించడానికి అంటూ ఉపనిషత్తుల శ్లోకాలను చదివి వినిపించేవారు. దాంతో ఎంతటి కోపంలో ఉన్న నాయకులైనా నవ్వుతూ కూర్చునేవారు.
2: హమారే ప్రథమ ఉపరాష్ట్రపతి జీ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జీ నే ఇస్ సదన్ కే సబన్ మే జో బాత్ కహీ థీ మే ఉస్కో ఆప్కే సామ్నే ప్రస్తుత్ కర్నా చాహూంగా. డాక్టర్ రాధాకృష్ణన్ జీ నే ఇసీ చైర్ పర్ బైఠ కర్ కే ఉన్హోనే కహా థా ఔర్ వో ఆజ్ భీ उतना ही उपयुक्त है. और उस समय राधाकृष्ण जी ने कहा था, हमारे विचार, हमारा व्यवहार और हमारी सोच, हमारे विचार, हमारा व्यवहार और हमारी सोच ही दो सदनों वाली हमारी संसदीय प्रणाली के औचित्य को साबित करेगी. संविधान का हिस्सा बनी इस द्विसदनीय व्यवस्था की परीक्षा हमारे कामों से होगी. हम पहली बार अपनी संसदीय प्रणाली में दो सदनों की शुरुआत कर रहे हैं. हमारी कोशिश होनी चाहिए कि हम अपनी सोच, सामर्थ्य और समझ से देश को इस व्यवस्था का औचित्य साबित करें कि डॉक्टर राधाकृष्णन जी ने जो अपेक्षा की थी कहीं हम उससे नीचे तो नहीं जा रहे हैं, क्या हम उन अपेक्षाओं को पूरा कर रहे हैं या बदलते हुए युग में हम उन अपेक्षाओं को भी और अच्छा वैल्यूएडिशन कर रहे हैं. डॉक्टर राधाकृष्णन जी की अपेक्षाओं को पूर्ण करने के लिए निरंतर प्रयास करती.
0: 1962లో ఆయన భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక సాదాసీదా ఉపాధ్యాయుడు దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవనంలోకి అడుగుపెట్టడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన మహోజ్వల నీరాజనం. ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలంలోనే దేశం 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్తాన్ యుద్ధం వంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. నెహ్రూ గారు చనిపోయినప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి గారు అకాల మరణం చెందినప్పుడు దేశాన్ని రాజకీయంగా స్థిరత్వంతో నడిపిన దిక్సూచి రాధాకృష్ణన్.
1: A nation without a vision, it is said, perishes. The nation to which we belong has the vision of democracy. And when we call democracy, what we mean by it is providing every individual with adequate opportunities for the development of his soul or spirit, for the development of his personality.
0: రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి అయిన కొత్తలో ఆయన విద్యార్థులు, అభిమానులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి, సార్, సెప్టెంబర్ 5వ తేదీన మీ పుట్టినరోజు కదా, మేము దాన్ని ఘనంగా జరపాలని కోరుకుంటున్నాం అని అడిగారు. దానికి ఆ మహనీయుడు చిరునవ్వుతో అన్నాడు, నా పుట్టినరోజును కేవలం రాధాకృష్ణన్ అనే వ్యక్తి పుట్టినరోజుగా జరిపితే నాకు సంతోషం ఉండదు, దానికి బదులుగా ఈ దేశంలో రాత్రింబవళ్ళు శ్రమిస్తూ సమాజాన్ని నిర్మిస్తున్న కోట్లాది మంది ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపితే అదే నాకు దక్కే అతిపెద్ద బహుమతి అన్నారు. అలా 1962 నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీని మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
3: సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా బాగా చదువుకునేవారు, పరమ పేదవాడు. ఆయన అసలు వేదాంతం కూడా ఎందుకు చదువుకున్నారు అనుకుంటున్నారు? వేదాంతం అయితే ఆయన బంధువుకడు ముందు చదువుకున్నవాడు ఉన్నాడు, పుస్తకాలు ఇస్తారని వేదాంతం చదువుకున్నారు. చదువుకుని ప్రపంచ ప్రఖ్యాత వేదాంత విద్వాంసుడయ్యారు. అంత నిరుపేద స్థితి నుంచి వచ్చారు రాధాకృష్ణన్ గారు. ఆయనకి ఉపనయనం చేశారు తల్లిదండ్రులు. మళ్ళీ ఆయన తను చదువుకునేటటువంటి ఊరు తిరిగి వచ్చారు పరీక్షకి రుసుము చెల్లించడానికి. అదే ఆఖరి రోజు ఆయన పాప నడిచి చదువుకునే ఊరు వస్తుంటే

0: ఓ దొంగ చూశాడు, ఎవరు లేరు రహదారి మీద, ఈడ్చి ఆ లెంప ఈ లెంప కొట్టి పక్కకి లాక్కుపోయాడు. లాక్కుపోయి ఆ పిల్లవాడి చెవులకు ఉన్నటువంటి ఆ దుద్దులు, కొత్తగా పెట్టిన చెవి ఆభరణములు బలవంతంగా లాగేశాడు. లాగేసి చెప్తావా ఎవరికన్నా చెప్తావా అని కొట్టి గుద్ది పారిపోయాడు. ఆయన పాపం అలా ఉండిపోయారు, హడిగిపోయారు. పిల్లవాడు కదూ, ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం జ్వరం తగిలింది, ఒళ్ళంతా నొప్పులు వచ్చాయి. ఆయన ఇంకా పాఠశాలకు వెళ్ళాలని కూడా మర్చిపోయి పడుకుండిపోయారు. ఆ మర్నాడు వచ్చేసింది, అయిపోయింది, అసలు విద్యా సంవత్సరం పోతుంది కదా. కానీ ప్రధానోపాధ్యాయుడు కట్టని వాళ్ళు ఎవరన్నా చూశారు, అందులో రాధాకృష్ణన్ గారి పేరు ఉంది. అయ్యో చాలా బాగా చదువుకునే పిల్లాడే, ఇవాళ రాకపోవడం ఏమిటి, నేను కట్టేస్తానని చెప్పి ఆయన కట్టారు రుసుము. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తు ఎత్తగలడో తెలుసుకున్న మహాపురుషులు కాబట్టి రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన తన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని అడిగారు.
1: రాష్ట్రపతి హోదాలో ఉన్నా కూడా తన వేతనంలో కేవలం 25% మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చేవారు. అధికార వైభవం ఆయన తలకెక్కలేదు, ఎందుకంటే ఆయన ప్రాథమికంగా ఎప్పుడూ ఒక ఉపాధ్యాయుడుగానే బతికారు.
2: రాధాకృష్ణన్ గారి జీవితం అంతా విజయాల పరంపరే అనుకుంటే పొరపాటే. ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఉన్నాయి. బాల్యంలో పేదరికం, ఆ తర్వాత భార్య శివకామమ్మ గారి అనారోగ్యం, ఆమె మరణం ఆయన్ని తీవ్రంగా కుంగదీశాయి. అంతర్జాతీయంగా ఎంతో కీర్తి లభించిన స్వదేశంలో కొందరు ఆయనపై చేసిన విమర్శలు ఆయన్ని బాధించాయి. 1967 రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన ఏ విధమైన రాజకీయ ఆశ్రయం కోరుకోకుండా నేరుగా మద్రాసులోని తన స్వగృహానికి వెళ్ళిపోయారు. శేష జీవితాన్ని పుస్తకాల మధ్య ప్రశాంతంగా గడిపారు. చివరికి 1975 ఏప్రిల్ 17 ఆ జ్ఞానజ్యోతి శాశ్వతంగా నిశ్శబ్దంలో కలిసిపోయింది.
1: ఇది కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు, ఇది విద్యా విలువలకు, నిరంతర అన్వేషణకు సంబంధించిన ఒక పాఠం. రాధాకృష్ణన్ గారు మనకు నేర్పిన విలువలేమిటి? పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా నీ దగ్గర జ్ఞానం ఉంటే ప్రపంచం నీ పాదాల చెంతకు వస్తుంది. డబ్బు కంటే, అధికారం కంటే అక్షరం గొప్పది అని ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు. అందుకే భారతదేశం తన గుండెల్లో ఆయనకు భారతరత్న అనే శాశ్వత స్థానాన్ని ఇచ్చింది.
2: ఈ మహాయాత్ర ఇక్కడితో ఆగదు. వచ్చే వారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో మనం మరొక అద్భుత అధ్యాయాన్ని విందాం. రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్, మహాత్మాగాంధీ అంతరంగికుడు, రాజకీయాల్లోనూ జీవితంలోనూ మచ్చలేని నిష్కలంకుడు, మేధస్సుకు ఆయన నిలువెత్తు రూపం. ఆధునిక భారతదేశ రాజకీయ వ్యూహకర్తగా, రచయితగా దేశానికి అత్యున్నత సేవలందించి 1954 రాధాకృష్ణన్ గారితో పాటే తొలి భారతరత్న పురస్కారాన్ని అందుకున్న త్రిమూర్తుల్లో ఒకరైన మహామేధావి, రాజాజీగా పిలువబడే చక్రవర్తి రాజగోపాలాచారి.
1: వచ్చేవారం రాజాజీ గారు దేశానికి అందించిన రాజకీయ నైతికత, నిష్కలంక ప్రజాపాలన అనే విలువల గురించి, ఆయన హుందాతనంతో కూడిన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.

ఉన్నంత వరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక మొదటి భాగం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ కార్యక్రమం విన్నారు రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీతులు కార్యవర్తి గోపిశెట్టి, కె సందీప్ గార్లు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:30 దాటి 58 సెకండ్లైంది. ఓ సినిమాలో ఓ పాట మాత్రమే బాగా హిట్ అయిపోతుంది. ఆ పాటను ఒక్కసారి హమ్ చేస్తే చాలు, ప్రొద్దున్నీ రాత్రి వరకు అదే పాటే పాడుతూ ఉంటాం. పాట లిరిక్స్ రాలేకపోయినా కూడా ఆ పాట ట్యూన్ హమ్ చేస్తాం. అటువంటి పాటలే ఎవర్ గ్రీన్ హిట్స్. అవి ఆ పాత మధురాలు అయి ఉండొచ్చు, ఇప్పుడున్న

మొహమ్మద్ యాసీన్ మోసా కరీం షేక్ సలీం రూపాక్ నిజామాబాద్ నుంచి, అలాగే నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా నల్గొండ జిల్లా చిన్నపేట చిత్రయాల గ్రామం శ్రోతలు దమ్ముదు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణ, మామధు రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, ఇంకా చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి విశ్రుత, మహాతిథి సాయి మన్విత, గీతానగర్ హైదరాబాద్ శ్రోతలు, అలాగే యశ్వంత్, మహేష్, దీపక్, సోహిని, సన్విత, రాఘవేంద్ర, అజయ్ కుమార్, వినోద్ కుమార్ మసకుంట నుండి అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ సాంగ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సర్కొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపోత మధురం ఆలోచనామృతాల నిధి.

లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ ఇంకా కృష్ణా జిల్లా పెడమి నుండి అప్పలరాజు అలాగే పెద్దంబర్పేట నుంచి గుండు అంబదాసు లావణ్య సాయి ప్రకాష్ ఇంకా హర్షిణి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్ నిఖిల రణ్వీర్ నమ్రత నిత్య సంతోష్ని అలాగే భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ కవిత అలాగే బుదాన్ పోచంపల్లి శ్రోతలు పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మబాయి ఎల్లంకి గ్రామం శ్రోతలు వీరు అలాగే రామ్నగర్ నుంచి సాహితీ సంగీత కల్వకుర్తి నగర్ కర్నూలు జిల్లా నుండి నేదురుని కళ్యాణ్ చారి వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ఓ బేబీ చిత్రం కోసం నూతన మోహన్ పాడిన పాట భాస్కర్ బద్ల రవికుమార్ రచన మిక్కీ జీనియస్ సంగీతం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తులు గారు మెసేజ్ చేశారు, ఒక మంచి పాట వినిపించమని. అలాగే సీను రాపూర్ నుండి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, అలాగే సిహెచ్ విజయ్ కుమార్ చందాన్ నగర్ నుండి ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ, యోగులాంబ గద్వాల జిల్లా రోజాల నుండి క్యాదరి వీరేష్, శ్వేత, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త, ఇంకా ఎవర్గ్రీన్ హిట్స్ లో మా పేర్లను చదివి మంచి పాట వినిపించగలరు అంటూ, జగిత్యాల జిల్లా బండి లింగాపూర్ నుండి బాస నరేందర్, శ్యామల, రవి, సుప్రజ, భారతి, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం వచ్చేస్తుంది లైఫ్ ఆఫ్ రామ్ జాను అనే పాట వినిపించుతున్నాం. ప్రదీప్ పాడిన పాట, సిరివెన్నెల రచన, గోవింద్ వసంత మ్యూజిక్ కాంపోజిషన్ లో.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధు

ఇష్టమైన పాట వేయమని మెసేజ్ పెట్టేస్తే సరిపోదండోయ్. పాటలు వినాలి, రేడియో ట్యూన్ చేసుకొని ఉండాలి, వివిధ భారతి వింటూనే ఉండాలి కదా. మీ పేర్లు చదువుంటామని ఒక్కసారి గమనించగలరు, ఎందుకంటే చదివిన పేర్లు మెసేజెస్ బోరలు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి కాబట్టి. మరి ఇప్పుడైతే వినేద్దాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో అమర్ మూవీ నుంచి మంచి పాట. పాటను కోరిన వాళ్ళు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇస్రాయతుల్లా, ఇబాతుల్లా, భవానీపేట్ కామారెడ్డి నుంచి, ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళా భూవిక, శివకృష్ణ, దీప్తి, సుహాన్, కృష్ణ, బిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, ఇంకా సాంగ్ ఏదైనా పర్లేదు మా పేర్లు ఒకసారి చదివి మంచి పాఠం వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా జగరాంపల్లి నుండి అరుణ, రాజేందర్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే బుధాన్ పోచంపల్లి శ్రోతలు, ఎలుగందుల మార్కండేయ, లక్ష్మీదివ్య, శ్రీను చిన్ను, ఇంకా జాన్కంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, ఆరాధ్య, సాయి, సోను, కూకట్పల్లి నుంచి నవ్యత, నవీన, అలాగే జాంగాంగ్ డిస్టిక్ట్ నుంచి షాపల్లి విలేజ్ నుంచి చింత శ్రీనివాస్ మెసేజ్ చేశారు మంచి పాట వినిపించమని. అలాగే కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి వెంకటేశం, యాదమ్మ, అఖిల, అందరి కోసం వచ్చేసింది అమరన్ మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్.

0: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 11 గంటలు కావడానికి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 1:28 మాత్రమే ఉంది. కాబట్టి మా నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసారు. మీరు మ్యూట్ అయిపోండి, నాకు మైక్ ఇచ్చేసేయండి అని. ఏమంటావు?
1: ఎస్, ఎందుకంటే చాలా మంచి మంచి సాంగ్స్ నేనైతే రెడీగా ఉన్నాను మన ఫుల్ ఎనర్జెటిక్ లిజనర్స్ కోసం. సో నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది మన వాళ్ళందరికీ గుర్తుకొస్తున్నాయి సాంగ్స్ అన్ని వినిపించడానికి.
0: సెకండ్ ట్రాన్స్మిషన్ లో కూడా అంటే 11 గంటలకు కూడా నేను పొద్దున 6 గంటలకు వచ్చినప్పుడు ఏ ఎనర్జీ అయితే క్యారీ చేశానో 11 గంటలకి భవాని కూడా అదే ఎక్సైట్మెంట్ తో అదే ఎనర్జెటిక్ తో అంత ఎనర్జెటిక్ గా పాటలు ప్లే చేస్తాను, మీరు మైక్ ఇచ్చేసేయండి అంటుంది. మరి భవానికి ఇవ్వడానికి కొంచెం టైం ఉంది కాబట్టి మీరైతే ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మరణించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత కామారెడ్డి జిల్లా కందర్పల్లి గ్రామానికి వెళ్తారు. జక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందుకు హాజరవుతారు. అక్కడ నుంచి ములుగు జిల్లాలోని మేడారం జాతరకు చేరుకుంటారు. వనదేవతలు సమ్మక్క సారణమ్మ గద్దెలను దర్శించుకుంటారు. ఆ తర్వాత హనుమకొండ జిల్లా పరకాళ్లలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి 16 నియోజకవర్గాల్లో 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో ప్లాట్కు 8.18 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో భాగంగా మరో 4 నియోజకవర్గాల్లో ఈరోజు నుంచి కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ రహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రూపకల్పన చేసింది. క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేస్తారు. నగరంలో ప్రజా రవాణాను నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని రవాణా

శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఢిల్లీ రవాణా సంస్థ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు కాగితం ఆధారిత పింక్ టికెట్ సౌకర్యాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ రోజు నుంచి పింక్ సహేలి స్మార్ట్ కార్డు తప్పనిసరి అని ముందుగా ప్రకటించినా ఇప్పటి వరకు కేవలం 18 లక్షల మందికి మాత్రమే జారీ అయ్యాయి. దీంతో పింక్ టికెట్ సౌకర్యాన్ని ఈ నెల 31 వరకు డీటీసీ పొడిగించింది. జెరూసలేంలో ప్రసిద్ధ కార్డ్స్ బ్రిడ్జ్ భారత త్రివర్ణ పతాకంతో కాంతులీనింది. భారత్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సన్నిహిత స్నేహాన్ని ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ చాటి చెప్పింది. ఇరు దేశాల స్నేహం ప్రకాశవంతంగా వెలుగుతోందని, ఈ వెలుగులు స్నేహానికి భవిష్యత్తుకు ప్రతీక అని ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. పారిస్లో జరిగిన చెస్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ టైటిల్ను ప్రపంచ నంబర్ 1 మ్యాగ్నస్ క్లార్సన్ గెలుచుకున్నారు. ఆయన ఈ టైటిల్ను వరుసగా 2వ ఏడాది కైవసం చేసుకున్నారు. బెలారస్ యువ చెస్ గ్రాండ్ మాస్టర్ డెనిస్ లాజావిక్ను 2-0 తేడాతో నార్వే ప్లేయర్ కార్ల్సన్ ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో 11:04 క్రాస్ చేసి 20 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మరి సండే అంటే కాస్త రిలాక్స్డ్ గా రొటీన్ హడావుడి నుంచి కొంచెం బ్రేక్, అవునా? లేట్ గా లేవడం, లేట్ గా టిఫిన్ చేయడం, లేట్ గా భోజనం చేయడం, ఇలా అన్ని కొంచెం లేట్ గానే చేస్తుంటాం. మరి మనం చేసే ఆ లేట్ కి మంచి మంచి పాటలు ఆడితే, అవును, చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సండే వాళ్ళు ఏం వండుకోవాలి, ఇంట్లో ఏమేమి ఉన్నాయని తెగ ప్లాన్ చేసేసుకుంటారు. మరి ఆ ప్లానింగ్ లోనే కొన్ని పాటలు అలా మీ చెవిని పడేశారనుకోండి, కాస్త క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే మంచి మ్యూజిక్ వింటే మరి మన మైండ్ రిలాక్స్ అయ్యి ఇంకా బాగా పనిచేస్తుంది కదా, అందుకన్నమాట. సో ఇవాళ మరి గుర్తుకొస్తున్నాయిలో 1980 నుండి 1990 మధ్యలో వచ్చిన సాంగ్స్ వినబోతున్నాం. స్టేట్ యూన్ టూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మనరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే భవాని.

0: కారుదిద్దిన కాపురం సినిమా నుండి సత్యం మ్యూజిక్ కంపోజిషన్ లో వేటూరి సాహిత్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

జంధ్యాల గారి మూవీస్ గురించి పెద్దగా ఇంట్రొడక్షన్ అక్కర్లేదు. డైరెక్షన్, డైలాగ్స్, కామెడీ అన్ని సూపర్ గా ఉంటాయి కదా. మరి కామెడీ అన్నాం కాబట్టి కామెడీని పండించే హీరోస్ మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అందులో ఫస్ట్ గుర్తొచ్చే పేరు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన యాక్ట్ చేసిన ఒక మూవీ 2006. రాజేంద్ర ప్రసాద్ కి చంద్రమోహన్ గారు బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపిస్తారు ఈ సినిమాలో. టైటిల్ 2006 కి తగ్గ సినిమా ఉంటుందన్నమాట. 2004 కదా, ఆరేంటి అనిపిస్తుంది. కానీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ల మధ్య ఉన్న కన్ఫ్యూజన్, ఇవన్నీ టైటిల్ ని జస్టిఫై చేస్తాయన్నమాట. మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన ఒక నవెల్ ఇదే పేరుతో ఉంటుంది, 2006 అని. మరి ఆ నవెల్ ని బేస్ చేసుకునే ఈ సినిమాని తీశారు. రజనీ, ప్రీతి కూడా ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారు. మరి ఇదే సినిమా నుండి మీకోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. రాముని మాట తీయని మాట, రాముని బాట బంగారు బాట, శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష. రాముడి పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మన తెలుగు సినిమాల్లో డివోషనల్ సాంగ్స్ కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా. కొన్ని సాంగ్స్ ఎంత పీస్ఫుల్ గా ఉంటాయంటే మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నా రిలాక్స్ అయిపోతాం, ఏం గో త్రూ అవుతున్నా ఇమ్మీడియట్ గా మర్చిపోతాం. అండ్ ఏదో తెలియని సైలెన్స్ మన చుట్టూ ఉంటుంది అండ్ కాస్త పాజిటివ్ గా కూడా మారుతాం. అది డివోషనల్ సాంగ్స్ లో ఉండే వైబ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. మరి అలాంటి ఒక డివోషనల్ సాంగ్ పడమటి సంధ్య రాగం సినిమాలో పిబరే రామరసం. అంటే రామనామ స్మరణ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఈ పాటలో చెప్తారన్నమాట. మన కర్ణాటక మ్యూజిక్ లో ఈ సాంగ్ చాలా స్పెషల్. ఇంకా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు ఈ సాంగ్ ని. అండ్ మధ్యలో వచ్చే వయలిన్ మ్యూజిక్ అయితే ఆహా, చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది. మరి ఈ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: సూత్రధారులు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజ బృందం పాడిన పాట విన్నారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కేవి మహదేవన్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. అండ్ గుర్తుకొస్తున్నాయిలో మనం 1980s 1990s మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ అన్ని వింటున్నాం. ఎస్, సిరివెన్నెల 1986 లో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఒక క్లాసిక్, నంది అవార్డ్స్ గెలుచుకుంది ఈ మూవీ. అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా స్క్రీన్ చేశారు. లిరిసిస్ట్ సీతారామ శాస్త్రి గారు ఈ సినిమాలో పాటలకి లిరిక్స్ అందించి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారనమాట. సర్వదామన్ బెనర్జీ, సుహాసిని, సుబలేఖ సుధాకర్, సాక్షి రంగారావు వీళ్ళందరూ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ గా కనిపిస్తారు. ఇంకా పాటల విషయానికి వస్తే కెవి మహదేవన్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, వసంత, ప్రకాష్ రావు ఈ సినిమాకి పాటలు పాడారనమాట. అయితే డివోషనల్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మూవీలో ఒక సాంగ్, ఆది భిక్షు వాడిని ఏది కోరేది అని అటు లోకాన్ని పాలించేవాడిని తిడుతూ అలాగే వెంటనే పొగుడుతూ కూడా ఉంటుంది. ముక్కంటి వాడు ముక్కో

0: తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి. చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. అమ్మాలో ఆ, నాన్నలో నా కలిపితే అన్న. అవునా, చాలా కేరింగ్ గా చూసుకుంటారు అన్నలు చెల్లెళ్ళని అని చిన్న చిన్న వాటికి కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే మాత్రం వచ్చి ఫస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చేస్తారు. అన్న చెల్లెళ్ళ అనుబంధం అనే చెప్పను, కానీ ఏ సిబ్లింగ్ అయినా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు. కానీ మూడో వ్యక్తి వస్తే మాత్రం అయిపోతాడు. అవునా, మరి శ్రావణ మాసంలో ఉన్నాం అంటే ఇంకో 10-12 డేస్ లో రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి వచ్చేస్తుంది. అంటే బ్రదర్ సిస్టర్ ఫెస్టివల్, వాళ్ళ బాండ్స్ సెంటిమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. మరి మన టాలీవుడ్ లో ఈ సెంటిమెంట్ కి రిలేటెడ్ సినిమాలు ఏమి ఉన్నాయి అని ఆలోచిస్తే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన సినిమా ముద్దుల మామయ్య. అసలు అక్క పిల్లలన్నా చెల్లి పిల్లలన్నా ఈ తమ్ముళ్ళకి అన్నయ్యకి ఎంత స్పెషల్ గా ఉంటుందో కదా, చాలా కేరింగ్ గా చూసుకుంటారు, పొజెసివ్ అయిపోతారు, అండ్ ఆఫ్ కోర్స్ అల్లరి చేయడం కూడా నేర్పిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు పిలిచే మామయ్య అనే పిలుపు కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. మామయ్య అవును, చాలా స్వీట్ గా ఉంటుంది కదా ఈ పిలుపు. అవునండి, ఇదే మరి సి నారాయణ రెడ్డి గారు కూడా ఇప్పుడు వినబోయే సాంగ్ లో రాస్తారు. అండ్ ఆయన సాంగ్ లో రాసిన రైమింగ్ వర్డ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు లాలించాడు, పాలించాడు, పెంచాడు, దీవించాడు, ఊయలా కోవెలా ఇలా మంచి మంచి వర్డ్స్ యూజ్ చేస్తారు ఈ పాటలో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ సుశీల పాడిన ఈ పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: వెల్కమ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. శివ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో నాగార్జున అమల కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా. అసలు తెలుగు సినిమాల్లో శివ మూవీ ఒక రిఫరెన్స్ పాయింట్లా మారిపోయింది. అంటే బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ సినిమా ఇలా ఉండేది అని చెప్పచ్చు అనమాట. స్టోరీ టెల్లింగ్ కొత్తగా మారింది. అసలు తెలుగు సినిమాని స్క్రీన్ మీద చూపించే విధానమే మారిపోయింది. సెంటిమెంట్, కాలేజ్ ఫ్రెండ్షిప్, లవ్, యాక్షన్ అన్ని సమపాళ్ళల్లో ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ సినిమా రీ రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మరి మన జెన్జీకి కూడా బాగా అర్థమైపోయింది అనమాట. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఓల్డ్ కాలేజ్ మెమరీస్ కి మిమ్మల్ని తీసుకువెళ్లే ఈ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: మరణ మృదంగం సినిమా నుండి మీరు విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. వేటూరి సాహిత్యం ఇళయరాజ సంగీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: లవ్, ప్రేమ, ఈ ఎమోషన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది గిఫ్ట్స్ ఇస్తారు, కొంతమంది సర్ప్రైజెస్ ఇస్తారు, ఇంకొంతమంది కవిత్వాలు రాస్తారు. ఇలా ఎవరి స్టైల్ వాళ్ళది. మరి 80s 90s మధ్యలో వచ్చిన లవ్ సాంగ్స్ అయితే ఒక మంచి స్టోరీలా ఉంటాయి. లవ్ లో డివోషన్ కూడా చూపిస్తారు. హీరో పాడుతున్న సిచ్యువేషన్ అయినా, హీరోయిన్ పాడుతున్న సిచ్యువేషన్ అయినా. అయితే ఒక అమ్మాయి తను ఇష్టపడిన అబ్బాయి గురించి ఏమనుకుంటుంది అంటే, అతనే ప్రపంచంలా చూస్తుంది, అతని కోసం ఏం చేయడానికైనా వెనకాడదు. అతను దూరం అయితే వాళ్ళ మధ్య ఉన్న స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎలా వెయిట్ చేస్తుంది అంటే, జాబిల్లి కోసం ఆకాశం ఎలా వెయిట్ చేస్తుందో అలా అన్నమాట. గుర్తొచ్చిందా అదే పాట? ఎస్, మంచి మనసులు సినిమాలోని పాట. ఆత్రేయ రాసిన, ఎస్ జానకి పాడిన, ఇళయరాజల కంపోజిషన్ లో వచ్చిన ఈ పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం.

ఎస్, ఇదండి మరి వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి 80s and 90s మధ్యలో వచ్చిన సాంగ్స్ ని వింటూ టైం మంచిగా స్పెండ్ చేశారు కదా. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఇన్విజిబుల్ నెగటివ్ హ్యాబిట్స్, అదృశ్య అలవాట్ల గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో అని చెప్పాను కదా. మరి అందులో ఫస్ట్ ఏంటంటే కంపారిజన్, అంటే ఒకళ్ళతో పోల్చుకోవడం. ఇది టూ టైప్స్ ఉండొచ్చు. ఒకటి మంచికి, అంటే మనం ఉన్న ఫీల్డ్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళని చూసి నేను వాళ్ళలా ఎదగాలనుకుంటున్నాను అనే ఒక పాజిటివ్ కంపారిజన్, ఇది మంచిదే. కానీ ప్రాబ్లం అది కాదుగా, నెగటివ్ కంపారిజన్ సోషల్ మీడియా వల్ల ఇది చాలా ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం గ్యాడ్జెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మన దగ్గర ఎందుకు లేవు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు అన్ని కంపేర్ చేసుకుని మనం ఉన్న స్టేట్ మర్చిపోతాం. చాలాసార్లు లోగా ఫీల్ అయిపోతాం, తెలియకుండా డ్రైన్ అయిపోతాం. ఇంకా సెకండ్ హ్యాబిట్ ఏంటంటే, నేను ఫస్ట్ చెప్పిన హ్యాబిట్ కి సంబంధించింది, అంటే సోషల్ మీడియా ఉంది అంటే ఫోన్ కాస్త ఎక్కువసేపు వాడుతున్నట్టు అంతే కదా. స్క్రోలింగ్ అంటే ఊరికే అలా ఏది పూర్తిగా తెలుసుకోకుండా ఊరికే ఫోన్లో ఏ ఇన్ఫర్మేషన్ పడితే ఆ ఇన్ఫర్మేషన్ చూస్తాం, ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ కన్స్యూమ్ చేసుకుంటాం. తీరా ఫోన్ పక్కన పెట్టి నేను అసలు లాస్ట్ కొంతసేపట్లో ఏం చూసాను అని ఆలోచిస్తే మాత్రం పెద్దగా ఏది గుర్తుండదు. సో ఇలా కంటిన్యూస్ గా గ్యాడ్జెట్స్ వాడడం వల్ల కూడా మనం తెలియని స్ట్రెస్ కి గురవుతాం. అందుకే ఆఫీస్ లో కూడా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. ఆఫీస్ టైం అయిపోయాక మాక్సిమం ట్రై చేయాలి ఆ వర్క్ ని ఇంటికి క్యారీ చేయకుండా ఉండడానికి. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఆఫీస్ తర్వాత పార్టీ, ఎస్. వీకెండ్ సినిమా, ఎస్. ఫ్యామిలీ గెట్ టుగెదర్, ఎస్. లాంగ్ డ్రైవ్, షాపింగ్, ఎస్, ఎస్. ఇవాళ ఒకరోజు ఓవర్ టైం డ్యూటీకి కూడా ఎస్. అవును, ఇలా అన్నింటికి ఎస్ చెప్పి చెప్పి మనం స్ట్రెస్కి బెస్ట్ ఫ్రెండ్ అవుతున్నాం. అరే, మనం మనుషులు అబ్బా, మెషిన్స్ కాదు, కొంచెం అయినా బ్రేక్ కావాలిగా. సో అన్నీ కుదిరినా కొన్నింటికి నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు అది ఎంత కష్టమైనా తప్పదు. కొంత టైం మనతో మనం స్పెండ్ చేసుకుంటే అనవసరమైన స్ట్రెస్ని అలా తీసిపడేచ్చు అనమాట. అండ్ ఇంకో హ్యాబిట్, మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోకపోవడం. మనందరికీ ఒక పర్సన్ ఉంటారు, అది ఎవరైనా కావచ్చు.

ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పార్ట్నర్, ఒక వెల్ విషర్, ఎవరైనా కూడా కావచ్చు, వాళ్లతో మనం ఏం గోత్రు అవుతున్నాం అనేది డెఫినెట్లీ పంచుకోవాలి. మన డే ఎలా ఉంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, లేదంటే ఏదైనా ఒక విషయం మీద మీ ఒపీనియన్స్ డిస్కస్ చేయడం, డిబేట్ చేయడం, ఇలా ఎనీ కాన్వర్సేషన్ ఇస్ ఫైన్. లేకపోతే అన్నీ మనమే దాచేసుకుంటే మనసు బరువు అవుతుంది. అండ్ యా, శృతి హాసన్ చెప్పినట్టు లావు కూడా అయిపోతాం కదా. సో మాట్లాడండి. ఎవరూ లేరు ఆర్ ఎవరికి చెప్పాలి అనుకోవట్లేదు అనిపిస్తే అట్లీస్ట్ మీ మనసులో ఏముందో దాన్ని రాయడం దానికైనా ట్రై చేయండి. మనం రాసినప్పుడు ఆ బరువు ఆర్ ఆనందం, భయం ఇవన్నీ బయటకు వచ్చి మనసు తేలిగ్గా ఉంటుందన్నమాట. ఏదో తెలియని హ్యాపీనెస్ కూడా వస్తుంది. సో అదన్నమాట మ్యాటర్, ఇదన్నమాట చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అల్లనించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. యూజీసీ నెట్ పరీక్షలు 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత అయిన వాజ్పేయి 2018లో ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మొదటి పదవీ కాలం 1996లో కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత 1998 నుంచి 1999 వరకు 11 నెలల పాటు 2వ విడతగాను, అనంతరం 1999 నుంచి 2004 వరకు పూర్తి కాలం పాటు ప్రధానమంత్రిగా ఆయన దేశానికి సేవలందించారు. మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో 2015లో వాజ్పేయిని సత్కరించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్మారక స్థలమైన సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు ఈ నివాళి కార్యక్రమానికి హాజరయ్యారు. వాజ్పేయి వారసత్వం దేశానికి ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని, జాతి నిర్మాణంలో ఆయన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో ఒక సందేశంలో పేర్కొన్నారు. భారత్ అభివృద్ధిలో వాజ్పేయి పాత్ర అనన్య సామాన్యమైందని ప్రధానమంత్రి అన్నారు. ఈరోజుకు కూడా ప్రజలకు సేవ చేయడంలో వాజ్పేయి త్యాగ నిరతిని తలుచుకునే విధంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇది మార్గదర్శకంగా ఉంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన శ్రద్ధాంజలి సందేశంలో పేర్కొన్నారు. పార్లమెంట్ రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట బురుజులపై

0: माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है। और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए।
1: దేశ విధానాల రూపకల్పనలో మహిళలకు కూడా కీలక పాత్ర కల్పించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. సమావేశానికి సంబంధించి వాతావరణంలో మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించేందుకు వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశం జరుపుతుంది. భారత అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో జరగనుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారం గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థిక అభివృద్ది వంటి 4 అంశాలపైన సమావేశంలో చర్చిస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో కొత్త డైరీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి కేంద్ర హోంమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్త కేంద్ర సహకార బ్యాంకుల ఏర్పాట్లను ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులను కూడా అమిత్ షా బదిలీ చేయనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీలపై తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు ఛాలెంజ్ విండోను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వరకు ఫిర్యాదులకు ఈ విండో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆన్సర్ కీలను సవాల్ చేయవచ్చు. సవాల్ చేసే ప్రతి ప్రశ్నకు 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎన్టీఏ తెలియజేసింది. ప్రతి అభ్యంతరానికి, ఫిర్యాదుకు తగిన ఆధారాలను జత చేయాలని ఎన్టీఏ తెలియజేసింది. వేరే ఏ ఇతర పద్ధతిలో పంపినా అభ్యంతరాలు స్వీకరించవని, కేవలం ఆన్లైన్ మాత్రమే సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18వ తేదీ చివరి తేదీ. ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీతో సహా మిగిలిన 3 సబ్జెక్టుల ప్రశ్న పత్రాల్లోని వివిధ రకాల లోపాలకు సంబంధించి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ తెలియజేసింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. నిరసనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలను దహనం చేయనున్నట్లు విద్యార్థి నేతలు ప్రకటించారు. రాంచీలోని ఆల్బర్ట్ ఎక్కా చౌక్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని, ఇది 22వ రోజుకు చేరుకుందని విద్యార్థులు వెల్లడించారు. జేపీఎస్సీ 11 నుంచి 13 పరీక్షలు, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలు రద్దు చేయాలని, ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26వ తేదీన జరుపుకోనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పండుగ ఏర్పాట్లలో ప్రజలు మునిగిపోయారు. ఈరోజు అథంతో ఓణం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓణం కేవలం ఒక్కరోజు పండుగ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదయం నుంచి అధికారిక వేడుకలు అథం రోజుతో ప్రారంభమయ్యాయి. అథం ముఖ్యమైన ప్రత్యేకతల్లో అథపు కళ్ళం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి తివాచి వంటిది. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. కేరళలోని త్రిపునితురలో జరిగే ఘనమైన అథచమయం ఊరేగింపు కూడా ఈ పండుగ వేడుకల్లో ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈవేళ

0: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, గిల్గిట్, బాల్టిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లా మండి తెహసిల్ రాజ్పురా గ్రామంలోని పురాతన బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయానికి 12 రోజుల పాటు జరిగే వార్షిక శ్రీ బుద్ధ అమర్నాథ్ యాత్ర రేపు ప్రారంభమై రాఖీ పౌర్ణమి వరకు, అంటే ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. యాత్రికుల మొదటి బృందం రేపు జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసించి సరిహద్దు జిల్లా అయిన పూంచ్కు బయలుదేరుతుంది. పూంచ్ రాజౌరి ప్రయాణ మార్గాల్లో అధికారులు కట్టుదిట్టమైన బహుళంచెల భద్రత నిఘా ఏర్పాటు చేశారు. యాత్రా మార్గంలో సామూహిక వంటశాలలు, పార్కింగ్ లేఅవుట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో సహా అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు పూర్తి చేశాయి. ఈ అమర్నాథ్ యాత్ర సముద్ర మట్టానికి 4,600 అడుగుల ఎత్తులో స్వయంభూగా వెలిసిన తెల్లటి రాయి శివలింగం ఉన్న పురాతన ఆలయానికి జరుపుతారు. విశేషాలు మరొకసారి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం ఎల్లుండి న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. యూజీసీ నెట్ పరీక్షలో 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు మరి కాసేపట్లో. స్టే ట్యూన్డ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మీకోసం వచ్చేస్తుంది డెకాయిట్ మూవీ నుంచి భీమ్స్ ససిరోలియో చిన్మయి పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి భీమ్స్ ససిరోలియో మ్యూజిక్ కంపోజిషన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మీకోసం నెక్స్ట్ వస్తున్న సాంగ్ పోలీస్ కంప్లైంట్ ఈ మూవీ నుండి. సుధాకర్ సాహిత్యం కంపోజిషన్ లో సాత్విక్ భవ్యశ్రీ పాడిన పాట. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మీకోసం నెక్స్ట్ వస్తున్న సాంగ్ మా ఇంటి బంగారం. ఈ చిత్రం నుంచి చిన్మయ శ్రీపాద పుణ్య సెల్వ పాడిన పాట, రెహమాన్ సాహిత్యం, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజిషన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మీకోసం నెక్స్ట్ రాబోతున్న సాంగ్ దీవానా. ఈ చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాట, చైతన్య పింగళి ఈశ్వర్ చంద్ రాసిన పాట, ఈశ్వర్ చంద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చింది.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: मधुरिमा।
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి నెక్స్ట్ వస్తున్న సాంగ్ పెద్ది మూవీ నుండి, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో, బాలాజీ సాహిత్యంలో మోహిత్ చౌహాన్ పాడిన పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులతో సహా ములుగులో 16,000 రూపాయల అభివృద్ది పనులకు పైలాన్ను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్లో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఆర్థిక సహాయం చేయనుంది. బీఆర్ఎస్ పాలనా రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 3 జిల్లాల్లో పర్యటిస్తారు. కామారెడ్డి జిల్లా కందర్పల్లిలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందుకు హాజరయ్యాక ములుగు జిల్లాలోని మేడారం చేరుకుంటారు. వన దేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ములుగుకు వెళ్తారు. నూతనంగా నిర్మించిన ములుగు జిల్లా కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్లను పంపిణీ చేస్తారు. ములుగు జిల్లాలో 868 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరిస్తారు. రాష్ట వ్యాప్తంగా హ్యామ్ పథకం కింద 16,007 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7,448 కిలోమీటర్ల మేర నిర్మించే 2,145 పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ది పనులకు సంబంధించి స్థానిక గట్టమ్మ ఆలయం వద్ద నిర్మించిన పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో పర్యటిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 484 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇందులో పరకాల మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా మెరుగుదల, అంతర్గత సీసీ రోడ్లు, కుంకుమేశ్వర స్వామి ఆలయ అభివృద్ది, ఉర్దూ ఘర్కం షాదీఖానా, అక్కంపేట మోడల్ విలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, పరకాల ఎర్రగట్టుగుట్ట 4 లేన్ల రహదారి, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పనులు ఉన్నాయి. 41 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి, పరకాల డిగ్రీ కళాశాల, ఆత్మకూరులో ఎన్పీడీసీఎల్ ఆధునిక డివిజన్ కార్యాలయ ఎస్పీఎం షెడ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. బహిరంగ సభకు దాదాపు 80,000 మంది ప్రజలొస్తారని భావిస్తున్నారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకంలో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. 16 నియోజకవర్గాల్లో సగటున ఒక్కో ప్లాట్కు 8.18

దరఖాస్తు చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లో ప్లాట్ల కోసం అల్పాదాయ వర్గాల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించిన తర్వాత లాటరీ తీసి లబ్దిదారులను ప్రకటించారు. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ ఈ పథకంలో భాగంగా మరో 4 నియోజకవర్గాల్లో ఈ రోజు నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చంద్రాయనగుట్ట నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను ప్రభుత్వం నిర్మించనుంది. ఇప్పటికే టెండర్లు పిలిచామని, సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ వెల్లడించారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా లాటరీ ద్వారా జరుగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పథకం కింద క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకంలో 18,766 ఆటో వాలాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇందులో డీజిల్ ఆటోలు 11,254 ఉన్నాయి, పెట్రోల్ ఆటోలు 7,512 ఉన్నాయి. ప్రస్తుత ఆటోకు ఎలక్ట్రిక్ రెట్రోఫిట్మెంట్ లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు 1,50,000 రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. ఈ స్కీమ్ పారదర్శకంగా సమర్థవంతంగా అమలయ్యేలా 3 స్థాయిల్లో సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెలంగాణను 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక విమర్శలు చేస్తోందన్నారు. భారత్ లో మంచి కాలేజీలు లేవని బీఆర్ఎస్ నేతలు అకస్మాత్తుగా చెబుతున్నారన్న బండి సంజయ్, మరి 10 ఏళ్ల కాలంలో మీరేం చేశారని ప్రశ్నించారు. మంచి పాఠశాలలు, కళాశాలలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఇంటర్మీడియట్ విద్యార్థులను ఆత్మహత్యలకు ఎవరు ప్రేరేపించారంటూ ప్రశ్నలు సంధించారు. తగినంత మంది ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదు? విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఎందుకు పేరుకుపోవడానికి అనుమతించారని ఎక్స్ లో ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. మీరు ఎన్ని పేపర్ లీకులు చేశారని బీఆర్ఎస్ నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు. కళాశాలలకు నిధులు ఎందుకు ఇవ్వకుండా చేశారు? కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను కూడా సకాలంలో ఎందుకు చెల్లించలేకపోయారని నిలదీశారు. బీఆర్ఎస్ పాలన రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని, పాఠశాలలు బాగా లేవని మొదట విమర్శించింది కేసీఆర్ మనవడేనని, ఇప్పుడు మనవరాలు కూడా అంత మంచి కాలేజీలు చెబుతోందని పోస్టులో ప్రస్తావించారు. హైదరాబాద్ గాంధీభవన్లో పిఎస్సి సమావేశం జరుగుతోంది. తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక సమావేశంలో హైదరాబాద్ డిసిసి నాయకులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, రాబోయే సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ చేపట్టబోయే వరుస కార్యక్రమాల రూపకల్పనపై నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేస్తున్నారు. మహిళలు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు రాష్ట ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ సమీపంలోని గంధంవారి గూడెంలో 3,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపును ఆయన ప్రారంభించారు. సూపర్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళలు పెద్ద వ్యాపారాలైన రైస్ మిల్లులు, గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు, పెట్రోల్ బంకులను నడుపుతూ ఆర్థికంగా బలపడాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకు పక్కన సూపర్ మార్కెట్తో పాటు కాఫీ షాప్,
రెస్టారెంట్.

రెంట్ బిజినెస్ చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్దికి నిధులు మంజూరులో పక్షపాత ధోరణి సరికాదని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సర్పంచులకు మాత్రమే నిధులు మంజూరు చేయడం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తగదన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి గ్రామాలకు సాగునీరు అందించేందుకు 104 కోట్ల రూపాయలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఆర్థోపెడిక్ సమస్యలున్న వారికి, 19న వినికిడి లోపం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 20న జనరల్ వైద్య పరీక్షలు, 21న కంటిచూపు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. యూడీఐడీ దరఖాస్తు ఫామ్తో పాటు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లతో పాటు ఎక్స్రేలను తీసుకుని సదరం శిబిరాలకు రావాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులతో సహా ములుగులో 16,000 రూపాయల అభివృద్ది పనులకు పైలాన్ను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్లో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలో పెట్రోల్, డీజిల్తో నడుస్తున్న ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఆర్థిక సహాయం చేయనుంది. బీఆర్ఎస్ పాలనా రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరి కాసేపట్లో షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం అంటే లిజనర్స్ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చేసింది అనమాట. ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు? వాట్సాప్ లో. వాట్సాప్ లో ఏం చేయాలి? నేను అడిగే క్వశ్చన్ కి వాట్సాప్ లో ఆన్సర్స్ పంపించవచ్చు అనమాట. మరి నా వాట్సాప్ నంబర్ 0402324 0852. ఎస్, షో టైం కోసం అందరూ రెడీగా ఉన్నారు, ఎందుకంటే మీరే నాకు వెల్కమ్ చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మీ టు షో టైం. మరి షో టైంలో మీకోసం ఫస్ట్ క్వశ్చన్, ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను. వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా, ఏంటది? నాకు మెసేజ్ చేయొచ్చు. మీకోసం క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా, ఏంటది? 0402324 0852 ఈ నంబర్ మీద మీ ఆన్సర్స్ నాకు పంపించచ్చు. స్టే ట్యూన్డ్.

షో టైంలో నేను అడిగాను ఒక చిన్న పొడుపు కథ, వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా, ఏంటది అని. సో రైట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ శర్మ, నర్సంపేట నుంచి బాలకృష్ణ, అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, కిస్మత్పూర్ నుంచి పద్మావతి, తోట సంతోష్ కూడా మెసేజ్ చేస్తున్నారు, సూరారాం హైదరాబాద్ నుంచి, ఎస్ఎన్ మూర్తి రాణి నో రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్, నెమ్మాని నుండి పున్నం వెంకటేశ, హేమలత, అండ్ బాలాజీ సావిత్రి

నిర్మల్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ భాను మియాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ నుంచి లీల, శ్యామల, హేమ, మంగ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, అండ్ గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగిన అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. గణేష్ వేదవతి నిజామపేట్ హైదరాబాద్ నుంచి, అండ్ కనకారావు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల బాలాజీ, వరంగల్ నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు రామకృష్ణ, కార్తిక్, రితిక్ అండ్ పెడని నుంచి అప్పల్ రాజు. ఎస్, చాలామంది పంపించిన రైట్ ఆన్సర్స్లో వీళ్ళు కొంతమంది అనమాట. ఆయన ఇంకా చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటంటే రామచిలుక. సో మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, ఈ వరల్డ్లో ఏదైనా ఒకటి తీసేయాలి అంటే ఏం తీసేస్తారు, అంటే ఈ ప్రపంచం నుంచి ఇంకా పర్మనెంట్గా డిలీట్ చేసేయాలి, అస్సలు నాకు కనిపించకూడదు అనేటువంటిది ఏదైనా ఉంటే అది ఏం తీసేస్తారు, అంటే ఏదైనా థింగ్ అవ్వచ్చు, ఏదైనా హ్యాబిట్ అవ్వచ్చు, ఏదైనా మీరేం డిలీట్ చేస్తారు నాకు వాట్సాప్ చేయొచ్చు 0402324082 ఈ నెంబర్ మీద. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం విత్ మీ ఆర్జే భవానీ. మరి షో టైంలో నేను అడిగాను వర్డ్ లో ఒకటి ఏదైనా తీసేయాలి పర్మనెంట్ గా, అంటే మీరు దేన్ని తీసేస్తారు అని. అయితే ఇంటి పేరుని తీసేస్తారట. బుజ్జి హుడా కాలనీ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. అండ్ సెల్ఫిష్నెస్ ని తీసేస్తానంటున్నారు సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి. కరప్షన్ అండ్ ప్లాస్టిక్ వరంగల్ నుంచి కిరణ్ మెసేజ్ చేస్తున్నారు. వాట్సాప్ డిలీట్ చేసేస్తారంట. ఎస్ఎన్ మూర్తి రాణి సూరారాం హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. సెల్ఫిష్నెస్ కి ఇంకొక ఓట్ వచ్చింది చోడవరపు సాయి మాన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి. అండ్ ఆర్మూర్ నుంచి ఓ స్కూల్ ఇంకా కాలేజ్ ఇది తీసేస్తారంట ప్రియాంజలి గారు. ఎలా అండి ఎడ్యుకేషన్ లేకపోతే మరి. మనీ డబ్బుల్ని తీసేస్తారట. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ డిలీట్ చేయాలంటే ముందు మర్చిపోవాలి అంటున్నారు. అవును అర్థమైంది. మరి ఏం మర్చిపోవాలనుకుంటున్నారు? మెసేజ్ చేయలేదు నాకు. మీరు ఆన్సర్ పంపించడం మర్చిపోయారనమాట. కరీమాబాద్ వరంగల్ నుంచి కార్తిక్ రితిక్ మెసేజ్ చేస్తున్నారు. బద్ధకాన్ని తీసేస్తారు శ్రీపతి బాబు, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి. అండ్ ఇంకా మనిషికి గల అహం ఈగోని తీసేస్తారు వాడెపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి. ఇంకా సోషల్ మీడియా వద్దంటున్నారు కీసర్ నుంచి, కాంచనా అండ్ కిట్టు. ప్లాస్టిక్ వద్దంటున్నారు కనకారావు పెడన నుంచి. అండ్ అంటే ఈ అడిక్ట్ అయిపోయే ప్రోడక్ట్స్ని తీసేస్తానంటున్నారు నెమ్మాని నుంచి పున్న వెంకటేశం, హేమలత, అలానే పెడన నుంచి అప్పల్ రాజు కూడా అదే మెసేజ్ చేస్తున్నారు. డాక్టర్ వెంకన్న సెల్ఫిష్నెస్ని తీసేస్తారు. యా ఈయన బెల్లంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్ ప్లాస్టిక్ మన ఎన్వైరన్మెంట్కి మంచిది కాదు కాబట్టి నేను ప్లాస్టిక్ని తీసేస్తానంటున్నారు. జయమ్మ ఆర్నిక పుండరికం హైదరాబాద్ నుంచి. అండ్ పాలెంపోల యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా అడిక్ట్ అయిపోయే ప్రోడక్ట్స్ తీసేస్తానంటున్నారు. నిజాంపేట హైదరాబాద్ నుంచి ప్లాస్టిక్ తీసేస్తాను అని వేదవతి గణేష్ మెసేజ్ చేస్తున్నారు. స్వార్థం ఇంకా ద్వేషం ఈ రెండు ఉండకూడదు అంటున్నారు. రాజన్న సిరిసిల్ల నుంచి పోలేపల్లి శ్రీనివాస్. ఇంకా సో ఏమేమి డిలీట్ చేస్తారంటే యాక్చువల్లీ చాలామంది అదే పంపించారు అడిక్ట్ అయ్యే ప్రోడక్ట్స్ని తీసేస్తామని. పంతాడి శ్రీనివాసరావు అంటున్నారు స్వార్థం తీసేస్తానంటున్నారు, బట్ వీళ్ళెవరో మెసేజ్ పేరు పెట్టలేదు. గజ్వేల్ నుండి రాంప్రసాద్ రామ్చరణ్ కూడా అదే ఆన్సర్ చెప్తున్నారు. ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కూడా అదే ఆన్సర్. వెంకటేష్ నందిపేట నుంచి ఏం చెప్తున్నారంటే ఇంటి పేరుని తీసేస్తారట. అహంని తీసేస్తానంటున్నారు ఇంకొంతమంది శ్రోతలు. మధుకర్ కూడా నందిపేట నుంచి. ఎస్ మరి చాలామంది చాలా చాలా క్రియేటివ్ మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో మీకోసం ఇంకొక క్వశ్చన్, మీ డేలో ఒకవేళ 24 అవర్స్ బదులు 30 అవర్స్ ఉంటే ఆ ఎక్స్ట్రా టైంని ఎలా యూజ్ చేసుకుంటారు? అంటే మీ రోజులో 24 గంటలకి బదులు 30 గంటలు ఉంటే, అంటే ఏదైనా మోర్ దాన్ 24 అవర్స్, 24 గంటల కన్నా ఎంత ఎక్కువ టైం ఉన్నా కూడా ఆ ఎక్స్ట్రా టైంని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు నాతో పంచుకోవచ్చు. 0402324 0852 ఈ నెంబర్ మీద వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. Thank you.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

షో టైం వింటున్నారు. షో టైంలో నేను అడిగిన క్వశ్చన్, డేలో 24 అవర్స్ అంటే 24 గంటలకి బదులు ఇంకేదైనా ఎక్స్ట్రా టైం ఉంటే ఆ ఎక్స్ట్రా టైంని ఎలా యూజ్ చేసుకుంటారు అని అడిగాను. సూరారాం హైదరాబాద్ నుంచి ఎస్ఎన్ మూర్తి మెసేజ్ చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తాను అని. అండ్ ఎస్ రాణిమూర్తి మెసేజ్ చేస్తున్నారు, టు గెయిన్ ఎక్స్ట్రా నాలెడ్జ్. ఓకే, మంచి నాలెడ్జ్ సంపాదించుకుంటారంట బుక్స్ చదివి. అండ్ ప్రొద్దుటూరు నుండి సంధ్య మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే, వివిధ భారతి హైదరాబాద్ ఎఫ్ఎం వింటూ ఉంటాం. ఓ థ్యాంక్ యూ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తానంటున్నాను అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి ఇంకా యశోద, అలాగే వేరే లాంగ్వేజ్ కోసం నేను టైం స్పెండ్ చేస్తానంటున్నారు. వరంగల్ నుంచి రిత్విక్, అండ్ పుస్తకాలు చదువుతానంటున్నారు వరంగల్ నుంచి కిరణ్, అండ్ చేనేత వర్క్ని నేను చేసుకుంటాను అని పెడన నుంచి అప్పలరాజు మెసేజ్ చేశారు. ధ్యానం అండ్ మెడిటేషన్ ఆడిపో సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తారంట. పుస్తకాలు, ఎస్ పుస్తకాలు చదువుతానంటున్నారు అరుణ రాజేంద్ర నగర్ నుంచి. ఇంకా వివిధ భారతి వింటూ మా పిల్లలతో ఆడుకుంటాను, థ్యాంక్ యూ అండి. నేదునూరి నుంచి కళ్యాణ్, నేదునూరి కళ్యాణ్ చారి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ టైం అంటున్నారు రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి పోలేపల్లి శ్రీనివాస్. ఇంకా 24 అవర్స్ ఎక్స్ట్రా టైం ఉన్నా నేను పడుకునే ఉంటాను అంటున్నారు పెడన నుంచి కనకారావు. ఇంకా ఓకే, వివిధ భారతి వింటానంటున్నారు మళ్ళీ. ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, అండ్ రోజు చేసిన పనిని మర్చిపోవడానికి యోగా మెడిటేషన్ చేస్తాను, ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తానంటున్నారు. పున్నా వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుంచి, ఎమర్జెన్సీ వర్క్ ఏదైనా ఉంటే దానికోసం నేను కేటాయిస్తానంటున్నారు. చోడవరపు రమాదేవి హైదరాబాద్ నుంచి, అండ్ 30 అవర్స్ ఉంటే 2 గంటలు దైవ కార్యక్రమానికి ఉపయోగిస్తాను, మిగతా గంట ఉంటే నిద్రపోతాను. ఓకే, నిద్ర అందరికీ అవసరం కాబట్టి, సో వీళ్ళు ఎక్స్ట్రా టైంలో పడుకుంటారనమాట, పడుకుంటారు అండ్ ధ్యానం చేసుకుంటారు. మధుకర్ నందిపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, జీవితాన్ని బాగా ఆస్వాదించడానికి ట్రై చేస్తానంటున్నారు డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి, అండ్ పుస్తకాలు చదువుతారు అరుణ ఇబ్రహీంపట్నం నుంచి. ఇంకా 20 అవర్స్ 20 గంటలు నేను పని చేసుకుంటాను, 10 గంటలు నిద్రపోతాను అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ రామ్ ప్రసాద్ అండ్ రామ్ చరణ్. సో షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ అండ్ మనీ అంటే సమయం డబ్బు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి అన్లిమిటెడ్గా ఉంటుంది అంటే మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? సో ఏదైనా ఒకటే దీంట్లో అన్లిమిటెడ్గా ఉంటుంది, ఏది అన్లిమిటెడ్గా ఉండాలి అని మీరు అనుకుంటారు నాకు వాట్సాప్ చేయొచ్చు 0402324082 ఈ నంబర్ మీద. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

టైమ్ అండ్ మనీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి అన్లిమిటెడ్ గా ఉంటే దేన్ని చూస్ చేసుకుంటారు అని అడిగాను. మరి షో టైంలో టైమ్ ఉండాలి అన్లిమిటెడ్ గా అని మెసేజ్ చేసిన వాళ్ళలో కీసర మండలం గోధుమకుంటం గ్రామం నుండి బండి కృష్ణ గౌడ్, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, సూరారాం నుండి ఎస్ రాణిమూర్తి అండ్ వరంగల్ నుంచి కిరణ్ మెసేజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ టైం ఎక్కువ ఉండాలి అని అంటున్నారు. అండ్ కరీమాబాద్ వరంగల్ నుంచి రామకృష్ణ, రితిక్ మెసేజ్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య అండ్ రంగా హైదరాబాద్ నుంచి ఎస్ఎన్ మూర్తి, రాణి, సూరారాం వీళ్ళకు ఓకే, వీళ్ళు మనీ అన్లిమిటెడ్గా ఉండాలంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా కూడా మనీ అన్లిమిటెడ్గా ఉండాలంటున్నారు. అండ్ అరుణ రాజేందర్ ఎక్కడి నుంచి, జక్రాన్ పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు మనీ గురించి. అండ్ టైం అని ఇంకొంతమంది అంటున్నారు. శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి, రత్నం పెద్దరాము, భవానీ అండ్ గార్గయ్య బొలారం నుంచి మెసేజ్ చేస్తున్నారు టైం అన్లిమిటెడ్గా ఉండాలి అని. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద అండ్ మనీ అన్లిమిటెడ్గా ఉండాలంటున్నారు. నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం అండ్ హేమలత. ఇంకా ఓకే, పంతాడి శ్రీనివాసరావు, జానకంపేట నుండి శ్యామ్లాల్, వీళ్ళు సమయం అన్లిమిటెడ్. ఇంకా దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కూడా అదే చెప్తున్నారు. భాను మియాపూర్ నుంచి మనీ అన్లిమిటెడ్గా ఉండాలంటున్నారు. సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి అన్లిమిటెడ్ టైం. అండ్ ఆర్మూర్ నుంచి భారతి కూడా అదే చెప్తున్నారు. ఘనాపూర్ నుంచి ఆనంద సిల్వా, వీళ్ళు మెసేజ్ చేస్తున్నారు టైం అన్లిమిటెడ్గా ఉండాలి అని. అలానే హైదరాబాద్ నుంచి శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి కూడా టైం అంటున్నారు. మనీ మేక్స్ ఎనీథింగ్ కాబట్టి నాకు మనీ అన్లిమిటెడ్గా కావాలంటున్నారు డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి. ఇంకా పెడన నుంచి కనకారావు కూడా టైం అంటున్నారు. కీసెర నుంచి రమేష్ శంకర్ అండ్ ఎస్ వీళ్ళందరూ మరి టైమ్ అండ్ మనీ ఒక్కొక్కళ్ళ వ్యూస్ ఒక్కొక్కళ్ళు ఇలా చెప్పారనమాట. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి సమయం ముఖ్యం అంటున్నారు కీర్తి రాజ్కుమార్. వెంకటేష్ నందిపేట నుంచి కూడా టైమే అన్లిమిటెడ్గా ఉండాలి, సో నేను చాలా పనులు చేసుకోవచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని కూడా చెప్తున్నారన్నమాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం

ఇది మరి ఇవాల్టి షో టైం. పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అమ్మ నాకు లాలీపాప్ కావాలి అనగానే పిల్లలకి ఆ లాలీపాప్ కలర్, టేస్ట్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ పేరెంట్స్కి మాత్రం అందులో ఉండే ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. పిల్లల హెల్త్ ఎక్కడ స్పాయిల్ అవుతుంది అని నో చెప్తారు పేరెంట్స్. ఇది ఫుడ్ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే. అవును, నా పిల్లలు బాగుండాలి అని పేరెంట్స్ అనుకోవడంలో తప్పులేదు కదా. మరి ఇదే థాట్తో ఒక కంపెనీనే స్టార్ట్ చేశారు తన పిల్లల కోసం ఈ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్. ఆవిడెవరో తెలుసా? చెప్తాను ఇవాళ శక్తిశీలిలో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం ఆవిష్కరణలకి దారితీస్తుంది అంటారు. తన పిల్లల బేబీ ప్రోడక్ట్స్ టాక్సిన్స్తో ఉన్నాయి, అంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్తో ఉన్నాయి అని తెలుసుకుని వాళ్ళకి స్కిన్ డిజీజెస్ వస్తున్నాయని ఒక టాక్సిన్ ఫ్రీ బేబీ ప్రోడక్ట్స్ బ్రాండ్ని లాంచ్ చేసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు మలికా సదాని. బ్యాంక్ జాబ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటున్నారు అండ్ ఈ ప్రాసెస్లోనే బేబీ ప్రోడక్ట్స్ సేఫ్గా లేవు అని అనిపించింది మల్లికాకి. దాంతో చాలా మంది తల్లులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరు ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎందుకు అసలు పిల్లలకి పడట్లేదు, ఇవన్నీ చాలా రీసెర్చ్ చేశారనమాట. ఎంతైనా ఏ తల్లికైనా ఉంటుంది కదా తన పిల్లలకి ద బెస్ట్ ఇవ్వాలని. అదే ఉద్దేశంతో టాక్సిన్ ఫ్రీ బేబీ ప్రోడక్ట్స్ని ఈ కంపెనీ ద్వారా చాలా మందికి అందేలా చేస్తున్నారు మల్లిక. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

బేబీ ప్రొడక్ట్స్ కంపెనీ స్టార్ట్ చేసిన మల్లికా సదాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ శక్తిశీలిలో. కంపెనీ స్టార్ట్ చేయడానికి ఏం కావాలి అంటే చాలా మంది చాలా ఆన్సర్స్ చెప్తారు. క్యాపిటల్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, కాంటాక్ట్స్ ఉండాలి ఇలా. అయితే కాంటాక్ట్స్ ని మినహాయించి ఇంకేమీ లేవు మల్లికా దగ్గర కంపెనీ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు. ఆవిడ హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండ్ చాలా ఈ కామర్స్ వెబ్సైట్స్లో కూడా ఆయన జాబ్ చేశారు. సో కాంటాక్ట్ ప్రాబ్లం అవ్వలేదు. ఎక్స్పీరియన్సా నీళ్ళనే చెప్పాలి. చదువు, బ్యాంక్ జాబ్, ఒక స్ట్రిక్ట్ రొటీన్, ఇదే మల్లికా లైఫ్ బిఫోర్ స్టార్టింగ్ ద కంపెనీ. కానీ ఒక గట్టి బిలీఫ్ అయితే తన దగ్గర ఉంది. అది ఏంటంటే తన పిల్లలకి ద బెస్ట్ బేబీ ప్రోడక్ట్స్ దొరకాలి అండ్ తను స్టార్ట్ చేసే ఆ ప్రోడక్ట్స్ తన ఫ్యామిలీ కూడా యూజ్ చేయాలి అన్న థాట్. మరి ఇదే మోటివ్తో కంపెనీని స్టార్ట్ చేశారు. క్యాపిటలా, సేవ్ చేసుకున్న 2 లక్షల పెట్టుబడి ఉంది, ఆ డబ్బులతోనే కంపెనీ స్టార్ట్ చేశారు. మరి అలా అయ్యి అలా స్టార్ట్ అయ్యి ఒక కొత్త రూపం దాల్చింది ఈ కంపెనీ. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మల్లికా సదాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ శక్తి సిటీలో. అయితే కంపెనీ స్టార్ట్ చేయాలి అని మల్లికా ఇంకా తన హస్బెండ్ డిసైడ్ అయ్యాక ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ అవ్వడానికి 2.5 ఇయర్స్ పట్టింది. అవును, 2.5 సంవత్సరాలు. అంత టైం ఎందుకో తెలుసా? రీసెర్చ్ అన్ని విధాలుగా చేశారు. ప్రోడక్ట్స్ బాగుండాలంటే ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఏవి వాడకూడదు, అసలు బేబీస్కి ఏ ప్రోడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, పేరెంట్స్ ఎంతవరకు కొత్త ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు, ఇలా అన్ని ఏరియాస్లో రీసెర్చ్ చేశారు. అండ్ ఆ ప్రాసెస్లో సైంటిస్ట్ని కూడా కలిశారు. అయితే మార్కెట్ రీసెర్చ్ అని ఉంటుంది మార్కెటింగ్లో ఒక కాన్సెప్ట్. అంటే మార్కెట్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి, మన టార్గెట్ కన్స్యూమర్స్ ఎవరు, ఇవన్నీ స్టడీ చేస్తారు ఈ రీసెర్చ్ లో. మరి ఈ రీసెర్చ్ సక్సెస్ అయితే మన ప్రోడక్ట్ లాంచ్ అయ్యాక ఎలా సర్వైవ్ అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అనమాట. సో ఆ రీసెర్చ్ లోనే తెలిసింది వీళ్ళకి వీళ్ళ ప్రోడక్ట్ సర్వైవ్ అవుతాయి.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు

సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మల్లికా సదాని గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. మరి టాక్సిన్ ఫ్రీ బేబీ ప్రొడక్ట్స్ ని 2016 లో స్టార్ట్ చేశారు ద మామ్స్ కంపెనీ అనే పేరుతో. ఫస్ట్ ఇయర్ పెట్టుబడి 2 లక్షలకి సరాసరి ప్రాఫిట్స్ వచ్చాయి. మెల్లిగా రీటైల్ సూపర్ మార్కెట్స్ లో, హాస్పిటల్స్ లో, మెడికల్ షాప్స్ లో వీళ్ల ప్రొడక్ట్స్ ని అమ్మడం స్టార్ట్ చేశారు. ఇంకా అలా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ ని కూడా స్టార్ట్ చేశారు. తెలిసిన వాళ్ల ద్వారా మార్కెటింగ్ చేశారు, సోషల్ మీడియా యూజ్ చేసి ఆర్డర్స్ కూడా తీసుకున్నారు. మరి టాక్సిన్స్ లేవు కాబట్టి ఆర్డర్స్ పెరుగుతూనే వచ్చాయి. అలా అలా సెకండ్ ఇయర్

24 lakhs అంటే 24 లక్షలు ప్రాఫిట్ ని ఎర్న్ చేశారు. 2021 కల్లా 1500 కి పైగా స్టోర్స్ ఓపెన్ అయ్యాయి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు వీళ్ల కంపెనీ పర్ఫార్మెన్స్ ని చూసి. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత, స్టే ట్యూన్డ్.

ద మామ్స్ కంపెనీ కంపెనీని స్టార్ట్ చేసిన మల్లికా సదాని గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. ఇందాక చెప్పాను కదా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చారు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అని. మరి అలా ఆ ఫైనాన్స్ ని యూజ్ చేసి ఎంత ఎక్స్పాండ్ అయ్యారంటే 2021 లో ఒక ప్రెస్టీజియస్ గ్రూప్ ఈ కంపెనీని 500 కోట్లకి కొనేసింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేషన్ పెడితే అంత పెద్ద అమౌంట్ కి కంపెనీని సేల్ చేసి ఉండొచ్చు అని. అదే చెప్తారు మల్లికా, మరి ఆంటర్ప్రినర్షిప్ లో సక్సెస్ అవ్వాలి అంటే ప్యాషన్ ఉండాలి అండ్ ప్రోడక్ట్ కి అసలు నీడ్ ఉందో లేదో తెలుసుకోవాలి అని. ఎందుకంటే నీడ్ అంటే అవసరం లేకపోతే ఆ ప్రోడక్ట్ ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదు మార్కెట్ లో. ఛాలెంజెస్ ని స్ట్రాంగ్ గా ఫేస్ చేయాలని కూడా చెప్తారు అని. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అది నా ప్రాబ్లం కాదు కంపెనీది అని అనుకోకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలంటారు. సో బేసిక్ గా ఒక పొజిషన్ లో మనని మనం పెట్టేసుకుని, ఒక గిరి గీసేసుకుని, నేను ఇదే వర్క్ చేస్తా, ఈ ప్రాబ్లమ్స్ ఏ రిజాల్వ్ చేస్తా అని రెస్ట్రిక్ట్ చేసుకోకూడదు అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా గివప్ ఇవ్వాలి అనే థాట్ బ్రెయిన్ లోకి రానివ్వకూడదు అంటారు మల్లికా. బికాస్ గివప్ ఇవ్వాలి అనుకున్న వాడికి ఎప్పటికీ సొల్యూషన్ దొరకదు కదా. ఎస్, సో ఇది మరి ఇవాళ శక్తిశీలిలో మల్లికా సదాని అండ్ హర్ జర్నీ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నొప్పించినట్టున్నాను.
1: నువ్వు నొప్పించడం ఏమిటి మలయ్య? ఆశలు పెంచుకోమని నువ్వు చెప్పలేదుగా.
0: చెప్పకపోయినా
1: మరేం మాట్లాడకు. నువ్వంటే నాకు అందుకే ఇష్టం. నీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా ముక్కుసూటిగా చెప్పేయగల ధైర్యము క్రమశిక్షణ నీ మనసుకున్నాయి. ఈ విషయంలో నేను చాలా బలహీనుణ్ణి
0: బాబా.
1: అసలు నా ఊహలకి తగ్గట్టు నేను ఏ ఆర్ట్ సబ్జెక్ట్ ఎంచుకోక సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానో కూడా నాకు అర్థం కాదు. ఒక్కోసారి వస్తాను మలయ్య.
0: నాకు అర్థమవుతుంది బావా. నాకు చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే ఉన్న ఆసక్తి చూసి ఇష్టం అభిరుచి లేకపోయినా నువ్వు సైన్స్ కోర్స్ ఎంచుకున్నావు. ఏమైనా పరిస్థితులు మామూలు అయ్యేందుకు కొంత సమయం తప్పదు.
2: మలయ్య లోకంలో నీ అంత విడ్డూరంగా మాట్లాడేవాళ్ళని ఎక్కడా చూడలేదు. అభిషేక్ బంగారం లాంటి కుర్రాడు. మేనమావ కొడుకును చేసుకోవడానికి నీకేమిటి అభ్యంతరం?
0: కన్న తల్లివి, నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనేం చెప్పనమ్మా. అభిషేక్ అంటే నాకేం వ్యతిరేకత లేదు, కానీ నేను రకాలు చేసుకోవటం సైన్స్ రీత్యా మంచిది కాదని నా నమ్మకం అమ్మా.
2: అయితే ఇన్ని వందల సంవత్సరాలుగా మేనరికాలు చేసుకున్న వాళ్ళంతా నష్టపోయారంటావా?
0: నష్టపోతూనే ఉన్నారమ్మా. అయినా ఆ నష్టాలు సైన్స్ వెలుగులోకి రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాళ్ళ పిల్లల అవకరం కలిగి పుట్టినా, మానసిక వైకల్యం కలిగి పుట్టినా కర్మ పూర్వజన్మ ఫలం అంటూ సరిపెట్టుకునేవారు. కానీ డాక్టర్ చెప్పే మాటలు వింటం లేదా అమ్మా? అవన్నీ చాలా శాతం మేనరికాల సంబంధం వలనే అని రుజువు చేస్తున్నారు కదమ్మా.
2: నీ అంత తెలివితేటలు నాకు లేవు. నేను చదువుకోలేదుగా. పోనీ మావయ్య వైపు నుంచి ఒక్కసారి ఆలోచించవే
0: అమ్మా. నా అభిప్రాయాలన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గౌరవించే మావయ్య అంటే నాకు ఎంతో గౌరవం.
3: నిజం చెప్పావు తల్లి.
0: మావయ్య
3: చిన్నదానివైనా నీ ఆలోచన శక్తి అమోఘం. చూడమ్మా, ఏదైనా మార్పు ఎవరో మొదలు పెడతారని ఆశించే బదులు మనమే మొదలు పెట్టడం మంచిది కదా. ఒక కొత్త మార్గం ఎన్నుకునేటప్పుడు మొదట్లో కొన్ని ఆటంకాలు తప్పవు, కొన్ని మనసులు కలతపడక మానవు. నువ్వు ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో నా కొడుకుని కాదనడం లేదు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానమ్మా. కానీ నీలాంటి మాణిక్యం, చదువుల సరస్వతి మా ఇంటికి కోడలు కాలేకపోతుందనే చిన్న బాధను కూడా మించిపోయిందమ్మా. నా ఆనందం, నా మేనకోడలు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇదిగో జానకి.
2: చెప్పండియా.
3: దాన్ని కొన్నాళ్ల పాటు పెళ్లి పెళ్లి అని గోల పెట్ట.

0: భగవంతుడిదానికి తెలివితేటలతో పాటు మంచి మార్గాన్ని ఎంచుకోగలిగే విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు.
1: అన్నయ్య, మీ మావ మేనకోడలు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించలేకపోతుంది. అమ్మా, మీ బావ పైకి తేలడం లేదు గాని చాలా బాధపడుతున్నాడు. మన అభిషేక్ అన్ని విధాలా బుద్ధిమంతుడు. ఇన్నాళ్ళు దూరాభారం ఇచ్చుకొని దాని బ్రతుకు గురించి ఆరాటపడనక్కర్లేదు అనుకున్నా.
0: జానకి, మేనరికాలు చేస్తే రక్త సంబంధం కనుక వచ్చే కోడలు తమను బాగా చూస్తుంది అనే ఆశతో అత్తమామలు, ఆస్తి బయటకు పోకుండా ఈ కుటుంబంలోనే ఉంటుంది అనే ఊహతో తల్లిదండ్రులు ఆలోచించేవారు. ఆశపడటం తప్పు కాకపోయినా రక్త సంబంధం వారి భవిష్యత్ తరానికి రుగ్మతలు తెస్తున్నప్పుడు వారి శ్రేయోభిలాషులుగా మనం అంగీకరించడం ఉత్తమం కాదంటావా? మా బావగారికి నేను నచ్చెప్తాలే, నువ్వేం దిగులు పడకు.
2: అమ్మయ్యా, తుఫాను వెలిసింది మావయ్య, నాకు తెలుసు. నువ్వు ఏ విషయమైనా టేకప్ చేస్తే మరెవరూ ఆలోచించాల్సిన అగత్యం లేదు.
1: అంటే అభిషేక్నే చేసుకోదా, అసలు పెళ్లే చేసుకోదా? అడగండి అని మేనకోడల్ని. ఇన్నాళ్ళు దగ్గర సంబంధం ఉంది కదా అని ఇది చదువు అన్నా రీసెర్చ్ అంటున్నా రోజును నెట్టేశాం. ఆడపిల్లకి పాతికేళ్ళంటే తక్కువేమీ కాదు.
0: ఎందుకు జానకి ఈ సవతి బిడ్డలా అలా సతాయిస్తావు దానిని? అమ్మా మలయా,
2: చెప్పు మావయ్య.
0: నా చెల్లెలిది అమ్మ మనసు, నీ భవిష్యత్తు పట్ల వెరి ఆరాటం తప్ప మరొకటి తెలియదని నీకు తెలుసు. అయినా నేను అడుగుతున్నాను, నీకు వేరే సంబంధం చూడమన్నావా? చెప్పు తల్లి, నా దగ్గర సంకోచించుకో.
2: అది కాదు మావయ్య, అసలు
1: నీ మొండితనానికి మరీ హద్దు లేకుండా పోతుందేమిటే.
0: నువ్వుండు జానకి, పెళ్ళనే విషయం మనం కదిపింది ఇప్పుడేగా, కాస్త నన్ను ఆలోచించుకోనివ్వండి. మలయా,
2: మావయ్యా,
0: పోనీ నువ్వు వెళ్ళాక తీరిగ్గా రాయమ్మా, మేమెవరం పరాయి వాళ్ళం కాదుగా.
2: అదేం లేదు మావయ్యా, నాకు ఒక టార్గెట్ ఉంది, ఫారిన్ వెళ్ళాలి, వెళ్ళే అవకాశం సంపాదించుకోవాలి. అంతవరకు నేను విశ్రాంతి తీసుకోకూడదు, నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి.
1: ఇంకా ఏడాదా? ఏదో సరదా పడుతుందని చదివించామే గాని అప్పుడే పెళ్లి చేసేస్తే పోయేది. రేపొద్దున ఏ కులం కానివాడినో ప్రేమించానంటుంది, అప్పుడు మీరంతా దాని చుట్టూ చేరి ఇలాగే భజన చేస్తారా ఏమిటి?
0: జానకి, కాస్త శాంతించమన్నానా? మలయా, మలయా,
2: మావయ్యా,
0: సామాన్లన్నీ సర్దుకున్నావు కదా, ట్రైన్కి టైం అవుతుంది, నేను స్టేషన్ దాకా వస్తాను పద. ఇదిగో ఆటో కూడా వచ్చింది.
2: రండి మావయ్యా.
0: నీ అమ్మ గొనుగుడు విన్నాక కానీ నాకు ఆలోచన రాలేదు. పెళ్లి విషయంలో నీ మనసులో ఎవరైనా ఉంటే మాత్రం చూడమ్మా, ఈ మావయ్యని మర్చిపోకు. నీ అమ్మకి నీ పెళ్లి పిచ్చి పట్టుకుంది, చాలా బెంగపడిపోతుంది. నీ తమ్ముళ్ళకి సంబంధాలు వస్తున్నాయి కదా. చూడమ్మా, నా దగ్గర ఏ విషయంలోనూ సందేహించాల్సిన అవసరం నీకు లేదని మరోసారి గుర్తు చేస్తున్నాను.
2: అలాగే మావయ్యా, నీకు నా మీద కోపం లేకపోవటం నిజంగా నా అదృష్టం.

0: ఏమండే ఏమండే
1: మీరు?
0: ఇది భారతదేశం, అందులో ఇది బెంగళూరు, అందులో ఇది ఒక వీధి, అందులో ఒకనొక చోట రెండు తెలుగు కుటుంబాలు, ఒకటి మీది రెండోది మాది.
1: మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
0: అలా మీరు ఆశ్చర్యపోయినా తప్పులేదులేండి, ఎప్పుడూ మీ ఇంటికి తాళమే. తాళం తీసున్నా కాగితాలు ముందేసుకుని దీక్షగా ఏవో అంకెలతో క్యాల్కులేటర్లతో కుస్తీ పడుతూ మీరు. 3 నెలలైందండి మీ ఎదురింట్లోకి మేము వచ్చి. మీకు తెలిసే అవకాశం ఉంది కానీ.
1: నేను తెలుసుకోలేదు అంటారు. నమస్తే రండి. అరే నిలబడి మాట్లాడుతున్నారు, నాది పొరపాటే గాని భాష గాని భాష మధ్య బ్రతుకుతున్నా నేను. కనీసం మాతృభాష మాట్లాడేవాళ్ళు ఎదురింట్లోకి వచ్చినా తెలుసుకోలేకపోవటం ఘోరమైన అపరాధమే.
0: మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు మాటలొచ్చన్నమాట అమ్మయ్యా.
1: అంటే నేను మోగదని అనుకున్నారన్నమాట. సరే సరే, ఇంకా ఏమనుకున్నారు కూడా చెప్పేయండి బాబు.
0: క్షమించండి, మొదటి పరిచయంలోనే నేను ఇలా మాట్లాడడం బావలేదు కదా.
1: భలేవారే, మరి ఏం మాట్లాడకపోతే పరిచయం ఎలా అవుతుంది చెప్పండి, నాది తప్పే.
0: అసలు నాకు అనుమానం వస్తోంది, రోజు మీరు అన్నం వండుకు తింటున్నారా?
1: నిజమేసమండి, ఈ అంకెల్లో పడి నిజంగానే వంట మర్చిపోయాను.
0: మరి మధ్యాహ్నం 3

0: చెప్తోంది అంటే
1: ఇవాళ ప్రొద్దుట బ్రెడ్ కాస్త ఎక్కువ లాగించానండి. కాఫీ 4 సార్లు పడింది, సెలవు కదా.
0: భలేవారే, భోజనానికి సెలవు కాదు కదా. అయినా ఇప్పుడేం వండుకుంటారు కానీ మా ఇంటికి రండి.
1: ఇప్పుడా మరోసారి?
0: మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థమైంది. పరిచయం చేసుకుని గంట అయినా కాకముందే భోజనానికి పిలిస్తే అనుమానం రాదు. అందులో పెద్ద పెద్ద మీసాలు నేను వెలన్లా కనిపించుంటాను. అందుకే రోళ్ల కర్ర కూడా పక్కన పెట్టుకున్నారు కదూ.
1: మీరు తమాషాగా మాట్లాడతారే అమ్మయ్యా. నా మనసు ఇవాళ చాలా తేలిగ్గా ఉంది.
0: పదండి, మా అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది.
1: మీ అమ్మగారా?
0: ఇదిగో నా జేబులో. లేకపోతే ఏంటండి, నా కాస్త వాగుడు ఎక్కువ, ఏమనుకోకండి. అలాగే ఎదురింట్లో నాతో పాటు మా అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఆశ్చర్యపోకండి. అసలు ఒంటరితనం అంటే చెడ్డ భయం నాకు. ఇంత పెద్ద అయినా రాత్రుల్లో ఆంజనేయ దండకం చదవకుండా నిద్రపోను, దెయ్యాల భయం. అందుకే మా వాళ్ళని తప్పించేశాను. అబ్బా, మీరు అన్నం వండుకోకపోవడమే కాదు చక్కగా నవ్వుతారు కూడా. పదండి, తాళం వేయండి. మీకోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తెలుగు భాష వినపడితే ప్రాణం లేచొస్తుంది. మీరు చాలా సీరియస్ గా మొహం పెట్టి ఇంటికి తాళం వేస్తూ మిలిటరీ సైనికుల్లాగా హై హీల్స్ టకటకలాడిస్తూ రోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు మీ దరిదాపులకు రావడానికి కూడా భయపడుతున్నారు. నేనే సాహసం చేసి వచ్చేసాను. ఇవాళ మహా మీ కోపం ఎక్కువైందనుకోండి, రోల కరతో కొడతారు తప్ప నన్ను తినేరు కదా, అందుకని తెగించేశాను.
1: నేను ఇంకా మీ జోకులకి నవ్వలేను గాని. పదండి బాబు, పదండి, తాళం వేసేస్తానుండని. భోజనానికి మాత్రం కాదు, లైట్ టిఫిన్ చేయించుకుంటాను మీ అమ్మగారి చేత. ఓకే,
0: ఏం తింటారో అది నా బాధ్యత కాదు. మిమ్మల్ని పరిచయం చేసుకుని మా ఇంటికి తీసుకెళ్లేంత వరకే నా పని.

0: ఈ ఇల్లు కడిగిన ముచ్చులా కాదు, అద్దమునా కాదు కాదు, పాలు ఉలికినా ఎత్తుకునేలా ఉంది. బహుశా ఈ ఇంట్లో వాళ్ళంత నీట్నెస్కి ప్రాణం పెట్టేవాళ్ళై ఉండాలి. అప్పా, ఇంత పెద్ద లైబ్రరీ
1: ఎవరు చూస్తున్నారు? తీసుకోండి.
0: అరే, ఇన్ని బిస్కెట్సా? మీరే తెచ్చారు అన్నట్టు మీ అమ్మగారు.
1: నేను మీ ఇంట్లో కబుర్లు ఆడుతూ ఉండిపోయాను కదా, అమ్మా చెల్లెళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు, వచ్చేస్తారు, కూర్చోండి. ఈ లోగా వీటిని ఖాళీ చేయండి.
0: అప్పా, నాకెంత ఆకలేసిందో, టీ కూడా చాలా సూపర్ గా ఉందండి.
1: అందుకే ఆకలి రుచి ఎరగదన్నారు. ఆ సరే గాని, మీ పేరు తెలుసుకున్నాను, మలయవాసిని కదా, మరి నా పేరేనా అడగలేదు మీరు?
0: నిజమే సుమండి.
1: పోనండి, ఇదేం ఇంటర్వ్యూ కాదు కదా, మీరు పేరు అడిగితే గాని చెప్పకపోవడానికి. నా పేరు మేఘనాథ్, ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఇంజనీర్ని. మాకు షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి, మీరేం అనుకోకపోతే మీ నుండి ఓ సహాయం కోరుతున్నాను.
0: అంటే?
1: బిస్కెట్లు కనీసం అరగకుండానే సహాయం అడిగేస్తున్నాను అనుకోకండి, మరో అరగంటలో నేను డ్యూటీకి వెళ్లేందుకు బస్ క్యాచ్ చేయాలి. మా వాళ్ళకి మీరు కాస్త తోడుగా ఉంటే, అంటే ఏం అక్కర్లేదు, కాస్త మాట సాయం. మరి నేను వెళ్ళొస్తానండి.
0: అరే, వెళ్ళిపోయారే, వాళ్ళ అమ్మగారు వచ్చేదాకా నిన్ను కాపలి ఉండాలన్నమాట. సరే, వంట ఎలాగా లేదు కదా, కడుపు నిండింది కదా, ఇక్కడే చిన్న కురుకు తీస్తే సరే.
2: ఏమండి, మీరు ఎదురింటి మలయవాసిని గారు కదూ?
0: నువ్వెవరు, ఎవరు కావాలి?
2: నేనెవరంటారేంటండి, ఇది మా ఇల్లేగా. ఓ, అర్థమైందిలేండి, మా అన్నయ్య తమాషా వ్యక్తి, నేను తమ్ముణ్ణి అని మీకు చెప్పలేదు కదూ, అందుకే గాబరా పడ్డారు. పర్వాలేదులేండి, అన్నయ్యకి తమాషాలు చేయడం అలవాటే.
0: సరే గాని, మీ అమ్మగారు చెల్లెలు ఏరి ఇంకా గుడి నుంచి రాలేదా? నువ్వక్కడే వచ్చేవి?
3: అమ్మా, చెల్లెళ్ళ.
0: అరే, ఎందుకు ఏడుస్తున్నారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా?
3: మీకు నిజంగా తెలీదా, మా అమ్మ అక్కయ్య ట్రైన్ యాక్సిడెంట్ లో నెలల క్రితం పోయారు.
0: అరే సారీ, మరి మీ అన్నయ్య అలా చెప్పారేమిటి? ఐఎమ్ వెరీ సారీ.
3: మీరేం బాధపడకండి, యాక్సిడెంట్ లో నా కాళ్ళు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. ఈ కట్లు చూసారా, నేను ఎంతో కష్టం మీద కానీ కదలలేదు, మధ్యాహ్నం నుంచి నిద్రపోతున్నాను, అందుకే మీరు రావడం గమనించలేదు. నన్ను నిద్ర లేపడం ఎందుకని అనే చెప్పకుండా డ్యూటీకి వెళ్ళి ఉంటాడు. ఇవాళ

0: కూడా పని మనిషి కూడా రాలేదు. అన్నయ్య చాలా వస్తే పడ్డాడు.
1: మీ పేరేంటి?
0: సాయినాథ్.
1: మీరిద్దరే ఉంటున్నారా ఇంట్లో?
0: చెప్తానుంటాడు. అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతుండగా నాన్నగారు పోయారు. అన్నయ్యకు ఉద్యోగం రాగానే మా అందరినీ ఇక్కడికి రప్పించేశాడు. పెద్ద కేక్ ఎప్పుడో పెళ్ళైంది, రెండో అక్క పెళ్లి కుదిరింది. మా సొంత ఊళ్ళో పెళ్లి చేయాలని కుటుంబం అంతా బయలుదేరాం. అన్నయ్యకి సెలవు దొరక్క తర్వాత వస్తానన్నాడు. మా రైలుకి యాక్సిడెంట్ అయ్యి అమ్మ అక్కయ్య అక్కడే చనిపోయారు.
1: అయ్యో,
0: నేను మాత్రం ఫ్రాక్చర్లతో బయటపడ్డాను. ఇవాళ వంటావుడా పని మనిషి ఒకేసారి సెలవు పెట్టడంతో నాకు సాయం కోసం అన్నయ్య మిమ్మల్ని పిలిచి ఉంటాడు. ఏమీ అనుకోకండి.
1: పర్వాలేదు సాయినాథ్.
0: మీకు తెలుసా, ఇప్పటికే అన్నయ్య ఎంతో ఖర్చు పెట్టాడు. అయినా ఇప్పుడంటే ఇలా కాలు ఇడుస్తూ నడుస్తున్నాను కానీ నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్నండి. ఎన్ని కలలు కన్నాను, ఒక్క యాక్సిడెంట్తో అన్ని చల్లా చెదిరైపోయాయి. అన్నయ్య డ్యూటీకి వెళ్తే చాలు, కిటికీలోంచి బయటకు చూస్తూ ఆ గ్రౌండ్లో నా వయసు కుర్రాల్లో నన్ను ఊహించుకుంటూ అలాగే కూర్చుంటాను. మలయ్య గారు, నేను ఎప్పటికైనా అలా పరిగెత్తగలనా? లాభం లేదు. ఈ సొట్టకాలు ఈడ్చుకుంటూ బతుకంతా అబ్బా ఎంత దుర్భరం.
1: అలా అనుకు సాయి, త్వరలోనే నువ్వు పెద్ద చాంపియన్ అవుతావు.
0: మీరు అచ్చం మా అన్నయ్యలాగే మాట్లాడుతున్నారు.
1: ఇదిగో ఇక మీదట మీ అన్నయ్య డ్యూటీకి వెళ్ళగానే నాకు ఒక ఫోన్ చెయ్యి, మనిద్దరం కబురు చెప్పుకుందాం, ఓకేనా?
0: మీకు సెలవులు ఉండాలిగా. అయినా అన్నయ్య ఉన్నప్పుడు కూడా రండి మలయ్య గారు, అన్నయ్య మంచి జోకులేసి రవ్విస్తాడు.

0: వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే వెళ్ళిపోతానంటే ఏంటి మావయ్య?
1: నిన్ను చూసి ఏడాది దాటిందమ్మా. చూడాలనిపించి వచ్చేశాను. చూశాను, వెళ్ళిపోతున్నాను.
0: అభిషేక్ ఎలా ఉన్నాడు మావయ్య?
1: వాడి మాటకేం గాని మలయ్య, ఈ ఫోటో చూడు. అబ్బాయి రంగు తక్కువైనా కలైన ముఖం, మంచి ఉద్యోగం, నీకు అన్ని విధాలా నచ్చుతాడని మీ వాళ్ళ నమ్మకం. చూడు, నువ్వు అంటే అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీ ఇద్దరికి నచ్చాక ముహూర్తాలు పెట్టించవచ్చు. బాగా తెలిసిన కుర్రాడే.
2: మలయ్య గారు, అమ్మయ్యా ఇంట్లోనే ఉన్నారుగా.
0: చెప్పు సాయి.
2: ఇవాళ అన్నయ్య పుట్టినరోజు. మంచి తెలుగు సినిమా వచ్చిందంట. ఈవినింగ్ మీరు డ్యూటీ నుంచి రాగానే వెళ్దామని చెప్పాడు. ముందే చెప్తే.
1: ఎవరమ్మా ఈ కుర్రాడు?
2: నా పేరు సాయినాథ్ అండి.
0: మన ఎదురింట్లోని వీళ్ళ అన్నయ్యతో మేఘనాథ్తో ఉంటున్నాడు సాయి.
2: చెప్పండి మలయ్య గారు.
0: ఈయన మా మేనమామ.
2: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ఇవాళ రాత్రికే ప్రయాణం, అందుకే ఈసారికి వీలు పడదని మీ అన్నయ్యతో చెప్పు.
1: పుట్టినరోజున పిలిచిన వాడిని నిరాశపరచడం ఎందుకమ్మా? సినిమాకి మన ఇద్దరం తప్పక వస్తామని చెప్పు.
0: అదేంటి మావయ్య, నువ్వు సినిమాలు చూడవుగా?
1: నీకోసం చూస్తానులే తల్లి.
3: బాబాయ్ గారు.
1: చెప్పు బాబు.
3: అమ్మా చెల్లెళ్ళు చనిపోగానే మాది బొత్తిగా ఆడదిక్కులేని సంసారం అయిపోయింది. మేము ఒంటరిగాళ్ళం అయిపోయాం. ఆ రోజు అవసరం కోసమైనా సరే నేను తెగించి మలయవాసిని గారితో పరిచయం చేసుకోవడం చాలా మంచిదే అయింది బాబాయ్ గారు. తమ్ముడిని వదిలి డ్యూటీకి వెళ్ళినా నాకు నిశ్చింతగా ఉండేది. వాడు ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నాడు. ఈరోజు మా బంధాన్ని మీరు పెళ్లితో శాశ్వతం చేస్తానంటూ ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది.
4: అబ్బా, మిమ్మల్ని కాదు నిన్ను వదినా అంటానని తలంచుకుంటేనే ఎంత బాగుందో. చీకట పడగానే పనుంది అంటూ నువ్వు ఇక వెళ్ళిపోవు కదనా?
1: వెళ్ళిపోదులేవయ్యా, ఈ గృహలక్ష్మి ఇంకా మీ ఇంట్లోనే కొలు ఉంటుందిలే.
3: వస్తాం బాబాయ్ గారు, పదసాయి.
2: అలాగే అన్నయ్య.
1: నీ సెలక్షన్ బాగుందమ్మా. ఎంతైనా చదువుకున్న దానివి కదా. అతను కూడా నువ్వంటే బాగా ఇష్టపడుతున్నాడమ్మా. పైగా సంస్కారవంతుడిలా ఉన్నాడు. వెళ్ళగానే మీ అమ్మా నాన్నకి చెప్పి తీసుకొస్తాను. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయమ్మా.
0: మాయ్యా, ఎన్నాళ్ళు నీకెలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, కానీ నువ్విలా రావటం ఇదంతా ఆశ్చర్యమే.
1: నా మేనకోడల మనసు నాకు తెలియదా?

0: నువ్వెంత మేరుగంభీరుడు మావయ్యా. అదే మరొకడైతే తన కొడుకునే కాదన్న మనిషి ఏడాది తిరగకుండానే వేరొకరిని చేసుకుంటున్నందుకు కాస్త కూస్త అసూయ ప్రకటించుండటము, ద్వేషంతో చెరగొట్టడము చేసేవాడు. కాని నువ్వు ఏమాత్రం కపట లేని మనిషివి మావయ్య. ఒక్క కోరిక
1: చెప్పమ్మా.
0: నా మీద నిజంగా నీకు కోపం లేకపోతే అభిషేక్ కూడా ఇదే ముహూర్తానికి పెళ్లి సెటిల్ చేయాలి.
1: ముందు నీ పెళ్లి కాని, తర్వాత వాడే దారికొస్తాడు. అబ్బా, కాలచక్రం ఎలా తిరిగిపోతుందో చూస్తున్నావా మలయ?
0: నాకు మాత్రం ఆగిపోయినట్టే ఉంది. అనురాగ పూరితుడైన భర్త, అభిమానించే మరిది, రబ్బర్ బొమ్మల్లాంటి మన కొత్త వెలుగును శ్వేత బబ్బులు, బుడిబుడి నడకలతో వాళ్ళు స్కూల్కు వెళ్ళటం.
1: కానీ జీవితం అప్పులమయం అయిపోలేదు, అందుకు నీకు హైరానాగా లేదు?
0: అప్పులైతేనే మన సాయినాథికి ఆపరేషన్ అయ్యి కాలు బాగయింది. చక్కగా చదువుకొని ఉద్యోగస్తుడై ఓ ఇంటివాడు కూడా అయ్యాడు. మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా.
1: పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ కోరికల్లాగే ఖర్చులు పెరుగుతున్నాయి కదా. నాకైతే రోజు పిల్లల చదువులు, అప్పులు, తీర్చవలసిన వడ్డీలు ఇవే కళ్ళలోకి వస్తున్నాయి మలయ.
0: అంటే నేను రావటం లేదనమాట.
1: నువ్వు కళ్ళలో ఎందుకు? ఇళ్ళలో నా కళ్ళ ఎదుటే ఉన్నావుగా.
0: నీ కళ్ళలోకి వచ్చే ఓ అవకాశం తెప్పించినా.
1: వద్దు మలయ, రోజు నేను నిద్ర లేవగానే నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి.
0: కానీ మరి అప్పులు
1: నిజమేననుకో.
0: ఇన్నాళ్ళకి నా కృషి ఫలించి మన ఆర్థిక ఇబ్బందులనే తీర్చేసే ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది.
1: ఏమిటది?
0: నేను చిన్నప్పటి నుంచే కళల కన్నా అపురూపమైన అవకాశం, గల్ఫ్లో ఉద్యోగం. జీతం నెలకి 80,000, 2 ఏళ్ళు కాంట్రాక్ట్ ఉంది.
1: ఇప్పుడెందుకు మలయ్య పిల్లల్ని వదిలే అంత దూరం వెళ్ళడం? పైగా ఒంటరిగా అప్పులంటావా? ఈ దేశంలో మనం ఒక్కళ్ళమే కాదుగా ఇలా ఉన్నది. జీవితం అంటేనే అంత.
0: నేను ఒప్పుకోను. మనకి రైలు ఎక్కే అవకాశం లేకపోతే సరే, అవకాశం కలిగి సీటు కూడా దొరికినప్పుడు రైలు ఎక్కనంటే ఎలా? ఒక్క 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇట్టి గడిచిపోతాయండి.
1: నాకెందుకో ఇదేం బాగాలేదు.
0: అదే బాగుంటుంది. గానగిద్దిల్లా ఈ ఉద్యోగం చేస్తుంటే ఎప్పటికి మనం గట్టును పడతాం చెప్పండి. ముందు నేను వెళ్తే పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మాట్లాడరే అసూయ ప్రాణనాదా.
1: నా సంగతి నీకు తెలీదు.
0: అయితే ఓకే అనియండి ప్లీజ్. మన శ్వేత బబ్బులికి కూడా కాస్త వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగల వయసు వచ్చింది. నేను వెళ్ళడానికి అప్పుల్లో అప్పు చేస్తే 2 ఏళ్ళు తీర్చేస్తాం. తర్వాత మన ఇల్లు ఇంద్రభవనంలో మారిపోతుంది. చిన్నప్పటి నుంచి నాకు అదే కోరిక, అందమైన ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్, సర్వెంట్లు, మంచి బట్టలు, దర్జాలు. ఆహా, ఓహో, అసలు అవకాశం రావటమే కష్టం. వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి.
1: కానీ 2 ఏళ్ళంటే బాప్రే, 365 x 2 అంటే 730 రోజులు.
0: మా శ్రీవారి బంగారు తండ్రి కదూ, నేను చెప్పినట్టు వింటారు.
1: మలయ, నా కాళ్ళకి ఇలా బంధాలు వేయడం ఏం బాగాలేదు.
0: పోనీ, ఇలా వేస్తాను సరేనా? ఒప్పేసుకోండి నాదా.
1: సరే.
2: హాయ్ మలయ, ఎలా ఉన్నావే?
0: ఉరుములేని పిడిగిలా వచ్చేసా.
2: కౌసల్యా, అమెరికాలో ఉంటున్నావు అన్న మాటే గాని 6 నెలలకు ఒకసారి అనకాపల్లి నుంచి వచ్చినట్టు వచ్చేస్తావే. ఇంటికి నీ సీత, సావిత్రి అంటున్నారే. అయినా అమెరికాలో పుట్టిన కూతులికి సీత, సావిత్రి పేర్లేమిటే?
3: ఏమోనే, 7 ఏళ్లుగా ఇండియాలో లేకపోవడం వలన ఏమో నాకు మన సంస్కృతి సంప్రదాయాలంటే విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. అంతెందుకు? నేను మా పిల్లలకి బాల్ డాన్సులతో పాటు మన శాస్త్రీయ సంగీతం, డాన్స్ కూడా నేర్పిస్తున్నాను తెలుసా.
0: అదృష్టవంతురాలు కౌసల్య. నీ చదువు అయిపోతుండగానే నీ పేరెంట్స్ డాక్టర్ని పెళ్లి చేసి నీ ఇద్దరిని హనీమూన్కి పంపినట్టు అమెరికా పంపేశారు. జీవితంలో నీకు ఏ కోరిక తీరకుండా మిగిలి ఉండదు.
3: భలేదానివే. ఇప్పుడు నా కోరిక ఏంటో తెలుసా?

0: ఏంటి?
1: అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలని. మా వారు కూడా అలాగే అనుకుంటున్నారు. మొత్తానికి మరో 2 నెలల్లో పర్మనెంట్ గా వచ్చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం.
0: అదేంటే, నాలాంటి వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోతుంటే నువ్వు ఆ పారాడైజ్ వదిలిపెట్టి ఏ కుప్పలకు వస్తావా?
1: అమెరికా అంటే స్వర్గం అనుకుంటున్నావు నువ్వు. అక్కడి వాళ్ళకి తమ పిల్లనిచ్చి 7 ఏళ్లు తిరగకుండానే వాళ్ళు వదిలేస్తుంటే అహోరాత్రాలు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న ఆడపిల్లల కథలు వినడం లేదు?
0: చెదురు మధురగా ఎక్కడో ఏవో జరిగాయని మొత్తం అమెరికానే తప్పు పడితే ఎలా కౌసల్య? అయినా ఇక్కడ మాత్రం ఏముంది? మాలాంటి వాళ్ళు ఎంత పని చేసినా ఎదుగు బొదుగులేని జీతాలు జీవితాలను.
1: మలయ్య, నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం హోమ్ సిక్నెస్ పట్టేసుకుంది తెలుసా, అందుకే వచ్చేస్తున్నాం. డబ్బు కేవలం సౌకర్యాలు కలిగిస్తుంది గాని తృప్తినివ్వదనిపిస్తుందే నాకు. అన్నట్టు నువ్వు గల్ఫ్ వెళ్తున్నావని విన్నాను. మీ మామయ్య నీ గాడ్ ఫాదర్ కదా, ఏమన్నారు?
0: అదొకటే నా మనసును అడ్డుకుంటుంది. ఇప్పటి వరకు మావయ్య నా మాటని ఎప్పుడూ కాదనలేదు. ఇదిగో ఇందాకనే వచ్చింది ఉత్తరం చూడు.
2: అమ్మా మలయ్య, దూరపు కొండలు మునుపు, నువ్వు చిన్నపిల్లవి కాదు, బాగా ఆలోచించు. పిల్లలు సంధి వయసులో ఉన్నారు, వాళ్ళకి ఈ వయసులో తల్లి సాయం ఎక్కువ అవసరం. అమ్మా, మీ అత్తవారి వైపు మాత్రం పిల్లల్ని చూసేందుకు ఎవరున్నారు? ఈ కాలం పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, వాళ్ళని కాయడం కాస్త కష్టమే. అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని చనువు వల్ల నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా. మలయ్య, తృప్తి అనేది చాలా చిత్రమైందమ్మా. డబ్బు సంపాదనలో తృప్తికి అంతం ఉండదు. సంపాదిస్తున్న కొద్దీ ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. నీకు ఇవన్నీ తెలియవని కాదమ్మరు, అమ్మగా భార్యగా అన్నిటికీ మించి ఒక గృహిణిగా ఆలోచించు. ఇంతకంటే నేను ఇంకేం రాయను. ఆశీస్సులతో మామయ్య.
0: నువ్వేమంటావు కౌసల్య?
1: నేనిచ్చే సలహా రుచించకపోగా నీకు కోపం తెప్పిస్తుందేమోనే మలయ్య.
0: అర్థమైందిలే. ఎందుకో గాని నన్నే ఎవరు అర్థం చేసుకోవట్లేదు.
1: అది కాదే, బాగా ఆలోచించి నిర్ణయించుకో. ఇదొక ఊబి. ఒక్కసారి అడుగు పెట్టామంటే ఆ ఉచ్చు నుంచి వెనక్కు రాలేం. మమ్మల్ని చూసావుగా. వస్తాను మలయ్య, ఇంకా బోల్డ్ పనులున్నాయి.
0: కడుపు నిండిన వాళ్ళకే ఎన్ని కబులైనా చెప్తారు. ఇన్నేళ్ళుగా అమెరికానే ఉంటూ కోట్లు సంపాదించుకొని ఇప్పుడు అక్కడ ఏ లేదు అనే వాళ్ళ సలహాలు ప్రగతి నిరోధకాలే. మావయ్య అన్నట్టు నేను చిన్నపిల్లేం కాను. కుటుంబం కోసం పాటు పడాలనుకోవటం తప్పు కాదు. ఒక సుఖం ముందు కొన్ని త్యాగాలు తప్పవు. ఆయనకి పిల్లలకి 2 ఏళ్లు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ ఏడాదికి ఒకసారి ఎలాగ రావచ్చుగా? తమ్ముళ్ళు సాయి నన్ను అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. శ్వేతాబాపులు అమ్మ గల్ఫ్ వెళ్తుంది అంటే ఎంతో ఉత్సాహం చూపించారు. వెళ్ళి మమ్మీ, డాడీని మేము జాగ్రత్తగా చూసుకుంటాం, అల్లరి పెట్టుకుంటూ బుద్ధిగా చదువుకుంటాం, నీకు బోలుడు లెటర్స్ రాస్తాం, మా మమ్మీ ఫారిన్ వెళ్తే మాకు ఎంత గొప్ప అన్న కల్లా కపటం లేని వాళ్ళ మాటలు గుర్తొస్తే నా మనసు తేలిక పడుతుంది. అయినా అన్నీ ఆలోచించి వెళ్లాలని నిర్ణయించుకునే నన్ను ఎవరూ ఆపలేరు.
3: మలయ్య గారు, ఈ దేశంలో ఆడవాళ్లకి బొత్తిగా స్వేచ్ఛ లేదండి బాబు. ఈ నల్ల ముసుగులతో నాకు పిచ్చెక్కిపోతోంది.
0: ఏం చేస్తాం, ఇక్కడ విదేశీయుల మీద బాగా ఆంక్షలు ఎక్కువందన గారు. ఎవరు ఎక్కడికి పర్మిషన్ లేకుండా ఎవరి ఇళ్లకి వెళ్లేందుకు వీల్లేదు. వెళ్ళినా క్షణాలతో సహా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది కాస్త ఇబ్బందిగా ఉందనుకోండి.
3: ఆ బాధపడలేకనే కదా ఎక్కడికి వెళ్లడమే మానుకున్నాం.
0: వీళ్ళ దృష్టిలో మన ఇండియన్స్ అంటే బానిసలు, డబ్బు పారిస్తే కొనుక్కోగలిగే వస్తువులు. వీళ్ళు ఈ భావన మాత్రం నాకు బాగా కోపం తెప్పిస్తుంది.
3: పేదవాడి కోపం పెదవికి చేటని వీళ్ళ దృష్టిలో మనం దరిద్రులం. అయినా ఇక్కడికి వచ్చిన మన వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు కదండి. ఎంతసేపు ఏదో రకంగా సంపాదించి డబ్బు పోగేసుకుని ఇండియాలో తమ బంధువులకి పంపించుకోవడానికి ఆరాటం. అందుకే మరీ అలసైపోతున్నాం. ఏమిటో, జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా భరించక తప్పడం లేదు మలయ్య గారు. ఎంత త్వరగా విముక్తి దొరుకుతుందా అనిపిస్తోంది.
0: కానీ ఇక్కడ చేసే పనికి ఇండియాలో అంత డబ్బు రాదుగా.
3: అందుకేగా పడున్నాం. ఈ దేశం వాళ్ళకి మాత్రం డబ్బే డబ్బు. ఒక్కొక్కరికి

0: నాలుగేసి పెట్రోల్ గనులు అంటే బంగారపు పంటలు.
1: అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక విలాసాలకు ఖర్చు పెడుతున్నారన్నమాట. ఒక్కొక్క మగవాడికి 10-15 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకి 12 తక్కువ కాకుండా పిల్లలు.
0: నేను పనిచేసే ఆసుపత్రులలో కూడా 10 మందిని కన్నవాళ్లు కూడా ఇలా డెలివరీ కాగానే అలా లేడి పిల్లల్లా గెంతుతూ ఇంటికి వెళ్లిపోతారు. ఆరోగ్యం అంటే వీళ్ళదేనండి మలయ్య గారు.
1: అయినా ఇక్కడ ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదుగా, బయటికి వెళ్లేందుకు వాళ్ళ సాంప్రదాయం అంగీకరించదు.
0: ఇది వింటే మీరు నవ్వుతారు మలయ్య. మా ఆసుపత్రులకు వచ్చే స్త్రీలకి వచ్చే జబ్బులేమిటో తెలుసా?
1: ఏమిటి?
0: కాలు బెణికిందని, మెడ తిరగడం లేదని, తలనొప్పని, ఇలాంటివే ఎక్కువ. ఒక్కోసారి ఎంతో జాలేస్తుందండి వాళ్ళని చూస్తూ ఉంటే. డాక్టర్తో రహస్యంగా దయచేసి ఏ జబ్బు లేదని అనకండి, ఏదో ఒకటి రాసుకుని 4 సార్లు బయటకొచ్చేలా చేయండి అని బతిమాలుతారు.
1: అదే మన ఇండియాలో అయితే జబ్బు ముదురుపై ప్రాణం మీదకొచ్చినా ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం, డబ్బు ఉండదు పాపం మన ఆడవాళ్ళకి.
0: ఇక్కడ స్త్రీ అంటే భర్తకి విలాస వస్తువు కదండి. అందుకే డెలివరీకి వస్తున్నా మేకప్ అయ్యే ఉంటారు. ఆకర్షణ కోసం ఎన్ని పాటలోనట. భర్తకి ఎక్కడ తమ మీద ప్రేమ పోతుందోనని భయం. మరో పెళ్లి చేసుకుంటే తమ దగ్గరుండే టైము మరింత తగ్గిపోతుందిగా.
1: అయితే అంత డబ్బు లేకపోయినా మన ఇండియాలో స్త్రీలే స్వేచ్ఛాజీవులన్నమాట.
0: అంతేగా మరి.

0: ఎందుకో గాని ధనం మూలం నిజం జగత్ అన్నది నా విషయంలో అక్షరాల నిజమనిపిస్తుంది. తమ్ముడితో అనుభవం అయింది. ఏడాది క్రితమే ముగ్గురు ఒక్కరు తెలియకుండా మరొకళ్ళు తన్ని అప్పుగా 3.5 లక్షలు అడిగారు. 6 నెలల తర్వాత నీకు మాకు అప్పేంటక్క అన్నాడు పెద్దాడు. 1,000,000 సంపాదిస్తున్నావు, 1,00,000 ఒక లెక్క నీకు అన్నాడు చిన్నాడు. వాళ్ళైతే తోడబుట్టిన వాళ్ళు. ఇక ఈయన అలాగే తయారయ్యారు. ఏంటో మలయ్య, నువ్వు సెలవులకొస్తే 6 నెలలు నేను సెలవు పెట్టేస్తా, కాస్త ఎట్టెళ్ళి తిరుగుతో, రొటీన్ లైఫ్తో విసుకెత్తిపోతుంది అని రాసేవారు కాస్త. ఈయనలో ఎంత మార్పు, ఎంతో ఆతృతగా ఉత్తరవిప్పి చూస్తే ఏ బాకీకి వడ్డీ ఎంతయిందో, ఏ అప్పు ఏ నెల తీరుతుందో మొత్తానికి అకౌంట్ బుక్లో ఉంటుంది. ఈ మధ్యనే రాసిన ఉత్తర్వులో, మలయ్య ధర ఎక్కువైనా నేను కొంటున్న ఇల్లు నీ అభిరుచికి తగ్గట్టుగా ఇంద్రభవనంలాగే ఉంటుంది. చూస్తే అస్సలు వదులు, కారు కొనే ప్రపోజల్లో ఉన్నాను, ఇంట్లో మోడర్న్ వస్తువులు ఎన్నో వచ్చాయి అని రాశారు. చాలా కాలం తర్వాత సాయినాథ్ రాసిన ఉత్తరం ఎప్పుబుద్ధి కాలేదు. ఏముంటుంది, డబ్బు కోసం రాసుంటాడు. అరే ఇలా ఆలోచిస్తున్నానేంటి, నా మనసు క్రమంగా బండబారిపోతుందా? అలా కాకూడదు, ఈ ఉత్తరంలో ఏముందో చూద్దాం.
1: వదినా, నువ్వు గల్ఫ్లో ఉండటం నాకెందుకో ఇష్టంగా లేదు. ఈ 3 నెలలు ఎలాగోలా గడిపి వచ్చే యోజన. డబ్బు ప్రవాహంలో వస్తూ ఉంటే దాని మీద అభిలాషకు అంతూ ఉండదు. నువ్వు ఆసిపోతూ నేను అనడం లేదు. నీ సంగతి నాకు తెలియదా? ఏ రక్త సంబంధం లేని నా కోసం ఎంత తాపత్రయపడ్డావో నేను ఎరగనా? నీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నువ్వు ఇక్కడుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.
0: ఎందుకిలా రాశాడు? పిల్లలేమైనా పెడత్రవ పడుతున్నారా? కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశం ఉన్నా? ఎందుకు ఇంకెక్కడ ఉన్నాననిపించడం లేదు. ఎప్పుడెప్పుడు ఆయన్ని పిల్లల్ని చూద్దామని ఉంది. ఇన్నాళ్ళు సంపాదించింది చాలు, నేను అక్కడ కూడా ఉద్యోగంలో మళ్లీ చేరాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం రాశానుగా, ఆయన ఉత్తరం ఇవాళ రేపు అందుతుంది, చూస్తాను. ఉత్సాహంతో ఉన్నప్పుడు టైం ఇట్టే గడిచిపోతుంది, కాలానికి కాళ్ళు వస్తాయి. కాని ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనే ఆలోచన ప్రవేశిస్తే నరకమే.

0: వచ్చిన వాటిని వినియోగించుకోవడంలోనే ఉంది మనిషి తెలివంత. నీ అనుభవం బబ్లూకి పనికిరావచ్చు. నువ్వు మరొక్క రెండేళ్లు కంటిన్యూ చేస్తే మన జీవితం అంతా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. కారు మార్చేసి కొత్తది కొన్నాను, పుష్పక విమానంలా ఉంది. కొత్త మోడల్ ఏదైనా మన ఇంట్లో ఉండాల్సిందేగా. నీ కోరిక నాకు తెలీదా, ఇంట్లో అన్ని గదులు ఏసీ చేయించాను. ఉద్యోగం మానేసి బిజినెస్ పెట్టాలని ఐడియా. బబ్లు నెక్స్ట్ ఇయర్ ఊటీలో చేరుతాడు. శ్వేత డాక్టర్ చదవాలనుకుంటోంది. రత్నాల్లాంటి మన బిడ్డల్ని చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా. దేవిగారి ప్రసాదమేగా, నీ విరహం మాత్రం తప్పటం లేదు. పోనీ ఇంకెంత, 2.5 ఏళ్ళు అంతేగా. నీ ప్రియనాథుడు మేఘనాథ్.
1: కొంపతీసే అయినా నన్ను బంగారు గుడ్లు పెట్టే బాత అనుకోవటం లేదు కదా. సరే, మావయ్య గారు ఏరా సరే చూద్దాం. ఎన్నాళ్ళైందా ఆయన చేతి వ్రాత చూసి.
2: మలయ్య, ఈ ఉత్తరం తొందరపడే రాస్తున్నానమ్మా. నువ్వు మళ్ళీ కాంట్రాక్ట్ పొడిగించుకోకు సుమా. ఎందుకో పిల్లల్ని చూడాలనిపించింది. ఈ మధ్యనే బెంగళూరు వెళ్ళాను. పిల్లలు బొత్తిగా దారుణం తెగిన గాలిపటాల్లా కనిపించారు. అయినా గృహను నువ్వు ఇంట్లోకి అడుగు పెడితే మళ్ళీ మామూలైపోవచ్చు. జాదస్తంగా రాస్తున్నావు అనుకోకు, పెద్దవాడిని అయిపోయాను కదా. నాకెందుకో ఇక నువ్వు రావడం మంచిదనిపిస్తుందమ్మా. చెప్పానుగా, సంపాదనకు అంతం ఉండదు. కెరటాలు తగ్గాక సముద్ర స్నానం చేయాలనుకోవడం లాంటిది తల్లి. ఆ కెరటాలు తగ్గడం అంటూ ఉండదు, మన అవసరాలకు అదుపు ఉండదు. సదా నీ శ్రేయస్సు కోరే మామయ్య.
1: నేనిప్పుడేం చెయ్యాలి, ఏం చెయ్యాలి? అసలు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి పని కష్టంగా ఉంది. అంత దూరమే ఉండి ఏమీ చేయలేకపోగా ఆయనకి పిల్లలకి తీరని మనస్తాపం కలుగుతుందనే భయంతో యాక్సిడెంట్ విషయం ఆయనకి రాయలేదు. దుబాయ్లో నిన్నాళ్ళు ఆసుపత్రిలో ఉన్నా, అసలు బ్రతుకుతాను అనుకున్నానా? ఆ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక ఊడిన చర్మంతో నా మొహం చూసి నాకే భయం వేసింది. ఒకవైపంతా జుట్టు లేదు, మెడ చెంప, ఆ వైపు చెయ్యి కాలు కూడా చర్మం కాలిపోయి వికారంగా ఉన్నా బట్టలు కప్పేస్తున్నాయి కనుక పర్వాలేదు. ప్లేన్ దిగగానే ఆయనని చూసి షాక్ తినరు కదా. అందమైన అమ్మ చెంప ఇలా కాలిపోయినందుకు బబ్లు శ్వేత ఏడుస్తారేమో. ఎందుకో నా అన్న వాళ్ళందరూ నాకు కావాలనిపిస్తుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, ఇండియా వెళ్ళిపోవాలి, ఇండియా వెళ్ళిపోవాలి.
0: మలయా, అన్నం తిన్నావా?
1: పిల్లలు ఇంకా రాలేదా?
0: బబ్లు శ్వేత పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, పిల్లలు నీ దగ్గరికి రావటం లేదని ఏం అనుకోకు మలయా. ఇన్నాళ్లుగా నువ్వు దూరంగా ఉన్నావు కదా, 4 రోజులు పోతే వాళ్లే చేరుతారు నీ చుట్టూ.
1: చాలండి, అక్కడికి నేనేదో బాధపడిపోతున్నట్లు.
0: నా మలయేనా ఇలా అయిపోయింది? ఇంత ప్రమాదం జరిగితే నాకెందుకు రాయలేదు? నేను నీకేమీ కాననుకున్నావా?
1: అబ్బే, దూరంలో ఉన్నా నీ అందరినీ బాధ పెట్టడం ఎందుకని.
0: పోనీలే మలయ, ఇక్కడ నువ్వు కష్టపడేందుకు వీల్లేదు. అందుకే వంట మనిషిని పెట్టాను. చాలా రోజులై, నీకేం కావాలన్నా అడిగి చేయించుకో. కావాలంటే మరో 1000 ఎక్కువ ఇచ్చేద్దాం.
1: మీరేమిటి, మరింత ఆలస్యంగా భోంచేస్తే ఆరోగ్యం పాడవదు.
0: ఏం చేయను మలయ, కొత్త బిజినెస్ కదా, మనం దగ్గరుండి జాగ్రత్తగా డీల్ చేయకపోతే నష్టం. మలయ, నువ్వున్న 4 రోజులు ఎక్కడికి కదలకూడదనే అనుకున్నాను. నువ్వు గల్ఫ్ వెళ్ళక ముందు పిల్లలతో కలిసి తిరుపతి, వైజాగ్, అరకు వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసామో గుర్తుందా? పోనీ, ఓ 1 వారం రోజులు ఎటైనా వెళ్దామా?
1: నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో 4 రోజులు ఉండిపోయే చుట్టూలా ఈ మర్యాదనేమిటండి? ఇది మన ఇల్లు అని మర్చిపోతున్నారు. జీవితం అంతా ఇక్కడ కాకపోతే ఎక్కడికి పోతాను?
0: అదేమిటి, సెలవు సార్ ఎక్కువ రోజులు ఇచ్చారా ఏంటి?
1: సెలవేంటి?
0: నా ఉత్తరం అందలేదా మలయ?
1: అందింది.
0: మరి
1: ఏంటి, నేను ఈ పరిస్థితిలో అక్కడ ఇంకా పని చేయగలను అనుకుంటున్నారా?
0: అది కాదు మలయ, నువ్వు మరో 4 నెలలు రెస్ట్ తీసుకునే వెళ్ళు, పోతే ఓ 4 నెలల జీతమే పోతుంది.
1: జీతం జీతం జీతం, ఎంతసేపు డబ్బు మాటేనా? అరే, ఇలా మారిపోయారే.

0: ఏంటి అసలు మీరు మీరేనా? డబ్బంటే ఎంత చేదరించుకునేవారు?
1: పలేదా నీవు మలయ, జీవితంలో డబ్బు విలువ తెలిపింది నువ్వే. లేకపోతే బావిలో కప్పల్లా అక్కడే కొట్టుకుంటూ అదే ప్రపంచం అనుకునేవాళ్ళం. కానీ డబ్బు ఎన్ని సుఖాలు ఇస్తుందో, సొసైటీలో ఎంతటి స్థానం ఇస్తుందో, డబ్బు ఎలా పిల్లల్ని పెడుతుందో చూస్తున్న కొద్దీ నాకు ఎంతో ప్రేమ కలుగుతోంది డబ్బు అంటే.
0: ఏమైనా నేను తిరిగి ఆ వంటను నరకంలోకి వెళ్ళలేను.
1: ఇప్పుడు ఇలా నన్ను నట్టేట్లో ముంచేస్తే ఎలా మలయ? నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లో పూర్తిగా మునిగిపోయాను.
0: మనకి ఏ ప్రాజెక్టులు వద్దండి, ఉండేందుకు చక్కని ఇల్లుంది, ఇన్నేళ్ళగా సంపాదించింది, బ్యాంకులు ఉంది, దాని మీద వడ్డీతో మరో 10 మందిని దర్జాగా పోషించగల స్తోమత మనకుందండి.
1: మరి 10 మందిలో నా మాట పోదా?
0: అయితే ఏమంటారు కదా, ఏమంటారు? అసలు మీరేనే ఇలా మాట్లాడేది? మొదట్లో నన్ను వెళ్ళనే వద్దు, ఉన్న దాంట్లోనే సంతృప్తి పడదామన్న నోరేనా ఇది?
1: అవును, అప్పుడు అలాగే అన్నాను. నువ్వు అలాగే ఉండిపోతే బాగుండేది, కానీ కుటుంబ క్షేమం అంటూ డబ్బు మీద వ్యామోహంతో వెళ్ళింది నువ్వు కాదు. ఇద్దరు జ్ఞానం తెలియని పిల్లలతో నేను దినదిన గండంలో ఎలా గడిపానో నీకేం తెలుసు? నువ్వు లేని రాత్రులు నిన్ను ఎంత నరకం అనుభవించేవాణ్ణో నీకెలా అర్థమవుతుంది? తల్లి దగ్గర లేని పిల్లల్ని తల్లి బెంగ నుంచి మరిపించేందుకు నేను ఎన్ని పాట్లు పడ్డానో నీకెలా తెలుస్తుంది? ఇన్ని సంవత్సరాలు ఎలా క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడిపానో నీకు అవసరం లేదు, అంతేగా?
0: అంటే నేనేమైనా అక్కడ సుఖపడిపోయినా అంటారా? వంటనే ఆడదాన్ని, భర్తకి పిల్లలకి దూరంగా బిక్కు బిక్కుమంటూ ఉన్నాను. మన కుటుంబం కోసం కాదా? ఏదో మీరే త్యాగం చేసినట్టు చెప్తున్నారు.
1: అవును, నువ్వెంతో త్యాగం చేశావు. డబ్బు గనుల కోసం భర్తని పిల్లల్ని వదిలి విదేశాలకు వెళ్ళావు. కానీ ఇక్కడ సంఘంలో బంధువుల్లో నేను ఎన్ని అవమానాలు పడ్డాను! డబ్బు కాసించి పిల్లాన్ని పై దేశానికి పంపించాడని, పిల్లల్ని తల్లిని డబ్బు పిచ్చితో వేరు చేశాడని బంధువులు స్నేహితులు కాకుల్లా పొడుస్తుంటే భరించింది నేనా నువ్వా? అక్కడి నుంచి నువ్వు పంపిన ప్రతి పైసాకి న్యాయం చేస్తూ నీకు లెక్కలు చూపిస్తూ కుస్తీలు పట్టింది ఎవరు?
0: అవన్నీ నాకు తెలుసు. నన్ను ఎందరో ఎన్నో అన్నారు, మా నాన్నకి జబ్బు చేస్తూ కూడా రాలేదని ఎన్నో మాటలన్నారు. మీ మాటలు నిజమే కావచ్చండి. మీరు ఒంటరితనం మర్చిపోయేందుకు ఎన్నో పనులు సృష్టించుకొని ఉండొచ్చు, ఏదో ప్రాజెక్టు కూడా ఉండొచ్చు. అదంతా వదిలేయండి. ఏమండి, శారీరకంగా బాగుండి ఉంటే నేను తప్పక మరో 2 ఏళ్ళు కష్టపడేదాన్నండి. కానీ నాకు ఎంతో బెంగ భయం పట్టుకున్నాయి, అందుకే అక్కడ ఉండలేకపోయానండి. అయినా మనకున్న ఈ లక్షలు చాలవా?
1: చాలవు.
0: చాలవా?

0: శ్వేత చాలాసేపు నుంచి తయారవుతుంది. ఏ షికారుకో పార్టీకో నా చిట్టి తల్లి శ్వేత ఎంత ఎదిగిపోయింది. చక్రాల్లాంటి కళ్ళు, పచ్చని మొహం, ఎర్రని చిన్ని నోరు, ఆరోగ్యంతో వయసు తెస్తున్న అందాలతో మెరిసిపోతుంది. అబ్బా, నా దిష్టి తగ్గుతుందేమో. ఆ వేసుకున్న మోడర్న్ డ్రెస్కి ఆ హెయిర్ స్టైల్కి చక్కగా నప్పింది. శ్వేత, పార్టీ ఏమైనా ఉందా తల్లి?
1: అవును మమ్మీ.
0: ఏ పార్టీ?
1: అనిల్ బర్త్డే.
0: అనిల్ ఎవరు?
1: అబ్బా, నీకన్నీ ప్రశ్నలే మమ్మీ. అనిల్ నా బాయ్ ఫ్రెండ్, డాడీ ఫ్రెండ్ కొడుకు.
0: శ్వేత, అన్నయ్య గాని డాడీ గాని నీతో వస్తున్నారా?
1: వాళ్ళెందుకు? అనిల్ నా ఫ్రెండ్.
0: పోనీ, నేను రానా?
1: పాప్రే, నువ్వా? పార్టీకా? వద్దు మమ్మీ, బాగుండదు. నీ ఆరోగ్యం చూసుకో.
0: నా బంగార తల్లి, నేను బాగానే ఉన్నానమ్మా.
1: అయినా వద్దులే, టైం అయిపోతుంది మమ్మీ, నేను వెళ్తున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ ఉందని చెప్పమన్నారు ఇందాక ఫోన్ చేసి, మర్చిపోయాను. అండ్ బబ్లు కోసమైతే చూడకు, వాడికి టైము పాడు ఉండదు. సింధు ఆంటీ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టు వెళ్ళిపోయింది. నీ కాకలిస్తే పెట్టుకుని తిని.
0: ఇంట్లో ఉన్నా ఎంత ఒంటరితనం. ఒకప్పుడు నాన్న వేలంత, ఎన్నో వేల మైల దూరంలో ఉన్న ఒంటరితనం. ఇప్పుడు దగ్గరుంటే మనసులు దూరమైన ఒంటరితనం.

0: ఇప్పుడు కావస్తుంది. శ్వేత ఇంకా రాలేదేంటి? ఇంతసేపు పార్టీయా? లాభం లేదు. నేనే ఏంటి గృహిణిని? ఇందులో వాళ్ళు మంచి చెడులతో నాకు నిమిత్తం ఉంది. నేను పట్టించుకుని తీరాలి, పట్టించుకుని తీరాలి. అదిగో బబులు కూడా వచ్చినట్టున్నాడు. బబులు, బబులు.
1: మమ్మీ,
0: శ్వేత పార్టీకెళ్ళి ఇంకా రాలేదురా?
1: ఓహో,
0: నాకు అనిల్ ఇంటి అడ్రస్ చెప్పరా?
1: చెప్పను.
0: పోనీ, నాతో సాయి రారా?
1: రాను.
0: ఎందుకు?
1: వాళ్ళు ఇంట్లో ఉండరు కనుక.
0: అంటే?
1: అంటే వెళ్ళి చూడు. ఏ పార్కులోనో ఏ చెట్ల చాటునో ఎల్ఎస్డియో గంజాయో పీలుస్తూ ఒకరి ఒళ్ళు ఒకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోతుంటారు.
0: భగవంతుడు, ఎవరు, ఎవరది?
2: నువ్వు ఇంకా నిద్రపోలేదా? సరే సరే, కాస్త లైట్ వేయమలయ్య.
0: అరే రే, శ్వేతకేమైందండి? అలా వాలిపోయిందేమిటి?
2: ఏం లేదులే, బయట ఏదో కాస్త తల తిరిగిందట, కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే.
3: ఇట్ ఈస్ బ్యాడ్ డ్రీమ్. ఐ లైక్ అనిల్ డాడీ. ఐ యామ్ మ్యాడ్ ఆఫ్ హిమ్.
2: అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమలయ్యా, నేను చూసుకుంటానులే.
0: ఎందుకేనా నన్ను మళ్ళీ దుబాయ్ వెళ్ళమంటున్నారు?
2: ఇప్పుడేం మాట్లాడుకో, బబ్లు వింటాడు.
0: నాకు కావలసింది వంట మనిషి ఉండి పడేసిన వంట తిని పడుకోవడమేనా? నన్ను వీళ్ళు వేరు చేసి ఎందుకు చూస్తున్నారు? నేను ఎవరికీ అక్కర్లేదా? ఈ ఇంటికింత చేసిన నన్ను ఆయన, పిల్లలు, అప్పులిచ్చి అడగనందుకు బంధువులు నెత్తిని పెట్టుకుంటారు అనుకుంటే ఇదేమిటి ఇలా? అసలు అమ్మ అనే ఒక ప్రాణి ఉందని నా పిల్లలు, భార్య తన కోసం ఎదురు చూస్తుందని నా భర్త అనుకోవటం లేదేమిటి? అక్కడ నేను రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళకి అన్ని భోగాలు అమర్చితే నాకింత మనస్తాపం కలిగించే అధికారం వీళ్ళకే ఉంది? అసలు ఇండియా వచ్చే ముందు ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇల్లు ఇరుకు కాదు అనుకున్నానే గాని మనసులే ఇరుకైపోతాయి అనుకున్నానా? పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు? బబ్బులు ఎందుకింత కఠినంగా ఉంటున్నాడు? వాడికి మాత్రం నేనెందుకు చేశాను? ఏ తల్లి ఏ బిడ్డలకి సమకూర్చలేని సౌకర్యాలన్నీ కలగచేశాను. వాళ్ళ చదువులు, భవిష్యత్తు నిరాటంకంగా సాగిపోయే ఏర్పాటు చేశాను. ఇన్ని చేసినా నా మీద ఎందుకు కోపం? వికారంగా తయారైన నా మొహం చూడలేకనా? బబ్బులు భయపడుతున్నాడా, బాధపడుతున్నాడా? వాడికి చిన్నప్పుడు డైరీ రాయటం అలవాటు చేసింది నేనే. నా గురించి వాడేమనుకుంటున్నాడో ఇవాళ నాకు తెలియాలి. బబ్బులు గదిలోకి వెళ్ళి ఆ డైరీ చూస్తాను.
1: అమ్మ, అమ్మంటే ఎంతో ఇష్టం నాకు. శ్వేతని నాకంటే ఎక్కువ అభిమానించినా సహించలేను. అమ్మ దుబాయ్ వెళ్తానంటోంది. ఎంత గర్వంగా ఉంటుంది నాకు, కానీ బెంగగా ఉంటుందేమో. బెంగ పెట్టుకుంటానంటే అమ్మ వెళ్ళదు. అందుకే చెప్పకూడదు, బెంగలేదు వెళ్ళమనే చెప్పాలి. ఎంత, రెండేళ్లేగా?
0: ఇది నేను గల్ఫ్ వెళ్లే ముందు రాసుకున్నాను నా చిట్టి తండ్రి.
1: ఫోన్లో అమ్మ గొంతు గమ్మత్తుగా ఉంది, కానీ మధ్యలో కట్ అయిపోతుంది. అమ్మ రాసే ఉత్తరాల నిండా మా కబుర్లే. నేను కల్లోకి వచ్చానని అమ్మ రాస్తుంటే ఎంత గర్వంగా ఉందో నాకు. అమ్మ బెంగ పెట్టుకోకుండా నేను రోజు అమ్మకి కల్లోకి వస్తే ఎంత బాగుండును.
0: ఇలాగే నేను ఎన్నోసార్లు అనుకున్నానరా నా చిట్టి తండ్రి.
1: డాడీ ఎంత ప్రేమగా చూస్తున్నా, ఎన్ని కొనిపెడుతున్నా గుండెలో ఏదోలా ఉంది. అమ్మ ఎంచక్క పక్కలో పడుకుని ఎన్ని కథలు చెప్పేది, అన్నీ కంప్యూటర్ కథలే. నేను పెద్ద అయితే కంప్యూటర్ ఇంజనీర్ అయి కొత్త కొత్త కంప్యూటర్లు కనిపెడతాను. ముఖ్యంగా అమ్మ అనే కంప్యూటర్ తయారు చేస్తాను. అప్పుడు నాలాంటి పిల్లలకి అమ్మ ఊరెళ్ళినా బెంగ ఉండదు.
0: నాకన్నా
1: అమ్మ వస్తోంది అంటే ఎంత ఉత్సాహంగా ఉందో. మొన్న టింకు బర్త్డే పార్టీకి వాళ్ళమ్మ వాడికి ఎంత చక్కని ప్రజెంటేషన్ ఇచ్చిందో. బొగ్గు మీద స్వీట్ కిస్. టింకు గారు ఎంతో గర్వంగా చూశాడు. మమ్మీ వచ్చాక తనివి

0: తీరా అమ్మ చేత ముద్దులు పెట్టించుకోవచ్చు అని ఎంతగా అనుకున్నానో. కాని అమ్మ రాలేదెందుకో. అమ్మ వస్తే చాలా డబ్బులు ఖర్చైపోతాయట.
1: తప్పంతా నాదేరా నాన్న. ప్రయాణపు ఛార్జీలకే 100,000 అవుతుందని మానేశాన్రా.
0: అమ్మకి ఈ కొత్త ఇల్లు తప్పక నచ్చుతుంది. కానీ ఎంత అందంగా విశాలంగా ఉన్నా అమ్మ లేకపోతే ఇది బోసిగానే ఉంది. అదే చెప్తే డాడీ గట్టిగా నవ్వేశారు. కారు చూసి నా ఫ్రెండ్స్ అంతా అసూయపడ్డారు. కొందరు నా అదృష్టాన్ని మెచ్చుకుంటే కొందరు అమ్మని పొగిడారు. మరికొందరు డాడీని చిన్న చేసి మాట్లాడారు. డాడీకి చెప్తే అసూయతో 10 మంది అనే మాటలు పట్టించుకుని మనసు పాడు చేసుకోకూడదు అని చెప్పారు. ఎందుకో అమ్మ కల్లో కనిపించి ఏడుస్తోంది. నా మీద బెంగగా ఉందిట. చెల్లిని జాగ్రత్తగా చూడమంటోంది. మధ్యలో మెలకు వచ్చేసింది. కల మరి కాసేపు ఉంటే మరి కాసేపు అమ్మని చూసేవాణ్ణి కదా. అమ్మ మీద బెంగ వస్తే వీడియో కెమెరాలో ఉన్న అమ్మని స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. ఇలా ఎన్నాళ్ళో. అమ్మ ఇంకా వచ్చేస్తే బాగుండును. అక్కడ ఉండడం నాకెందుకో ఇష్టం లేదు. సుబ్రహ్మణ్య అంకుల్ డాడీ దగ్గర అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడితే డాడీ గట్టిగా కేకలు వేసి గెట్అవుట్ అన్నారు. నాకు అంకుల్ని చంపేయాలని ఉంది. అమ్మ ఇంకా రాకపోవడానికి కారణం నోనో అది మాత్రం కాదు.
1: ఆయన కొలిక్ అసూయత నా మీద ఎన్నో అపవాదాలు వేశాడనమాట. అందుకే కాబోలు ఆయన అక్కడ ఉద్యోగం మానేశారు.
0: సాయిబాబాయ్ నెమ్మదిగానే చెల్లి ప్రవర్తన బాగాలేదని కేకలేశాడు. కానీ అది పెద్దగా ఏడుస్తూ బాబాయ్ మీద డాడీతో చాడీలు చెప్పింది. బాబాయికి డాడీకి పోట్లాట.
1: ఇది చెప్పలేకనేమో సాయి నాకు సున్నితంగా ఉత్తరం రాశాడు. చీ పాపిష్టదాన్ని. సాయి డబ్బు కోసం ఉత్తరం రాశాడనుకున్నానే.
0: ఇవాళ డాడీని చెల్లి ఎదిరించింది. కోపం వచ్చి నేనే చెంప పగలగొట్టాను. నన్ను ఎన్ని తిట్టిందో. అమ్మ ఎలాగో రాదు, అక్కడే ఉండిపోతుందేమో. డాడీకి తోడెవరున్నారు? వంటల ఆంటీని పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో. మై గాడ్, ఇన్నేళ్ల తర్వాత అమ్మ వస్తుందన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనిపించలేదు. కానీ ఇంటికొచ్చిన అమ్మని చూసి ఎందుకో ఒక క్షణం ఏడుపొచ్చింది. చంప మీద ఎంతలా కాలిపోయింది. కానీ మమ్మల్ని అందరినీ బాగుపెట్టి ఇక్కడ ఒంటరిగా వదిలేసి డబ్బు పిచ్చిలో పడ్డందుకు దేవుడు అమ్మకి బాగా పనిష్మెంట్ ఇచ్చాడు.

0: మావయ్యా, నిజంగా ఈ దూరం నేను భరించలేకపోతున్నాను. నాది ఎంత పెద్ద తప్పైనా ఇంత పెద్ద శిక్ష. బబులుకు నా మీద ద్వేషం, శ్వేత కాగి రావటం, ఆయన ఇంటి మొహమే చూడటం లేదు.
1: మలయ్యా, శాంతంగా నా మాట వింటావా అమ్మా?
0: చెప్పండి మావయ్య.
1: మేఘనాథు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు. నీకన్నా అతని మీద నాకు ఎక్కువ విశ్వాసం. చూడమ్మా, నీ పిల్లలది ఎదిగి ఎదగిన వయసు, తప్పులు తెలియని ప్రాయం, తల్లి సహచర్యం అవసరమైన వయసు. నువ్వు ఎప్పుడొస్తావో తెలియదు, అందుకే నీ కూతురు వేరే స్నేహాలు వెతుక్కుంది. చూడమ్మా, పిల్లల విషయంలో తల్లిదండ్రులిద్దరిది సమాన పాత్రే అయినా తల్లికున్న విశాల నేత్రం తండ్రికి ఉండదమ్మా. చూడమ్మా, ఎంత ఉద్యోగస్తురాలైనా పిల్లలు సరైన సమయానికి ఇల్లు చేరకపోతే తల్లి మాత్రమే పసిగట్టగలదు. ఇక నీ కొడుకు పరిస్థితి అంతే. ఇంటికి రాగానే తల్లి కనిపిస్తే వాడికి ఆనందం. బయట ఎన్ని స్నేహాలున్నా తల్లితో అనుబంధానికి ఏదీ సాటి రాదమ్మా. వాడిక అవకాశం లేకే నీ మీద కోపం పెంచుకున్నాడు తప్ప అది ద్వేషం కాదు తల్లి. ఇన్నాళ్ళు డబ్బు మాయలో పడి నీ పిల్లలు పోగొట్టుకున్న ఇన్ని సంవత్సరాల బాల్యాన్ని, అమ్మ సాన్నిహిత్యాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వగలవా అమ్మా? అందుకే నీ కొడుక్కి పెంకితనం, అందుకే వాడికి తండ్రి మీద జాలి. అంతేగాని
0: అదే నిజమైతే మావయ్య, మరి ఆయన నేను మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలని ఎందుకు కోరుకున్నట్టు?
1: ఎంత చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు తల్లి. నీకు అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది కనుక డబ్బు కంటే ఆత్మీయుల సాన్నిహిత్యం కావాలనుకున్నావు, గాని లేకపోతే మరో రెండేళ్లు మరింత సంపాదిస్తూ అక్కడే ఉండిపోవాలనుకోలేదు?

0: గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు.
1: మావయ్యా, నువ్వు ఎంతో తెలివైన వాడివి. నా తప్పు నా నోటితోనే చెప్పిస్తుందా? నన్ను క్షమించు మావయ్య, నన్ను క్షమించు. దాపరికం లేకుండా చెప్తున్నాను, ఇప్పుడు నా భర్తని పిల్లల్ని దూరం చేస్తున్న ఆ సంపాదన పట్ల నిజంగానే నాకు వ్యామోహం పోయింది.
2: కానీ మలయ, ఆ విషయం మీ ఆయనకి నమ్మకం లేకనే ఈ నాటకం ఆడుతున్నాడు అనుకుంటాను. నువ్వీసారి రాగానే నువ్వు మళ్లీ వెళ్ళకూడదని దృఢంగా నిశ్చయించుకునే పరిస్థితులు నీ కలవడాలని ఇదంతా చేస్తున్నట్టున్నాడు. మలయ, నా ఒక విషయం చెప్పు.
1: అడగండి.
2: ఇంతకు ముందంతా కాంట్రాక్ట్ పొడిగించుకోమని అతను ఎప్పుడైనా నేను బలవంత పెట్టాడా?
1: లేదు మావయ్య, నేనే.
2: మరెందుకమ్మా అతన్ని తప్పు పడతావు? అందరి చేత నానా మాటలు పడుతూ, నీ పుట్టింటి వాళ్ళ నుండి అవమానాలు భరిస్తూ, సంధి వయసులో ఉన్న పిల్లలతో అతను ఎన్ని అవస్థలు పడుతున్నాడో తెలిస్తే అమ్మా నీ గుండె చెరువు అవుతుంది.
1: బబ్లు డైరీ ద్వారా నాకన్నీ తెలిసాయి మావయ్య.
2: అదిగో మాటలోనే మీ ఆయన వచ్చాడు. రానాయన.
3: బాబాయ్ గారు, మరి ఇంటికి వెళ్దామా? లేమలయ్య, పార్క్ లో ఆరు బయట చలిగాలి నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నట్టు త్వరగా వెళ్తే శ్వేతను డాక్టర్ దగ్గర నుంచి పికప్ చేసుకోవచ్చు.
1: డాక్టరా?
2: మత్తు మందులకు అలవాటు పడిన పిల్లలకి ట్రీట్మెంట్ అంత త్వరగా అవ్వదు కదమ్మా.
1: మత్తు మందునా? నేనెంత పాపిస్తుందని మావయ్యా.
2: మలయ్య, నువ్వింకేం చెప్పకమ్మాయి. నీకు తెలుసా, భర్తకి పిల్లలకి మధ్య భార్య ఒక అందమైన పూలవత్తెల లాంటిదమ్మా. అన్నాళ్ళు నా శిష్యరికం చేశావు, కొన్నంత భర్త అండతో నీ పిల్లలిద్దరిని ఆ మాత్రం దారికి తెచ్చుకోలేవా?
1: నీ మేనగోళ్ళే కదా, తప్పకుండా త్వరలోనే మా మధ్య ఏర్పడిన దూరాన్ని కూడా చెరిపేయగలను మావయ్య.
3: మలయ్య, పద కారెక్కు.
1: అలాగేనండి. చీ అనిపించుకుంటూ, దేశం కానీ దేశంలో ఇన్నాళ్ళు డబ్బు కోసం మనసును కూడా అమ్ముకున్నాను. నా దేశంలోని స్వేచ్ఛ, నా వాళ్ళ ఆప్యాయత అనుబంధాలు అక్కడ ఎన్ని లక్షలిస్తే దొరుకుతాయి?
3: కారు డ్రైవ్ చేస్తున్నాను మలయ్య, నువ్విలా నా భుజం మీద తల అనిస్తే గిలిగింతలుగా ఉంది. పైగా వెనక మీ మావయ్య ఉన్నారు.
1: మావయ్య నిద్రపోతున్నారండి, అయినా పర్వాలేదు, మావయ్య గారు అర్థం చేసుకుంటారులేండి.
3: మరి నువ్వు నన్నెప్పుడు అర్థం చేసుకుంటావు?
1: అర్థం చేసుకున్నాను కనుకనే ఇలా.
3: ఇలా అంటే?
1: పోండి, వెనక సీట్లో మావయ్య గారు ఉన్నారు.
3: ఇందాక ఉన్నా పర్వాలేదు అన్నావుగా.
1: యు నాటీ బాయ్.
3: మై గాడ్, ఈ వయసులో కూడా నేను ఇంకా బాయ్నా? నేను ఆ విషయం నిరూపించుకోవాల్సిందే. పిల్లకు మలయ్య.
4: ఇంతవరకు మలయ సమీరం నాటకం విన్నారు. రచన శ్రీమతి పివి శేషరత్నం. ఇందలి పాత్రలు, పాత్రధారులు: మేఘనాథ్ శ్రీ వేపా తిమ్మయ్య, మలయ వాసిని కుమారి డబ్బీరు జయలక్ష్మి, మలయ తల్లి శ్రీమతి సిహెచ్ రాజకుమారి, మావయ్య శ్రీ ఎన్ పట్టాభిరామారావు, అభిషేక్ శ్రీ ఎస్విఎస్ శంకర్రావు, సాయినాథ్ శ్రీ జీవి త్రినాథరావు, కౌసల్య శ్రీమతి మావూరి విజయలక్ష్మి, వందన శ్రీమతి బీవీవి లక్ష్మి, శ్వేత కుమారి సిహెచ్ లావణ్యారెడ్డి, బబ్లు చిరంజీవి సాగి బృహతీకృష్ణ కౌశిక్, ధ్వని సంయోజన శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

0: बोलो बा से क्या होता है?
1: बंदर।
2: बहादुर।
0: बन के बाहर।

0: क्या होता है?
1: तीतर।
0: तब्बीर।

103.2 MHz పై ప్రసారమయ్యే అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు. ఇందులో ముందుగా

పరిపూర్ణ రామాయణం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తిమ్మపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్, వీరందరి కోసం సంపూర్ణ రామాయణం సినిమా కోసం ఘంటశాలగారు ఆలపించిన ఈ పాట.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరో ఉత్తరం పంతులమ్మ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎంజోస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, నవనీత, లావ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
6: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
6: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
6: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. నీ స్నేహం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరి వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం నీ స్నేహం సినిమా నుండి ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం, అమెరికా అబ్బాయి సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. శ్రీరామ్ నగర్ కాలనీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి కూచన్ శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నంద్ మరియు వారి బంధుమిత్రులు మరి రాములు వీరందరి కోసం అమెరికా అబ్బాయి సినిమా నుండి పాటను

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం రహస్యం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బాబురావు, రజని, సుధీర్, గృహలక్ష్మి, నాగనాథ్ గుప్తా, స్వరూపరాణి, లక్ష్మణరావు, పుణ్యలరావు, కోటి పైడితల్లి, రాము, భాస్కర్ రావు, రవికుమారు, పువ్వుల ఈశ్వరు, పాపారావు వీరందరి కోసం రహస్యం సినిమా నుండి ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకొక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. పవిత్ర బంధం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నేవనంది గ్రామం నుంచి శ్రీరామ్, వసంత, భారతి, హనుమన్లు, అరుణ్, హరీష్, అజయ్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం పవిత్ర బంధం సినిమా నుండి ఈ పాట

0: జానపద గేయాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటవి. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటుంది
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
5: ముఖాన్ మొటిమల, గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బుర్రద పుల్లా.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
7: శ్రోతలు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వింటారు జానపద గేయాల కార్యక్రమంలో మరో గేయం.
8: హలో నేరడల్.

శ్రోతలు, ఇంతవరకు జానపద గేయాల కార్యక్రమంలో జానపద గేయాలు విన్నారు. ఇప్పుడు వింటారు సినీ రంజని కార్యక్రమంలో కొన్ని తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా సుందరకాండ సినిమా నుండి ఈ పాట

కార్యక్రమంలో మరో పాట స్వర్ణకమలం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గారు ఆలపించిన ఈ పాట.

శ్రోతలు, ఇంతవరకు మీరు సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాలు హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాట వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆదివాసీ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు పర్యటనలో హామీ ఇచ్చారు. స్మార్ట్ కార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి

0: రేషన్ పుస్తకాలతో వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ ఎస్ఈబీసీ వర్గాల జనాభాను శాస్త్రీయంగా పారదర్శకంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు. ఈరోజు హైదరాబాద్ జగిత్యాలతో సహా 12 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా సమ్మక్క సారలక్క ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ సముదాయ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ది చేశామని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
1: ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, మీ గోదావరి పక్కన పోతున్న ములుగు ప్రాంతానికి నీళ్లు లేవంటే సాగునీటి ప్రాజెక్టులు నిధులు ఇవ్వడమే కాకుండా నాడు ఒక అద్భుతమైన కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించుకున్నాం. నిరుద్యోగ యువకులకు, మా విద్యార్థులకు నర్సరీ నుంచి 12th class వరకు ఎడ్యుకేషన్, 12th class తర్వాత స్కిల్స్, విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి మీరు రాణించగలుగుతారు.
0: అంతకుముందు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. వితంతు ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ములుగులో కొత్తగా ఏర్పాటు చేసిన పైలాన్ను, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రులతో కలిసి ప్రారంభించారు. హన్మకొండ జిల్లా పరకాలలో 484.42 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, పరకాల ఎర్రగట్టు గుట్ట 4 లేన్ల రోడ్డు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఇందిరా మహిళా డైరీ ప్లాంట్, కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ది పనులతో పాటు విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా 100 పడకల ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్మార్ట్ కార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి పాత రేషన్ పుస్తకాలతో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గిస్తాయని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. బంజారాహిల్స్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడంతో పాటు సంక్షేమ ప్రయోజనాలను పారదర్శకంగా సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ, ఎస్ఈబీసీ వర్గాల జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖలో ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే ఓబీసీ, ఎస్ఈబీసీలకు కూడా ప్రత్యేక కేటగిరీని జనాభా లెక్కల ప్రశ్నావళిలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కళారూపాలను గత వైభవంగా మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతర వంటి పండుగలు తెలంగాణ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శవంతమైన నాయకత్వం, రాజనీతిజ్ఞత నేటికీ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, బలమైన, సంపన్నమైన, స్వావలంబన కలిగిన భారతదేశం కోసం వాజ్పేయి కన్న దార్శనికత దేశానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1082 పడకలు, వాటిలో 300 ICU బెడ్లు ఉన్నాయి. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు పరీక్షల నమూనాలను వెంటనే తరలించే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోతో పాటు కేంద్ర ప్రభుత్వ వివరాలను పొందుపరచాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. మంచిర్యాలలో మాట్లాడుతూ ఆయన,
2: 2029 వరకు దేశంలో ఉన్న 82 కోట్ల జనాభా ప్రతి నెల 5 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, అది అమల్లోకి వచ్చింది. మన తెలంగాణలో కూడా ప్రతి నెల రేషన్ బియ్యం ఇస్తుంది. ఇది మోడీ గారి ఫోటో ఎందుకు పెడుతున్నారు? ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
0: ఆసిఫాబాద్ జిల్లా డబ్బా ధరంపల్లి గ్రామానికి చెందిన చింతల బాలాజీ అనే యువ రైతు తక్కువ ఖర్చుతో నాబార్డు సహకారంతో ఆర్గానిక్ ఎరువులు తయారీ చేసి ఆదర్శ రైతు అనిపించుకుంటున్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
3: పత్తికి గాని 50 మూటల్లో వాడుకోవాలి, 200 లీటర్ల నీళ్ళలో 10 కిలోల పేడ, 2 కిలోల శనగపిండి, 2 కిలోల అప్పమట్టి బెల్లము, 2 కిలోలు అది పోసుకొని 15 రోజులు పొద్దున సాయంత్రం కలుపుకున్న తర్వాత ఒక 20 రోజులలో మనకు లిక్విడ్ తయారైతుంది. 200 లీటర్లు మినిమం ఒక 50 ఎకరాలు వాడుకోవచ్చు.
0: గ్రామాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశిరెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈరోజు హైదరాబాద్, జగిత్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలుతో సహా 10 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు మండల కేంద్రాల్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో సమస్యలు తక్షణమే పరిష్కరించే దిశగా ప్రజావాణిని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్ కు వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరడంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 526 అడుగులకు చేరింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉందని, దీంతో సకాలంలో భూ సర్వేలు చేయలేకపోతున్నామని జిల్లా ల్యాండ్ సర్వే అధికారి నరసింహమూర్తి అన్నారు. జిల్లా వ్యాప్తంగా 255 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇస్తామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఉన్నందున రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించి పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు వంటి మెట్ట పంటల వైపు రైతులు మళ్లాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దస్ జానయ్య సూచించారు. నల్గొండలో వ్యవసాయ రంగంపై రైతు సంఘం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

శ్రోతలు, ఇంతవరకు మీరు ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు వింటారు కొన్ని సినీ రంజనీ కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు. ఇందులో ముందుగా జై జవాన్ సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు వింటున్నారు సినీ రంజనే కార్యక్రమం. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

సినీ రంజనీ కార్యక్రమంలో మరో సినిమా జీన్స్ సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజనే కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాట

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్

0.32 మెట్రిక్ టన్లు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్లు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్లతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకునేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలలో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300

0: 20 ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తగులిస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనసుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగురును తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు మారుకామచ్చల పురుగు సకాలమును నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. వినబోయే ముందు ఒక ప్రకటన వింటారు.
3: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ప్రకటన విన్నారు.

103.2 MHz పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

7:45 సినిమా పాటలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వింటారు.

8:30 లలిత గీతాలు వింటారు. 8:40 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ప్రాయోజిత కార్యక్రమంలో న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగం 8వ భాగం ప్రసారమవుతుంది. 9:40 సినిమా పాటలు వింటారు. 10:00 అఖిల భారత రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 6:10 భక్తి రంజనే కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో వి సీతారామచంద్రమూర్తి గారి సూక్తులు వింటారు. 6:40 ప్రాంతీయ వార్తలు, 6:50 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరిలో ప్రబోధ గీతం వింటారు. 7:30 అనిల్ స్కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:40 సినీ రంజనీ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు, 10:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం స్పందించిన తీరును గుర్తు చేస్తూ ప్రపంచ సంక్షేమం, మానవత్వం పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుతూ 100 కంటే ఎక్కువ దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసిందని రాధాకృష్ణన్ చెప్పారు.

2014 నుండి దేశంలో ఉన్నత విద్య విస్తరించిన తీరును, ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ ఉండడాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల ప్రాముఖ్యతను గురించి కూడా ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో నూతన డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. వివిధ క్షీర సహకార సంఘాలకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల మేత ప్లాంట్లను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు ఆయన ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా ఎంపికైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లోకి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా నిధులను నేరుగా జమ చేస్తారు. ఈ లబ్దిదారుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కవర్ అయినటువంటి రైతులు కూడా ఉంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26 ఆగస్టు జరుపుకోనున్న నేపథ్యంలో రాష్ట్రం ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈరోజు అథంతో ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓనం కేవలం ఒకరోజు పండుగ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుండి అధికారిక వేడుకలు అథంతో ప్రారంభమయ్యాయి. అథం ప్రాముఖ్యమైన ప్రత్యేకతల్లో అథపూక్కలం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి కార్పెట్. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. మరొక ప్రధాన ఆకర్షణ మధ్య కేరళలోని త్రిపునితురలో జరిగేటువంటి ఘనమైన అధచమయం ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. భారత్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంట్రాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారాల గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థికాభివృద్ది, దత్తత వంటి 4 అంశాలపై ఈ బ్రిక్స్ సమావేశంలో చర్చిస్తారని కేంద్ర మంత్రి తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారత సైనిక దళాల చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. భారత్ నేపాల్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ రక్షణ సహకారాన్ని, సైనిక సంబంధాలను మరింత బలపరచడమే ఈ

పర్యటన ప్రధాన ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా ఆయన తుండిఖేల్లోని ఆర్మీ పెవిలియన్ వద్ద నివాళులర్పించి నేపాల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం నేపాలీ ఆర్మీ చీఫ్ తో పాటు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ తో పరస్పర ప్రయోజనాలు, భద్రతా అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో అత్యంత ప్రధాన ఘట్టంగా రాష్టపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యకులు రామ్ చంద్ర పౌడెల్ చేతుల మీదుగా ఆయన నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదాను అందుకుంటారు. ఆ తర్వాత శివపురిలోని ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించడంతో పాటు పలువురు నేపాల్ సీనియర్ ప్రముఖులతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతినుద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించడానికి ముందుకు రావాలని, దేశంలోని మహిళలు లోక్సభలోనూ శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ఆయన కోరారు. భారతదేశ విధానాలను రూపొందించడంలో మహిళలకు దోహదపడే అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. ఈరోజు సాయంత్రం ఆట ముగిసే సమయానికి ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేసి తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా ధ్రువ్ జురేల్ 51 పరుగులు అందించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీయగా కేసర నువంత 3 వికెట్లు పడగొట్టారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కార్యక్రమం వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశువుల దానా నిల్వలు, శిలీంధ్రాల నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్

0: డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో పరిచయం పెట్టారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ వీరన్న భూఖ్య.
1: సార్ నమస్కారం. సార్
2: నమస్తే అండి.
1: ప్రస్తుతం పశువుల దాణా నిల్వలో శిలీంధ్రాల నిర్వహణ, ప్రధానంగా అసలు శిలీంధ్రాలు అనేవి ఏ విధంగా వచ్చి చేరుతుంటాయి, అవి ఎలా ఏర్పడుతుంటాయి, అంటే ఈ శిలీంధ్రాల నిర్వహణ అనేది ఎలా చేయాలి?
2: తప్పకుండా చెప్తానండి. రైతు సోదరులకు నమస్కారం. ఈ శిలీంధ్రాలని మనము ఇంగ్లీష్లో ఫంగై అంటాము. మనకి సాధారణంగా తెలుసు, మనకి మన ఇళ్లలో చూస్తూనే ఉంటాం. మనము సర్వసాధారణమైన అంశము లేదా పదార్థం మన ఇంట్లో బ్రెడ్ మీద ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు, నిల్వ ఉంచిన లేకపోతే ఒక డేట్ మారిన తర్వాత కూడా ఉంచితే బ్రెడ్ పైన బూజు పడుతుంది. ఇదే బూజుని మనము ఇంగ్లీష్లో ఫంగై అంటాము లేదా మోల్డ్ అంటాము. అదే మనకి తెలుగులో అయితే మనము శిలీంధ్రం అంటాము. ఈ శిలీంధ్రము మనకి ముఖ్యంగా దేనివల్ల వస్తుందంటే, ఏ రకం వల్ల వస్తుందంటే, ఆస్పర్జిల్లస్. ఈ ఆస్పర్జిల్లస్ అనే శిలీంధ్రము లేదా ఫంగస్ వలన అది ప్రొడ్యూస్ చేసే టాక్సిన్, ఈ విష పదార్థము మన దాన ముడి సరుకులు ఏవైతే పత్తి చెక్క కావచ్చు లేకపోతే మనకి పల్లి చెక్క, పత్తి చెక్క ఇట్లా చెక్కల మీద ఎక్కువగా ఈ శిలీంధ్రము ఫంగస్ చేరి, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ శిలీంధ్రము తన యొక్క ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న మాయిశ్చర్ని, తర్వాత ఈ ఉష్ణోగ్రత అంటే తక్కువ ఉష్ణోగ్రత, తర్వాత ఎండ లేకపోవడం లేదా పొడి వాతావరణం లేకపోవడము, వీటన్నిటి కారణాల వల్ల ఈ శిలీంధ్రము ఫంగస్ యొక్క ఉధృతి లేదంటే గ్రోత్ ఎక్కువగా ఉండి, ఏదైతే ఈ దాన ముడి సరుకులు ఉంటాయో నిల్వ చేసిన ప్రదేశంలో కానీ పదార్థాలమైన కానీ ఈ శిలీంధ్రాలు ఎక్కువగా పెరిగి వాటి యొక్క బై ప్రోడక్ట్ అంటే ఆఫ్లాటాక్సిన్ అంటారు, ఆ టాక్సిన్ని ప్రొడ్యూస్ చేసి తద్వారా ఈ దాన ముడి సరుకుని పాడు చేస్తుంది. ఎప్పుడైతే ఈ పశువు ఈ శిలీంధ్రము వలన వచ్చిన ఈ టాక్సిన్ ఏదైతే దానాలో ఏర్పడుతుందో, ఆ దానాన్ని ఎప్పుడైతే పశువు తింటుందో, దాని ద్వారా వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ అంటే రోగం లేదంటే పాల ఉత్పత్తి మీద జరిగే ప్రభావం లేదంటే ఏదైతే పశువు యొక్క గ్రోత్ అంటే దూడల యొక్క ఎదుగుదల లేదంటే రిప్రొడక్షన్ అంటే అది ఎదక రావడము ఎదక రాకపోవడము, వీటన్నిటి మీద కూడా వాటి యొక్క ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి పశుగ్రాసము లేదా దానాలో ఈ శిలీంధ్రాలు మనము చేరకుండా నివారించడం అనేది ఒకటే ఒక ఉపాయం ఒకటి. లేదంటే ఈ శిలీంధ్ర చేరిన తర్వాత ఏ విధంగా మనము దీన్ని దానా కానీ లేదా పశుగ్రాసాన్ని మనము ఆ శిలీంధ్రాల యొక్క ఎఫెక్ట్ వాటి యొక్క ప్రభావం తగ్గించే విధంగా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఒక స్టెప్.
1: ప్రధానంగా ఈ ఆఫ్లాటాక్సిన్స్ వల్ల వచ్చేటటువంటి అంటే ఇది మేతలో కలిపి ఉంటుంది శిలీంధ్రం అనేది, ఆహారం మీద ఏర్పడటం వల్లనే నష్టాలు ఎక్కువగా వస్తాయనేది మీరు చెప్తున్నారు. మరి ఈ నష్టాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి సార్?
2: అయితే ఈ శిలీంధ్రాలు ముఖ్యంగా ఈ పశువుల యొక్క లివర్ అంటే మనకి కార్జం అంటారు కదా, ఆ లివర్లో ఉన్న రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. కాబట్టి మనం ఏమన్నానంటే వాటి యొక్క నివారణతో పాటు ఈ హెల్త్ ఎఫెక్ట్స్ని మనం చూడాలి. అయితే ఈ శిలీంధ్రాల యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ లివర్లో ఉండడం వల్ల అక్కడ నుంచి ఈ యానిమల్ యొక్క గ్రోత్ తర్వాత పాల ఉత్పత్తి మీద సరాసరి వాటి యొక్క ప్రభావం పడుతుంది.
1: మీరు చెప్పినటువంటి ఈ నష్టాలతో పాటు పశువులపైన ఉండే ప్రభావం ఏ విధంగా ఉంటుంది?
2: ప్రభావం అంటే మనకి కావాల్సిన హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
1: అలాగే రైతులు మరియు పెంపకందారులు ఈ నష్టాల నుంచి బయటపడటం కోసం ఏం చేస్తే బాగుంటుంది?
2: నియంత్రణ అండి. ఈ శిలీంధ్రాల యొక్క ఏంటంటే మనకి పశుగ్రాసాలు లేదా దానాలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది తేమ గాలి లేకపోవడం వల్ల జరిగే లేదా దానివల్ల వచ్చే ఈ శిలీంధ్ర యొక్క గ్రోత్ వలన పెంపుదల వలన తద్వారా వాటి యొక్క బై ప్రోడక్ట్ అంటే విష పదార్థాలు చేర్చుకోవడం వల్ల జరిగే నష్టం అండి. కాబట్టి మనం ఏంటంటే స్టోరేజ్ని మనం ప్రాపర్గా చేసుకోవాలి. ఒకటి దీంట్లో చాలా విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ పశుగ్రాస దానాలో ముఖ్యంగా అసలుకి శిలీంధ్రం చేరకుండా నివారించాలి. తర్వాత దాని ద్వారా ఏమవుతుందంటే ఏదైతే దానా సురక్షితంగా మనకి ఉంటుందో దాని ద్వారా మనకి ఏమంటారు శిలీంధ్రం యొక్క ఉత్పత్తి ఉండదు కాబట్టి ఎఫ్లాటాక్సిన్ ఉండదు. దీంట్లో మనకు కావాల్సిన పద్ధతులు ఏంటంటే, ఒకటి తేమ శాతం నియంత్రించడం. దీంట్లో ఏంటంటే దాన నిల్వ చేసేటప్పుడు అందులో అంటే ఇప్పుడు దాన తెచ్చుకున్నాం మనం,

0: ముఖ్య ఫస్ట్ తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత ఏమవుతుందంటే, తెచ్చుకునేటప్పుడే మనము దానాలో కనీసం 10 నుంచి 12% లోపల ఉండే తేమని మాత్రము మనం గుర్తించి అదే దానం తెచ్చుకుని నిల్వ ఉంచుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం మనం దానాన్ని తీసుకోవద్దు, ముఖ్యంగా ఇట్లాంటి వర్షాకాలంలో. అదొకటి. తర్వాత ఒకవేళ మనకు తప్పలేదు దానా తెచ్చుకోవాల్సిన అవసరం పడ్డ దాని తేమ వచ్చేసి 12% కానీ ఎక్కువ ఉందనుకోండి, రైస్ హోల్డర్ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎండబెట్టి తర్వాతనే నిల్వ చేసుకునే విధంగా మనము ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత పొడి వాతావరణం అంటే మన పశుగ్రాసాలు కానీ దానాలు కానీ ఎప్పుడు కూడా ఆ గదిలో తేమ లేకపోవడం, గోడలు కొన్ని ఇట్లా వర్షాకాలంలో కొన్ని తడి అయ్యి తర్వాత ఆ చెమ్మ చేరుతూ ఉంటుంది, అట్లా తడి లేకుండా గోడలు ఉండే విధంగా చూసుకుని ఎక్కడైతే మనము ఈ దానా స్టోర్ చేస్తామో అక్కడ తడి లేకుండా ఉండటం వల్ల కూడా మనము ఈ దానా పదార్థాలని మనము సిలిండర్ నుంచి తప్పించవచ్చు. ఇది కూడా ఒకటి. ఇంకోటి, ఎక్కడైతే మనకి స్టోరేజ్ రూమ్ అంటామో లేకపోతే ఎక్కడైతే మన దానాన్ని మనం స్టోర్ చేసుకుంటామో అక్కడ గాలి తర్వాత వెలుతురు పుష్కలంగా ఉండాలి ఒకటి. తర్వాత ఎప్పుడు కూడా దానా పదార్థాలని డైరెక్ట్గా నేలపైన ఉంచకూడదు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలియకుండానే నేలలో చాలా చెమ్మ చేరు ఉంటుంది, ఆ చెమ్మ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ఈ దానా యొక్క బస్తాల్లో చేరి అక్కడ వరకు సిలిండర్లు బాగా గ్రోత్ పెరిగి అది పై వరకు కూడా పాకుతుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏదైతే స్టోరేజ్ అయితే నిల్వ ఉంచే ప్రాంతంలో మనము దానా బస్తాలని ఎప్పుడు కూడా డైరెక్ట్గా నేల మీద ఉంచకూడదు ఒకటి. నెక్స్ట్, ఎప్పుడు కూడా ఒకవేళ పొరపాటున గోడకు చెమ్మ తగిలినా సరే అది మన దానా బస్తాలకు తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక అడుగు దూరంలో దానా బస్తాలని మనకి నిల్వ ఉంచుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇదొకటి. తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి ఏంటంటే మనం 1 నెలకి 2 నెలలకి మనము దానాలు తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అంటే ఇప్పుడు నెలలో మొదటి వారం తెచ్చిన దానాన్ని మొదటిగా అదే వాడాలి. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మొదటిగా తెచ్చిన దానా యొక్క ఇంగ్రీడియంట్స్ని మొదటిగా వాడేస్తుంటే మనకేమవుతుందంటే నిల్వ ఉంచే టైంని తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన దాన్ని మనం నెల లోపల వాడేస్తుంటాం, అదే నెలలో వచ్చిన 4 వారం వచ్చిన మేతని అదే మళ్ళీ ఫస్ట్ దాని యొక్క సీక్వెన్స్ ప్రకారంగా అది వాడతాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారంగా మనం చేసుకోవచ్చు. అదండి. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి మన స్టోరేజ్ తర్వాత షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసము, అట్లా చేసుకోవాలండి మనం.
1: సార్, ఇప్పుడు ఈ టాక్సిన్ బైండర్స్ మార్కెట్లో లభ్యత గురించి ఏ విధంగా ఉంటుంది, ఇవి ఎన్ని రకాలుగా దొరుకుతాయి, రైతులు ఏ విధంగా వీటిని వాడాలి?
0: అదే అండి, మనకి ఇప్పుడు తప్పలేదు, మనకి ఇప్పుడు మనకేమంటారు అఫ్లోటాక్సిన్స్ ఆల్రెడీ పదార్థాల్లో అంటే మేతలో చేరి ఉన్నాయి. మనకేంటంటే ఈ ఏదైతే పశువు యొక్క జీర్ణకోశంలో ఆ టాక్సిన్స్ యొక్క ఎఫెక్ట్ తగ్గించాలి. కాబట్టి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనము ముఖ్యంగా ఏదైతే దానా మనము దానాలో కలిపే ముందు మనము ఈ టాక్సిన్ బైండర్స్ అంటారండి, మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి వచ్చేసి మనకి రకరకాలుగా ఉంటాయి, ఒకటేమో ఇన్ఆర్గానిక్, ఒకటేమో ఆర్గానిక్, ఈ విధంగా ఉంటాయి. ఇవి ఏంటంటే జంతువుల జీర్ణ వ్యవస్థలో ఇవి టాక్సిన్ బైండర్స్ ఉంటాయో అవి ఈ టాక్సిన్స్ బైండ్ అయిపోయిన తర్వాత అవి పశువు యొక్క రక్తంలో కలవకుండా వాటిని పట్టుకుని తర్వాత అయితే మన మూత్రం కానీ మలంలో కానీ అవి బయటకు వచ్చేస్తాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిన్ బైండర్స్ ఈ అఫ్లోటాక్సిన్ ఏదైతే సీలింద్రియాల యొక్క ఎఫెక్ట్ ఉంటుందో వాటిని తగ్గిస్తాయి అనమాట అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, అది కమర్షియల్గా. ఇప్పుడు హిమాలయ వాళ్ళవి ఒక హిమ్టాక్స్ అని, లేకపోతే గ్రోవెల్ టాక్సిన్ బైండర్ అని, తర్వాత యావిటాక్ వాళ్ళది అబ్జార్బర్, అంటే రకరకాలుగా ఉన్నాయి. ఒకటే మనం ఏం అర్థం చేసుకోవాల్సిందంటే ఏదైతే మనకి ఈ అఫ్లోటాక్సిన్ ఉన్నాయో వాటికి సంబంధించి మార్కెట్లో టాక్సిన్ బైండర్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని ఉపయోగించి మనము ఈ శిలీంధ్రాల యొక్క ఎఫెక్ట్ని మనము తగ్గించవచ్చు.
1: ప్రధానంగా ఈ పశుగ్రాసం లేదా దానాలో శిలీంధ్రాలు ఏ విధంగా చేరకుండా నివారించాలి?
0: అదే నిన్ను చెప్పినట్టు మనకి ఒకటేమో గాలి వెలుతురు ఒకటి, తర్వాత చెమ్మ మాయిశ్చర్ తగలకుండా చూడాలి. ఇది కాకుండా మనము ఒక పద్ధతి చేయవచ్చు. ఏంటంటే తెచ్చుకున్న దానా దినుసులను లేదా దానా యొక్క ఇంగ్రీడియంట్స్ని మనము ఈ ప్రోపియోనిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఇట్లా కొన్ని ఉంటాయండి, వాటిని మనము కలుపుకుని పెట్టుకోగలిగితే ఏమవుతుందంటే ఈ సీలింగ్ యొక్క ప్రభావము లేదా గ్రోత్ తగ్గి ఆ తర్వాత వచ్చే వాటి యొక్క అఫ్లోటాక్సిన్ మోతాదుని తగ్గించవచ్చు అండి. ఈ విధంగా ముందుకు వెళ్ళాలి మనం.
1: వర్షాకాలంలో అదేవిధంగా రైతులు ఈ అఫ్లాక్సిన్ ప్రభావాన్ని తగ్గించడానికి మేపులో తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏ విధంగా ఉండాలి?
0: ఇప్పుడు చెప్పినట్టు టాక్సిన్ బైండర్స్ని వాడుకోవచ్చు. దీంట్లో ఒక టాక్సిన్ బైండర్స్ని ఒక టన్నుకి, అంటే మనకి టాక్సిన్ బైండర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో మనకి సాధారణంగా ఒక టన్ను ఏదైతే

0: ఉంటుందో వాటి మేతకు ఒక 500 గ్రాముల నుంచి ఒక 1.5 కిలోల టాక్సిమైడ్ని వాడుకోవచ్చు. తర్వాత ఇది కాకుండా మనకి ఇందమ చెప్పినట్టు ఆర్గానిక్ బైండర్స్ అంటారు, అంటే ఈస్ట్ సెల్ వాల్స్ కానీ లేకపోతే జియోలైట్స్ అంటారు, లేదంటే సోడియం కాల్షియం అమోనియా సిలికేట్, లేదంటే బెంటోనైట్ క్లే అంటారు, లేదంటే మనకి ఏదైతే సహజంగా దొరికే అసిటిక్ యాసిడ్, ప్రొపియానిక్ యాసిడ్, ఈ విధంగా అంటే ఇదొక మార్గం అండి. ఇది లేకపోతే మన ఫిజికల్గా అంటే మనకి ఏదైతే కెమికల్ పద్ధతి వద్దు అనుకుంటే మనము ఫిజికల్ మెథడ్ అంటే తేమ శాతం తగ్గించడం, అంటే ప్రాపర్గా డ్రై చేసుకోవడము, లేదంటే ఏదైతే ఒకవేళ ఎఫెక్ట్ అయిన దాణా ఉందనుకోండి, ఆ దాణాలో ఏదైతే మంచి భాగం ఉంటుందో దాన్ని సార్టింగ్ చేసుకుని లేకపోతే సిల్క్ సోకి ఉంటుందో వాటిని పక్కన పెట్టడము, ఫిల్టరింగ్ చేసుకుని మనం ఏమంటారంటే మనం జల్లెడ పట్టుకోవడము, లేదంటే మనం ఏం చేస్తామంటే ఉడక అంటే మనం కొంచెం వేడి చేసి వేయించడము, ఈ విధంగా చేస్తే కూడా మనకి శీలింద్రియాల యొక్క ఎఫెక్ట్ని తగ్గించవచ్చండి.
1: ఇప్పుడు వర్షాకాలం సార్, ప్రస్తుతానికి మరి ఎక్కడికి వెళ్ళినా కానీ నీటిలో చాలా కలుషితం ఉంటుంది. ప్రధానంగా ఈ కలుషితం నుంచి పశువులు బయటపడటం కోసము, వాటికి ఎటువంటి జబ్బులు రాకుండా, వ్యాధులు సోకకుండా జాగ్రత్త పడటం కోసం స్వచ్ఛమైన నీరు అనేది, సురక్షితమైన నీరు ఏ విధంగా అందుబాటులో ఉంచాలంటారు?
0: ఖచ్చితంగా మనకి ఈ వర్షాకాలంలో ఈ నీటి ద్వారా వచ్చే రోగాలు అధికంగా ఉంటాయండి. కాబట్టి ఈ సమయంలో సురక్షితమైన స్వచ్ఛమైన నీరు అందించడం అనేది మన బాధ్యత. కాబట్టి దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే వర్షపు నీరు ఏదైతే ప్రవహిస్తూ ఉంటుందో దాని యొక్క చేరే కుంటలు కానీ గుంతలు కానీ, తర్వాత నిల్వ ఉంచిన ఏదైతే మన కొట్టంలో ఉన్న నీళ్ళు ఉంచే తొట్టి కానీ, వాటిలో ఈ నీరు బురద కానీ చేరకుండా ఉండాలి. వాటిని ఈ పశువులు తాకకుండా మనం నివారించాలి.
1: సార్, ఇప్పుడు ఈ కాలంలో మేత కొత్తగా చిగురుస్తూ ఉంటుంది, వర్షాలు పడుతున్నాయి, ఈ చినుకులకి పశువులు కూడా తడిచిపోతూ ఆ మేతను ఆవగా తినే అవకాశం కూడా ఉంది. ఇవి తినేటప్పుడు మేతతో పాటు ఇంకా మరికొన్ని ఇతర రకాలైనటువంటి ఈ పచ్చగా ఉండే పదార్థాలను కూడా తినే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులకు వచ్చే అంటే ఈ పశువులకు వచ్చేటటువంటిది వ్యాధులు ఎలాగా ఉంటాయి, అలాగే రైతులు ఈ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలంటారు?
0: ఈ వర్షాకాలంలో ముఖ్యంగా పశువుకి అయితే మీరు చెప్పిన విధంగా ముందుకెళ్తే తేమ ఎక్కువ ఉండడం వల్ల పచ్చిగడ్డిలో కానీ లేకపోతే అనుసంధానంగా వచ్చే ఇంకా గడ్డి ద్వారా కానీ వాటరీ డంగ్ అంటారండి, అంటే ఏంటంటే నీళ్ళ విరోచనాలు అది ఎక్కువ పశువులో మనకి ఈ వర్షాకాలంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే వర్షాకాలం లభించే మీరు అన్నట్టు లేత పచ్చిగడ్డిలో నీటి శాతం లేదా తేమ శాతం వచ్చేసి 80 నుంచి 85% వరకు ఉంటుంది, అంటే ఎండుగడ్డి మోతాదు వచ్చేసి ఓన్లీ 15% ఉంటుంది. అంటే ఇంత తేమ ఉన్న లేత గడ్డి తినడం వల్ల పశువు ఖచ్చితంగా ఈ వాటరీ డంగు లేదా నీళ్ళ విరోచనకి గురవుతుందండి. కాబట్టి దీంట్లో ఏంటంటే మనము పశుగ్రాసము, తర్వాత నీటి సమతుల్యత లేదా వాటర్ బ్యాలెన్స్, తర్వాత ఎండుగడ్డి, అంటే మనకేందంటే ఎండుగడ్డి మనకేంది పచ్చి మేత దొరుకుతుంది కదా అనే పచ్చి మేత మీద డిపెండ్ అయి ఉండకూడదు. కనీసం 20 నుంచి 30% వరకు ఎండుగడ్డి కూడా ఇవ్వాలి, అంటే ఎండుగడ్డి కూడా ఈ పచ్చి మేతతో కలపాలన్నమాట. ఎందుకంటే పశువులకి తమకి ఎట్లా అంటే పశువులు తమ యొక్క శక్తిని, తర్వాత తమ యొక్క మాంసకృతుల యొక్క రిక్వైర్మెంట్ కంటే పొట్ట నిండుదనం గురించి తింటాయన్నమాట. అదే మీరు పచ్చిగడ్డి ఇచ్చారనుకోండి, పచ్చిగడ్డిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల తనకి ఏంటంటే పొట్ట నిండిన అది ఫీలింగ్ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఎండుగడ్డిని పచ్చిగడ్డితో కలపడం వల్ల పశువులకి తమ పొట్ట నిండట్లు అనిపిస్తుంది, తర్వాత తనకి కావాల్సిన పోషకాలు తగు మోతాదులో అందుతాయి, తర్వాత నీళ్ళ విరోచనం అంటే అవి అదుపు చేసినట్టు అవుతుంది, తర్వాత ఎండుగడ్డి లేదా పొడి దానాను మనం కలిపి ఇవ్వడం వల్ల దానికి కావాల్సిన పోషకాలు ఇంతకుముందు రైతు చెప్పినట్టు నానబెట్టని ఇవ్వచ్చు లేదంటే పొడిగా ఇవ్వచ్చు, కానీ దాన్ని ఖచ్చితంగా దాంట్లో ఖనిజ లవణ మిశ్రమము, ఉప్పు ఇవన్నీ కలిపి ఇవ్వడం వల్ల మనకు కావాల్సిన రోగ నిరోధక శక్తి, తర్వాత ఏదైతే తన యొక్క మినరల్స్ని అంటే కాల్షియం ఫాస్ఫరస్ ఏదైతే పాలో కోల్పోతుందో అవి తిరిగి పొందడము ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటుంది. తర్వాత తగు విధంగా మనము లేత పచ్చిగడ్డి ఇచ్చినా సరే దాని యొక్క ఎఫెక్ట్ని తగ్గించవచ్చు.
1: మీరు చెప్తున్నటువంటి ఈ జాగ్రత్తలతో పాటు వర్షాకాలం కాబట్టి బురద ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా పశువులు అంటే ఆ పాకలోనే విసర్జన చేయటము, అలాగే పోసినటువంటి ఆ యూరినేషన్ వీటి వల్ల కూడా అంటే వాటికి ఒకరి నుంచి ఒకరికి కూడా వ్యాధులు సోకే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆ పశువులకు కావాల్సినటువంటి ఆ షెల్టర్ని అంటే నివాసాన్ని ఏ విధంగా శుభ్రంగా ఉంచితే బాగుంటుందంటారు?
0: మనకి

0: రెండు రకాలుగా మీరు చెప్పినట్టు రెండు రకాల ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏమంటే మనకి కీటకాలు, అదే మనకి దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, ఇది ఒక రకమే. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు క్లీనింగ్ మేనేజ్మెంట్ అనమాట, అంటే ఏ విధంగా మనము కొట్టాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాము ఇవన్నీ చూసుకోవాలి. అంటే క్రమబద్ధమైన క్లీనింగ్ అనేది టాప్ ప్రయారిటీ అండి. ఏదైతే ఈగలు కానీ లేకపోతే దోమలు కానీ లేకపోతే ఫ్యూమికేషన్ అంటారు, లేదంటే పాకలో మనము డెటాల్ నీళ్ళు చల్లడము లేకపోతే ధూమం అంటే మనకి పొగ పెట్టడము ఇవన్నీ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇదొక పద్ధతి. తర్వాత ఏదేమైనా సరే కొట్టాన్ని అనేది క్రమ పద్ధతిలో ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పూట్లు కూడా క్రమ పద్ధతిలో మనకి క్లీనింగ్ చేయడము, ఇక్కడ కూడా నీరు చేరకుండా ఉండడము, తర్వాత గచ్చును ఎప్పుడు కూడా మనకి క్లీన్గా అంటే పొడిగా ఉండే విధంగా చూసుకోవడము, తర్వాత ఏదైతే నీటి తొట్టి ఉంటుందో ఏదైతే నీళ్లు మనము పశువుకి అందుబాటులో ఉంచుతామో తాగడానికి ఆ నీటి తొట్టిని కనీసం వారానికి ఒకసారి బాగా తోమి కడగడము, తర్వాత వీలైతే క్లోరినేషన్ లేదా బ్లీచింగ్ అంటారు, ఈ వీలైతే క్లోరినేషన్ బ్లీచింగ్ కూడా మనము నీళ్ళలో కలపడం ద్వారా మనకి ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో వాటిని నివారించవచ్చు. అదొక పద్ధతి. లేదంటే మనకి పొటాషియం పర్మాంగనేట్ అని దొరుకుతుందండి, ఆ పొటాషియం పర్మాంగనేట్ కలిపి మనము నీటిని శుద్ధి చేసి తర్వాత మనము పశువుకి ఇవ్వచ్చు. ఇది కాకుండా కూడా నేను చూసినది ఏంటంటే తరచూ ఈ క్లీనింగ్ లేకపోవడం వల్ల ఈ నాచు అంటారు పేరుకుపోతూ ఉంటుంది, ఈ తొట్ల అంటే ఆల్గే అంటారు వాటిని, ఈ నాచు కానీ ఈ పాచు కానీ పేరుపోకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ సరాసరి ఈ నాచు కానీ పీచు కానీ సరాసరి పశువు యొక్క జీర్ణ ప్రక్రియపై సరాసరి తన ప్రభావం చూపిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా మనము ఒకటేమో మీరు అన్నట్టు కొట్టం యొక్క శుభ్రత, తర్వాత నీటి తొట్టుల యొక్క శుభ్రత, ఈ రెండు కూడా మనము ఈ వర్షాకాలంలో టాప్ ప్రయారిటీ తీసుకోవాలండి. ఈగలు దోమలు లేకుండా మనము కూడా మనము చాలా కేర్ తీసుకోవాలండి.
1: ప్రధానంగా ఇప్పుడు ఈ లేగదూడలు అలాగే అప్పుడే ఈనటువంటి పశువులు ఏవైతే ఉంటాయో, ఇది వర్షాకాలం కాబట్టి అవి ఎక్కడ పడితే అక్కడ కూర్చునే అవకాశం ఉంది. ప్రధానంగా బర్రెలు అనేవి బుడదలో దొరలటం లేదా అంటే బయటికి వెళ్ళినప్పుడు కూర్చోవటం లాంటివి జరిగినప్పుడు ఈ లేగ దూడలకి పాలు తాగేటప్పుడు వాటికి చేరినటువంటి ఆ బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, పొదుగు ద్వారా చేరే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ లేగ దూడలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు, అదేవిధంగా తల్లినటువంటి బర్రెలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అంటారు?
0: అదే అండి, మనకి యాజమాన్య పద్ధతి అండి, చాలా ఇంపార్టెంట్ అది. ఒకటి మనకి క్లీన్ అంటే స్వచ్ఛమైన పాలు తీసుకోవడం కూడా ఒక పద్ధతి అండి. మీరు అన్నట్టు పొదుగుని మనము పితికే ముందు లేకపోతే పాలకి దూడని మనము పంపించే ముందు మన పొదుగుని ముందైతే పశువుని పూర్తిగా క్లీన్ చేసుకోవడం ఒక పద్ధతి, లేదంటే పొదుగు వరకైనా మనం ఖచ్చితంగా మనము శుభ్రమైన నీటితో లేదంటే పొటాషియం పర్మాంగనేట్ అది దాంతో కానీ లేకపోతే మైల్డ్ సోప్ వాటర్ అంటే ఆ సోప్ వాటర్తోనే పొదుగుని మనము మీరు అన్నట్టు ముందుగా మనము పరిశుభ్రం చేసుకుంటే మనకి ఏదైతే దూడ కానీ అది తాగే క్రమం ఉంటుందో అప్పుడు మీరు అన్నట్టు ఈ పెండ కానీ లేకపోతే ఈ యొక్క బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా మనకి దూడకు వచ్చే ప్రభావాన్ని మనము లేదా సంక్రమించే ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇదొకటి. తర్వాత పాలని కూడా మనము చాలా స్వచ్ఛంగా మనము పితకవచ్చు. తర్వాత ఈ పాలు యొక్క షెల్ఫ్ లైఫ్ అంటే మనకి ఎక్కువ నిల్వ ఉంచే ఉంటుంది, అంటే 3 నుంచి 4 గంటలు మన ట్రాన్స్పోర్ట్లో సరిపోతుందో, ఏదైతే క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి స్వచ్ఛమైన పాలు మనం తీయగలుగుతాం కాబట్టి పొదుగుని మనము క్లీన్ చేసుకుని ఆలలో పాలు పితుక్కుని ఆ తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఈ అయితే రోగం అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇవన్నీ కూడా పాలలో చేరవు. తర్వాత అదేవిధంగా దూడ కానీ లేకపోతే ఆ తర్వాత మనము పాలు మనము అమ్మిన తర్వాత కూడా కస్టమర్ కూడా ఏమీ రాదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము పొదుగుని మనము పాలు పితికే ముందే మనము మైల్డ్ సోప్ కానీ పొటాషియం పర్మాంగనేట్తో కానీ లేదంటే హాట్ వాటర్తో కానీ కొంచెం క్లీన్ చేసుకుంటే మంచిదండి.
1: చివరిగా రైతు సోదరులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు?
0: తప్పకుండా. మీరు ఏంటంటే యాజమాన్య పద్ధతులు, తర్వాత దానాన్ని మనము తీసుకునే క్రమంలో ఏదైతే ఉన్నాయో అవి చూసుకోవాలండి. తర్వాత ఈ స్టోరేజ్ మెథడ్స్ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలండి.
1: పశువుల దాణా నిల్వలో శిలీంధ్రాలు నిర్వహణ రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు రైతుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సార్, రైతులకు చక్కటి సలహాలు సూచనలు, వాటితో పాటు నిర్వహణ ఈ విధంగా చేయాలనే సలహాలు సూచనలు ఇచ్చారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు అండి.

0: మీరింతవరకు పశువుల దాణా నిల్వలు శిలీంధ్రాల నిర్వహణ గురించి రాజేంద్ర నగర పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ వీరన్న భూఖ్య. ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
3: ఆ బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
3: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా, కాబట్టి నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయన కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలి. పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో

0: ఇల్లంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
2: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
2: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
0: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా ఉంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
5: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది.
4: ఏందిరా ఈ హడావుడైంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
5: అరే దీనికేనా రా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
4: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
5: రే ఏం మామా,
4: అటు చూడు, అన్నీ వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
5: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాల్ ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి.
1: అమ్మా,
0: తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి. ఇప్పుడు కొన్ని సినిగీతాలు విందాం. ముందుగా వినండి, సంపంగి సిరిమ నుండి వరికుంపల యాదగిరి గానం చేసిన ఈ పాట. సంగీతం గంటడి కృష్ణ.

శ్రోతలు ఇప్పుడు వింటారు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా ఇంటింటి రామాయణం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం దేవులపల్లి మండలం నుండి, శాంతినగర్ నుండి పద్మ, హర్షిత్, నరేష్, జోషిక్, అక్షర, సుధాకర్, లలిత, స్వరూపరాణి వీరందరి కోసం ఇంటింటి రామాయణం సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం కుమారరాజా సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బూరునుద్దీన్ యూసుఫుద్దీన్ ప్రీతి సురేష్ ముత్యాల బాబు అబ్దుల్ బాబా అంజన వీరందరి కోసం కుమారరాజా సినిమా నుండి ఈ పాట

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరో ఉత్తరం బావ మర్దల్లో సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్ కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభరాణి, అశోక్ బాబు, వీరందరి కోసం బావ మర్దళ్ళు సినిమా కోసం ఘంటశాల గారు ఆలపించిన ఈ పాట

0: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ జాదవ్ ఎండిఎస్, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
1: డాక్టర్ ఏ వనిత,
2: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్,
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
1: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. గోరింటాకు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్

అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. గండికోట రహస్యం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, నారాయణ, శ్రీవేణి, సంధ్యారాణి.

అభిరుచి కార్యక్రమంలో మరొకతరం కల్పన సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తిమ్మపూర్ నుండి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్, వీరందరి కోసం కల్పన సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు వింటారు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు.

ఇంతవరకు మీరు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on environmental justice, public participation and legal remedies by Shubhrajit Goswami, Program Officer, Center for Science and Environment, and Smita Harshal Salve, Senior Legal Consultant, Ministry of Environment, Forest and Climate Change. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: ప్రాయోజిత కార్యక్రమంలో న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగము 8వ భాగము ప్రసారం విన్నారు. ఇప్పుడు వింటారు సినీ రంజనే కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు.

శ్రోతలు, ఇంతవరకు మీరు సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు వింటారు అఖిల భారత రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాట వింటారు.